ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ടാ ശുഭോദയം. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 20వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 11వ తారీఖు శనివారం 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం బ్యాండ్ పై ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటల 52 నిమిషాల 48 సెకండ్లు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ടാ സമയം 6 ഗണ്ടലുകാ വസ്തുന്നതി. గుడిచిపట్లో వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

प्रार्थना। भक्ति संगीतम श्री वेंकटेश्वर करावलंब स्तोत्रम।

ప్రార్థనలు. శ్రీ వెంకటేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు. ఇంతటితో ప్రార్థనా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇయ్యాల ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు. రాత్రి 11 గంటల దాకా తీరొక్క కార్యక్రమాల్ని 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా తీరుబడిగా వినిపిస్తుంది. మీరు కూడా ఖుషి ఖుషిగా వినండి. మరి యోడుంబావుకు అంబటాల సంగతులుంటాయి కార్యక్రమంలో. ఇయ్యాల ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్ రావు, బుడగం మధుబాబు సంభాషణలు 10వ భాగంలో, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఎల్లటి 2వ సంభాషణ ఉంటుంది. ఇక ముచ్చట కార్యక్రమంలో సాహిత్య అనుభవాల గురించి ఆదిలాబాద్కు చెందిన కథా రచయిత ఉపాధ్యాయులు మన్నేలియాతో ముచ్చట 2వ భాగం ప్రసారం అవుతుంది. వారితో

చెట్టు కేలినిన్ ఇంకా మరిన్ని అంబటాల సంగతులు ఉంటాయి. ఇక పొద్దు ఎలా 8:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 11వ భాగం ప్రసారమవుతుంది. సంగీత సామ్రాజ్ఞి కిషోరి ఆమూర్కర్ గురించి విశేషాలుంటాయి. మొదటి భాగం రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇక సినిమా పాటల కార్యక్రమాల సమయాలు. పొద్దుగల్ల 8:45 సింగిడి కార్యక్రమం ఉంటుంది. పొద్దుమట్ట 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట వినుండ్రీ కార్యక్రమం. రాత్రి 8 గంటలకు ఉషారు సరదా సంబరపరిచే జోరైన సినిమా పాటల కార్యక్రమం. ఇక కార్యక్రమాలకు ఫోన్ చేయొచ్చు, మీ పసందైన పాటల్ని అడగచ్చు, మాతో గొడిసేపు సరదాగా మాట్లాడచ్చు.

5:30 కథిందాం కార్యక్రమం ఉంటది. కార్యక్రమంలో పిల్లల కోసం ఇయల్టి కథలు, ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి వికటించిన సరదా ఈ కథ ప్రసారమవుతుంది. ఈ కథ రచన చంద్ర ప్రతాప్ కంతేటి. ఈ కథను చెప్తారు ఈ వరలక్ష్మి. ఇక మా తాత చెప్పిన మా మంచి కథల సంపుటి నుండి చెరపుకురా చెడేవు ఇంకా సహజ లక్షణం ఈ కథలు ప్రసారమవుతాయి. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథను చెప్తారు ఎం వాణి. యువవాణి 5:45 కార్యక్రమంలో ఇయల్లా జోడెద్దుల సవారీ. ఒక పక్క చదువుకుంటూనే మరోపక్క వ్యవసాయం చేస్తున్న నార్నూర్ మండలం మంజారి గ్రామానికి చెందిన యువకుడు మడావి సీతారాంతో ముచ్చట ప్రసారమవుతుంది. తనతో ముచ్చట పెట్టేది కీలిని. ఇలా 6:20 మన పురాణాలుంటాయి. ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ 5వ భాగం ప్రసారమవుతుంది. ఇక జానపద గీతాల నుండి 6:45 ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కే లక్ష్మీ బృందం పాడిన సుందర చైతన్య భజనలుంటాయి 2వ భాగంలో. విద్యా ఉద్యోగ సమాచారం పొద్దుమట 7 గంటలకు వింటారు.

0: ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో ఎలా మొండి జాతి కలుపు నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనాస్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్తో ముచ్చట ప్రసారమవుతుంది. రైతు అంతరంగం కార్యక్రమంలో పాడితో స్థిరమైన ఆదాయం. తాంసి మండలం పొన్నారికి గ్రామానికి చెందిన యువ పాడి రైతు అందే యాదగిరితో ముచ్చట ప్రసారమవుతుంది. పుస్తకంతో రాత్రి 9:30 సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పట్టణం 12వ భాగంలో సంగీత సామ్రాజ్ఞి కిషోరి ఆమోర్కర్ గురించి విశేషాలు 2వ భాగం ఉంటాయి. రచనాపట్టణం ఎస్ రాజవర్ధన్. హరిహరన్ పాడిన గజల్లు మొదటి భాగం షామే గజల్ కార్యక్రమంలో రాత్రి 9:45 వింటారు. 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం ఉంటుంది. ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి ఇయలమీరినే కార్యక్రమాలు వివరాలు, కార్యక్రమాల సమయాలు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:45 వస్తుంది. గుడిసెపట్లు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతాయి. వార్తల అనంతరం యోడుంబావుకు అంబటాల సంగతులతో కలుద్దాం. ట్యూన్ చేసే ఉంచండి మరి 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
1: స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ద నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం లభించిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇక వార్తల్లోని వివరాలు. భారత నౌకాదళంలో మరో అత్యాధునిక యుద్ద నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి చేరనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ యుద్ద నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఈ నౌకలో 75% వరకు స్వదేశీ పరికరాలు, వ్యవస్థలను వినియోగించారు. బరాక్, బ్రహ్మోస్ వంటి ఆధునిక క్షిపణులతో సముద్రం, గగనతనంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఈ యుద్ద నౌక సొంతమని అధికారులు వెల్లడించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత నౌకాదళ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పరిశీలించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకునే క్రమంలో నిర్మాణంలో ఉన్న జీఏడీ టవర్లు, న్యాయమూర్తుల భవనాలు, ఆల్ ఇండియా సర్వీసు అధికారుల భవన నిర్మాణాలు, రైతులకు ఇచ్చే లేఅవుట్లు పరిశీలించిన ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాజధాని అమరావతి రైతులకు రుణమాఫీ, పర్యాటక రంగానికి ప్రోత్సాహం, విద్య, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలకు అనుమతులు వంటి పలు ప్రతిపాదనలకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. ఆ వివరాలను సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ
2: 11,569.91 కోట్ల పెట్టుబడులు, 31,431 ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. తిరుపతి జిల్లా సిసిటీలో 1,801 కోట్ల రూపాయలు పెట్టుబడితో టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ అండ్ ఎఫ్సీఐ పవర్ సబ్సిడీ, ఎక్సిటీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యూనిట్ మూలంగా దేశంలోనే కోకోను వినియోగించి చాక్లెట్స్ తయారు చేయడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్1 కాబోతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. వేస్ట్ ఆయిల్స్ ని వినియోగించుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏవియేషన్ ఫ్యూయల్ కి సంబంధించిన పాలసీలో భాగంగా ఈ ఇండస్ట్రీ కూడా ఇక్కడ రాబోతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను.
1: 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో యువ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభించిన ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు ఈ ప్రతిష్టాత్మక క్రీడా వేడుకల ఆతిథ్యం దక్కడం గర్వకారణమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. తెలంగాణ యువతలో క్రీడా స్పూర్తిని పెంపొందించడంతో పాటు క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్దికి యూత్ గేమ్స్ దోహదపడతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం లభించిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా మధురవాడ, గుంటూరు జిల్లా తాడికొండ, తిరుపతి జిల్లా కోటలో ఎక్సలెన్సీ సెంటర్లు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎక్సలెన్సీ సెంటర్లలో విద్యార్థులకు ఇంటర్తో పాటు ఐఐటీ, నీట్, జేఈఈలలో ఉచిత శిక్షణ అందిస్తామని మంత్రి పేర్కొంటూ
3: పేదలు కార్పొరేట్ విద్యను అందించాలనుకున్న వాళ్ళు, మిద్దెల్లో వాళ్ళకి ఎవరికైతే మెరిట్ లా ఉన్నటువంటి విద్యార్థుల్ని మనం తర్ఫీదు ఇచ్చి ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ తొలి విడతలో సాధించాలనే లక్ష్యంతో మనం ఈ సెంటర్లు ఏర్పాటు చేస్తాను. ఇంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మిగిలిన విద్యార్థుల్లో కూడా పాలిటెక్నిక్, ఐటీఐ కూడా మనకి అడాప్షన్ తీసుకుని ఇండస్ట్రీస్ ద్వారా వాళ్ళకి విద్యను అందించాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. ఈరోజు మనం సాంఘిక సంక్షేమ శాఖలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఐఐటీ, నీట్ సెంటర్లతో పాటు ఈరోజు కొత్తగా పెట్టిన ఎక్సలెన్సీ సెంటర్లు మరింత మందిని ప్రయోజకులు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం ఉప ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ సంబంధిత అధికారులకు సూచించారు. తెలంగాణలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియలను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట

0: రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రచార ఆర్భాటాలు, ప్రకటనలపై ఉన్న శ్రద్ద, పేద పిల్లల చదువులు, వారి ప్రాథమిక వసతులపై లేకపోవడం ప్రభుత్వ ఉదాసీనతకు అద్దం పడుతోందన్నారు. ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు పర్యటించనున్నారు. ఉదయం రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కర ఘాట్లను మంత్రి పరిశీలిస్తారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా నర్సాపురంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చెరుకూరి లక్ష్మణరావు విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరిస్తారు. సాయంత్రం గాజువాకలోని మహావిశాఖ నగరపాలక సంస్థ జోనల్ కార్యాలయంలో గాజువాక నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. నిరుద్యోగ మైనారిటీ యువత కోసం విజయవాడలో రాష్టస్థాయి మెగా జాబ్ మేళాను ఈరోజు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇస్లాంపేటలోని షాజహూర్ ముసాఫిర్ ఖానాలో ఉదయం 9 గంటల నుండి జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు. నిరుద్యోగ మైనారిటీ యువత కోసం ఉద్యోగ ఉపాధి కల్పనకు వివిధ సంస్థలు పాల్గొంటున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, రవాణా తదితర రంగాలలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే జాబ్ మేళా ముఖ్య ఉద్దేశమని తెలిపారు. నర్సాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ తొలి సర్వీసును పాలకొల్లు రైల్వే స్టేషన్లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జెండా ఊపి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రైలుగా నడిచిన ఈ సర్వీసుకు ప్రజల నుంచి ఆదరణ లభించడంతో రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్గా మార్చినట్లు తెలిపారు. ఇకపై ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3:50 నర్సాపురం నుంచి బయలుదేరి శనివారం ఉదయం 9:45 బెంగళూరు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో ప్రతి శనివారం ఉదయం 11:00 బెంగళూరు నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 5:50 నర్సాపురం చేరుకుంటుందని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రూపు ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటు నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని పేర్కొంటూ
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియానంలో మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజుకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ద నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి వెల్లడించారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రచాజా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ఆక్లాండ్ నగరే న్యూజిలాండ్ దేశస్య ప్రధానమంత్రిణా క్రిస్టోఫర్ లక్సన్ ఇత్యనేన సహ ద్విపక్షీయ వార్తాం కుర్వనస్తి. ఉభౌ నేతారౌ వ్యాపార వాణిజ్య రక్షా క్షేత్రేషు ద్విపక్షీయ సంబంధానాం సర్వేషాం పక్షాణాం సమీక్షాం కరిష్యతః. ప్రధానమంత్రి మోదీ ప్రముఖైః ఉద్యోగపతిభిః క్రీడాక్షేత్రస్య విశిష్ట వ్యక్తిభిశ్చ సహ అపి సంవాదం కరిష్యతి. ఉభయ దేశయోః మధ్యే సుదృఢ జనసంబంధానాం ప్రతీకరూపేణ అసౌ అద్య న్యూజిలాండ్ దేశ విశాలం ప్రవాసీ భారతీయ సమ్మేళనమపి సంబోధయిష్యతి. ప్రధానమంత్రి మోదీ ఆస్ట్రేలియా ఇండోనేషియా దేశయోః సఫల యాత్రానంతరం

0: स्वीय त्रिराष्ट्र यात्राया तृतीयम अंतिमम च चरणम उपेत्य ह्यः ऑकलैंड नगरम संप्राप्तवान। न्यूजीलैंड देशस्य प्रधानमंत्री क्रिस्टोफर लक्सन विमानस्थानके प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः स्वागतं कृतवान्। भारतीय समुदायस्य बहवः सदस्याः अपि तस्य हार्दिकं स्वागतं कृतवन्तः। प्रधानमन्त्री मोदी न्यूजीलैंड देशे स्थितान् प्रवासी भारतीयान् भारतस्य समृद्ध सांस्कृतिक रिक्थस्य निरन्तरं संरक्षणाय प्रशंसितवान्। सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे असौ स्वागत समारोहे प्रस्तुतानां सांस्कृतिक कार्यक्रमाणामपि प्रशंसाम अकरोत्। भारतीय नौसेना अद्य आन्ध्रप्रदेशस्य विशाखापत्तनम नगरे स्वीय षष्ठम प्रोजेक्ट 17A इत्यस्य अन्तर्गतं स्वदेशे निर्मितं युद्धपोतम INS महेन्द्रगिरिः F-38 इति पूर्वी नौसेनादले समावेशयिष्यति। अस्य समारोहस्य अध्यक्षतां रक्षामन्त्री राजनाथ सिंहः करिष्यति। अयं समारोहः भारतस्य रक्षाक्षेत्रे आत्मनिर्भरतायाः तथा स्वदेशी युद्धपोत निर्माणस्य दिशि अन्यत् महत्वपूर्णं सोपानं भविष्यति। समावेशन समारोहस्य पूर्व संध्यायां विशाखापत्तनम नगरे आयोजिते बड़ाखाना इत्येतस्मिन् भोजक कार्यक्रमे नौ सैनिकान् संबोधयन् रक्षामंत्री राजनाथ सिंहः हिंद महासागर क्षेत्रे शान्तेः स्थिरतायाः च प्रमुख संरक्षक रूपेण भारतस्य भूमिकां पुनः प्रतिपादितवान्। असौ परिवर्तमानं वैश्विक सुरक्षा परिदृश्यं दृष्ट्वा राष्ट्रस्य सामुद्रिक हितानां संरक्षणाय तथा त्रिवार्णिक ध्वजस्य गौरव रक्षणाय भारतीय नौसेनायाः योगदानस्य प्रशंसाम अकरोत्। भारतं हिंद महासागर प्रदेशस्य प्रमुखं उत्तरदायी राष्ट्रमिति प्रतिपादयन् रक्षामंत्री अवदत् यत् अस्मिन् प्रदेशे शान्तेः स्थिरतायाः तथा सुरक्षित सामुद्रिक पर्यावरणस्य संरक्षणं भारतस्य उत्तरदायित्वमस्ति इति। भारतीय रेल मन्त्रालयेन उत्तर रेलमण्डलस्य 80+ 600 किलोमीटर मितेषु दीर्घेषु रेलमार्गेषु स्वदेशी रेल सुरक्षा प्रणाल्याः कवच इत्यस्य कार्यान्वयनाय 600+ 200 कोटि रूप्यकाणां स्वीकृतिः प्रदत्ता। अस्याः परियोजनायाः उद्देश्यः रेल सुरक्षायाः परिचालन दक्षतायाश्च अभिवृद्धिः अस्ति। अस्याः योजनायाः लक्ष्यम् अधिकजनसंकुलेषु तथा रणनीतिकदृष्ट्या महत्वपूर्णेषु रेलमार्गेषु स्वदेशी सुरक्षा प्रणाल्याः विस्तारः अस्ति। कैलाश मानसरोवर यात्रायै तीर्थयात्रिणां प्रथमं दलं ह्यः उत्तराखण्ड राज्यस्य पिथौरागढ़ मण्डलस्य लिपुलेखा मार्गेण चीन देशे प्रविष्टवान्। सर्वान् आवश्यकान् प्रवासान् सीमा औपचारिकतां च समाप्य ITBP इति भारत तिब्बत सीमा आरक्षस्य अधिकारिणः सीमायां स्थितेभ्यः चीनदेशस्य अधिकारिभ्यः यात्रिणां समूहं समर्पितवन्तः। फीफा विश्वकप क्रीडायां स्पेन देशेन गतरात्रौ संयुक्त राज्यामेरिका देशस्य इंगलवुड नगरस्य लॉस एंजलिस क्रीडांगणे द्वितीयायां प्रागुपांत्य चक्रे बेल्जियम देशं 2-1 अंकहि पराजित्य उपांत्य चक्रे स्वस्थानं सुनिश्चितम् अकरोत् इति वार्ताः।
1: आकाशवाणी आदिलाबाद जिल्ला समाचार लेख వింటారు అందించిన వారు జి సాయన్న।
2: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ అభివృద్ది పథకాల అమలును వేగవంతం చేసి అర్హులైన ప్రతి లబ్దిదారునికి పారదర్శకంగా అందించాలని ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ అన్నారు। ఆదిలాబాద్ జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షీష ITDA PO మంద మకరందు ఎమ్మెల్యే పాయల్ శంకర్లతో కలిసి పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రస్తుతం వర్కింగ్ సీజన్ కావడంతో లక్ష్యాల సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్ర నిధులతో అమలవుతున్న పనుల్లో జాప్యానికి తావు లేకుండా చూడాలని సూచించారు। గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం ఆరోగ్య సేవలను మెరుగుపరచడంతో పాటు పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేలా చూడాలన్నారు। ఉపాధి హామీ కింద అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని అంగన్వాడీ భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని అటవీ ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ అవసరమైన చోట్ల BSNL సెల్ టవర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు। జిల్లాలో ఓటర్ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని 100%

0: దారు షబ్బీర్ అలీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్దిదారులకు షాదీ ముబారక్ చెక్కులు, మహిళా మైనారిటీ యోజన కింద ఆర్థిక సహాయం, ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద 20 కుట్టు మిషన్ యూనిట్లు, రేవంతన్న సహారా ఫర్ ది మిస్కిన్స్ పథకం కింద మోపెడ్ వాహనాలను పంపిణీ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో మాదక ద్రవ్యాల ముప్పు నుంచి యువతను రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. మిషన్ పరివర్తన్, నషాముక్త్ భారత్ సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. డ్రగ్స్ వ్యసనానికి బానిసైతే బంగారు భవిష్యత్తు చిన్నాభిన్నం కావడమే కాకుండా కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని అడ్డుకునేందుకు గ్రామ స్థాయిలో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, ఆరోగ్య పాఠశాల విధానంలో భాగంగా ప్రతి గురువారాన్ని డ్రగ్స్ వ్యతిరేక అవగాహన దినంగా కేటాయించామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ అవసరమైతే పోలీస్ సంక్షేమ శాఖల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వర్షపాతం తక్కువగా ఉన్నందున రైతులందరూ 6 తడి పంటలు వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి సూచించారు. జిల్లాలోని రైతు వేదికల్లో నిర్వహించిన విత్తన మేళాల సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు ఈ వర్షాకాలంలో పెసర, మినుము, కంది పంటలతో పాటు రాష్ట ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్నరకం ధాన్యాలను సాగు చేయాలన్నారు. సాధ్యమైనంత వరకు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు పిలుపునిచ్చారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాధన సూచించారు. జిల్లాలోని ప్రాథమిక వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా వారు ఆసుపత్రికి వచ్చిన వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి తగిన చికిత్సలు అందించాలన్నారు. ఈ సమయంలో టైఫాయిడ్, డయేరియా, మలేరియా, విషజ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎక్కడైనా మందుల కొరత ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రజలు ఈ కాలంలో వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని, అకస్మాత్తుగా జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స పొందాలని సూచించారు. ఆహార భద్రతా ప్రమాణాలను పక్కాగా అమలు చేయాలని జిల్లా ఆహార భద్రతా అధికారి సునీత అన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న హోటళ్లు, దాబాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహార పదార్థాలు అందేలా చూడాల్సిన బాధ్యత యాజమాన్యాలపైనే ఉందన్నారు.
1: శ్రీ జి సాయన్న అందించిన ఆదిలాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో ఆక్లాండ్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన మహేంద్రగిరి యుద్ద నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేయిస్తారు. దేశంలో అనేక ప్రాంతాల్లో రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ బెల్జియంపై గెలిచి సెమీఫైనల్స్ కు చేరుకుంది. వింబుల్డన్ టెన్నిస్ లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెకియాకు చెందిన కరోలినా ముజోవా తమ దేశానికే చెందిన లిండా నాస్కోవాతో తలపడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆక్లాండ్లో న్యూజిలాండ్ ప్రధానమంత్రితో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతున్నారు. గత 2 ఏళ్లలో ముఖ్యంగా వాణిజ్యం, వ్యాపారం, రక్షణ రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిన ద్వైపాక్షిక సంబంధాల అన్ని అంశాలను ఇద్దరు నేతలు సమీక్షిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ తన న్యూజిలాండ్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక చారిత్రాత్మకమైన మైలురాయని, ఇరు దేశాల మధ్య బంధానికి సరికొత్త ఊపు ఇస్తుందని పేర్కొన్నారు. 4 దశాబ్దాల తర్వాత భారత ప్రధానమంత్రి అక్కడ పర్యటించడం ఈ భాగస్వామ్యం పెరుగుతున్న బలానికి ప్రతిబింబమని పేర్కొంటూ న్యూజిలాండ్ ప్రజలకు వారి నాయకత్వానికి వారి ఆప్యాయత మద్దతుకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.
2: 40 సార్ బాద్ భారత్ కే ప్రధానమంత్రి కా న్యూజిలాండ్ ఆనా హువా హై ఔర్ ఏక ప్రకార్ సే ఆప్కి ఆర్థిక రాజధాని మే కార్యక్రమ

0: बनाकर के भारत और न्यूजीलैंड के संबंधों को एक नई ताकत देने का एक अवसर पैदा किया है। मैं आपका बहुत बहुत आभारी हूँ। ये हमारे संबंधों में एक ऐतिहासिक पड़ाव है जो हमारे संबंधों की नई ऊर्जा, हमारी मित्रता के नए संकल्प को दोहराने वाला है।
1: స్వల్ప కాలంలోనే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద ప్రక్రియను ముగించడంలో న్యూజిలాండ్ చేసిన ప్రయత్నాన్ని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ న్యూజిలాండ్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇరు దేశాలు ఇప్పుడు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని స్థాపించడం ద్వారా భవిష్య సహకారానికి దిశానిర్దేశం చేసే ఒక ముఖ్యమైన ముందడుగు వేశాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, సముద్రయాన సంబంధాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తూ హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, భద్రతను బలోపేతం చేయడంలో భారత్, న్యూజిలాండ్లు కీలక పాత్ర పోషించగలవని మోదీ పేర్కొన్నారు. తన పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, ప్రపంచ శాంతి శ్రేయస్సు కోసం సహకారాన్ని పెంపొందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ మాట్లాడుతూ 40 ఏళ్లలో భారత ప్రధాని న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారని, మోదీ పర్యటన ఒక చారిత్రాత్మకమైన మైలురాయని అభివర్ణించారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తోందని న్యూజిలాండ్ ప్రధానమంత్రి కూడా పేర్కొన్నారు. ద్వైపాక్షిక చర్చలకు ముందు గవర్నమెంట్ హౌస్లో అధికారిక స్వాగత కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి మోదీకి గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించారు. ఈరోజు ప్రధానమంత్రి న్యూజిలాండ్లో ప్రముఖ వ్యాపార, క్రీడా ప్రముఖులతో కూడా ముచ్చటిస్తారు. ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాలకు ప్రతిబింబంగా ప్రవాస భారతీయుల భారీ సభనుద్దేశించి కూడా ప్రసంగిస్తారు. ఆస్టేలియా, ఇండోనేషియాలో విజయవంతమైన పర్యటన ముగించుకుని 3 దేశాల పర్యటనలో చివరి విడతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఆక్లాండ్ చేరుకున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు బీహార్లోని గయాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడున్న బీహార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో బీహార్ శాసనసభ్యుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ప్రారంభ సమాపేశాన్ని ఉద్దేశించి ఉపరాష్టపతి ప్రసంగిస్తారు. వాణిజ్య బొగ్గు గనులు, కమర్షియల్ కోల్ బ్లాక్స్ వేలం 15వ దఫాతో పాటు 13, 14 విడతల 2వ ప్రయత్నానికి సంబంధించిన బిడ్లను బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ రౌండ్లలో వేలానికి ఉంచిన 23 బొగ్గు బ్లాకుల్లో 8 బ్లాకులకు మొత్తం 21 బిడ్లు వచ్చాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశ వాణిజ్య బొగ్గు మైనింగ్ విధానంలో పరిశ్రమల మధ్య ఉన్న బలమైన భాగస్వామ్యాన్ని ఈ వేలం ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ వేలం రౌండ్లో మొత్తం 16 కంపెనీలు పాల్గొన్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశ ఏర్పాట్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ నిన్న పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో సమీక్షించారు. ఈ నెల 20వ తేదీన ప్రారంభమై పార్లమెంట్ వర్షాకాల సమాపేశాలు 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆ సమాపేశాల్లో ప్రవేశపెట్టేందుకు షెడ్యూల్ చేసిన శాసనసభాపరమైన కార్యకలాపాలపై సమగ్ర సమీక్ష నిర్వహించామని, అలాగే దానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశామని మంత్రులు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత నౌకాదళం ప్రాజెక్ట్ 17A కింద స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 6వ రహస్య యుద్ధ నౌక మహేంద్రగిరిని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో తూర్పు నౌకాదళంలో ఈరోజు చేర్చుకోనుంది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ది, స్వదేశీ యుద్ద నౌకల నిర్మాణంలో భారత్ ప్రస్థానంలో ఇది మరొక ముఖ్యమైన మైలురాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. యుద్ద నౌక జలప్రవేశ ఉత్సవానికి ముందు విశాఖపట్నంలో జరిగిన బరాఖానా సైనికులతో కలిసి విందు కార్యక్రమంలో నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రక్షణ మంత్రి ప్రసంగిస్తూ, హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి స్థిరత్వాలకు భారతదేశమే ప్రాథమిక హామీదారని తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు. అంతకంతకు సంక్లిష్టంగా మారుతున్న ప్రపంచ భద్రతా వాతావరణం మధ్య దేశ సముద్ర ప్రయోజనాలు కాపాడుతున్నందుకు, మువ్వన్నెల పతాకం గౌరవాన్ని నిలబెడుతున్నందుకు భారత నౌకాదళాన్ని రక్షణ మంత్రి అభినందించారు. మహేంద్రగిరి యుద్ద నౌక సంబంధించిన కార్యక్రమంలో నౌకాదళ సిబ్బంది ప్రధాన అధికారి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, తూర్పు నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ పల్లా, ఇతర సీనియర్ భారత నౌకాదళ అధికారులు పాల్గొన్నారు. ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ద నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీయంగా డిజైన్ చేయాలి.

0: ముంబైలోని మాజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. మన దేశంలో ఫ్రంట్ లైన్ స్టెల్త్ ఫ్రిగేట్ల సరికొత్త ఆవిష్కరణకు ఇది ప్రతీక. రహస్య యుద్దనౌకలైన స్టెల్త్ యుద్దనౌకల్లో ఉండే మెరుగైన మనుగడ సామర్థ్యం, తక్కువ రాడార్ సిగ్నేచర్ మొదలైన లక్షణాలన్నీ ఈ యుద్దనౌకలో ఉన్నాయి. అయోధ్యలో రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారిస్తుంది. రామాలయంలో విరాళాల దొంగతనం ఆరోపణలకు సంబంధించి అరెస్ట్ అయిన 8 మంది నిందితుల్లో ముగ్గురికి అయోధ్య కోర్టు ఈ నెల 7వ తేదీన ఒకరోజు పోలీస్ రిమాండ్ మంజూరు చేసింది. మరో 29వ తేదీన నిందితులు 8 మందికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మెనన్ ఈ నెల 14వ తేదీన కజక్స్థాన్లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కు 8 నెలల సుదీర్ఘ మిషన్ను ప్రారంభిస్తారు. రష్యాకు చెందిన రాస్ కాస్మోస్ సోయిజ్ MS-29 అంతరిక్ష నౌక ద్వారా కాస్మోనాట్లు ప్యోతర్ దుబ్రోవ్, అన్నా కికినాల్తో కలిసి అంతరిక్షంలోకి ప్రయాణిస్తారు. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాలు, సిక్కింలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దేశంలో అనేక ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో నిన్న రాత్రి అమెరికాలోని ఇంగల్వుడ్ లో లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2-1 తేడాతో బెల్జియం ఓడించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఫ్రాన్స్ అంతకు ముందు మొరాకోపై 2-0 గోల్స్తో విజయం సాధించి సెమీఫైనల్కు దూసుకువెళ్లింది. వింబుల్డన్ టెన్నిస్ లో ఈవేళ లండన్ లో జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకు చెందిన కరోలిన ముచోవా తమ దేశానికే చెందిన లిండా నోస్కోబోతో తలపడనున్నారు. రేపు జరగనున్న పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్తో తలపడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన మహేంద్రగిరి యుద్ద నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తారు. దేశంలో అనేక ప్రాంతాల్లో రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ బెల్జియంపై గెలిచి సెమీఫైనల్స్ కు చేరుకుంది. వింబుల్డన్ టెన్నిస్ లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈ రోజు జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా

అంబటాళ్ల సంగతులు. సమయం సరిగ్గా 7:15:33.

ఒకరు చెప్తే నేర్చుకునేది కొంతైతే మరొకరిని చూసి తెలుసుకునేవి కొన్ని. మనంతట మనం నేర్చుకునేవి చాలా ఉన్నాయి. చెప్తే నేర్చుకునే వాటిని, చూసి తెలుసుకునే వాటిని మర్చిపోగలం. కానీ మనంతట మనం తెలుసుకున్న జీవిత పాఠాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. అది మంచైనా సరే, చెడైనా సరే. ఇయ్యల్లటి అంబటాల సంగతులు. ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా? విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్ రావు, బుడగం మధుబాబు సంభాషణలు పదవ భాగంలో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి రెండవ సంభాషణ ప్రసారమవుతుంది. ఇక ముచ్చట సాహిత్య అనుభవాల గురించి ఆదిలాబాద్కు చెందిన కథా రచయిత ఉపాధ్యాయులు మన్నె ఏలియాతో ముచ్చట రెండవ భాగం ప్రసారమవుతుంది.

తెలుగు పంచాంగం ప్రకారం ఈరోజు తెలుగు తిథి శ్రీ పరాభవనామ సంవత్సరం. ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం కృష్ణపక్షం, తిథి ద్వాదశి, కృతికా నక్షత్రం. ఈరోజు శనివారం. ఇయ్యల తెల్లారు 5:52 సూర్యోదయమైంది. ఇక పొద్దుజాము 6:50 సూర్యాస్తమయం అవుతుంది. తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నెలవు ఇది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మనసును హాయిని పరిచే ఊపిరి వాద్య సంగీతం కాసేపు విందాం.

మాట కన్నా మౌనం గొప్పదే కావచ్చు, కానీ మాట అంతకన్నా మధురం. చక్కని స్నేహానికి, బంధానికి ఒక మంచి పునాది స్వచ్ఛమైన పలకరింపే పొద్దుగల్లటి ఈ ఊపిరి వాద్య సంగీతంలా.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 FM మనస్సు నిండా అంబటాళ్ళ సంగతులివి.
1: నా పేరు డాక్టర్ జి అనిత అండి, అసోసియేట్ ప్రొఫెసర్ వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్.
2: రెక్కల పురుగులు ఎక్కడైతే ఉంటాయో వాటికి లింగాకర్షక బుట్టలు పెట్టినట్టే పంటలో ఇంకొక రకం పురుగులుంటాయి. ఏందంటే అవి ఈ రసం పీల్చే పురుగులు. రసం పీల్చే పురుగులు ఉదాహరణ మనము పచ్చదోమ కావచ్చు. అంటే నేను అన్ని రకాల పంటల్లో చెప్తున్నాను, మనకి పత్తి కాని ఇతర కూరగాయ పంటల్లో పచ్చదోమ కావచ్చు, అలానే పేను అంటారు, ఎఫిడ్ అంటారు పేను బంక, అలానే తెల్లదోమ కావచ్చు, అలానే తామర పురుగులు కావచ్చు. ఇలాంటి ఈ పురుగులు ఏందంటే మనకి ప్రతి పంటలో కూడా ఆకు అడుగు భాగంలో చేరి రసం పీలుస్తూ ఉంటాయి. ఈ పురుగుల వల్ల చాలా వరకు రైతులకి 40-50% వరకు వీటి వల్ల నష్టం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పురుగు ఇనీషియల్ గా ఫస్ట్ స్టేజ్ లోనే వస్తూ ఉంటాయండి. అంటే పంట విత్తుకున్న తర్వాత మనకి ఫస్ట్ వచ్చే పురుగులే ఈ రసం పీల్చే పురుగులు ఉంటాయి. మనం విత్తుకున్న ఒక 10 రోజుల నుంచి మనం పత్తిలో అయితే అన్ని రకాల రసం పీల్చే పురుగులు గమనిస్తూ ఉంటాము. వీటి నివారణకి కాని అలానే వీటి ఉధృతి తెలుసుకోవడానికి కాని మనం ఏంటంటే ఈ పచ్చరంగు జిగురట్టలు, యెల్లో స్టిక్కీ ట్రాప్స్ అంటారు ఇంగ్లీష్ లో, ఈ పచ్చరంగు జిగురట్టలను మనం ఎకరానికి 10-15 వరకు పెట్టుకున్నప్పుడు ఈ పురుగుల్లో ఏదైతే ఎగిరే దశలు ఉంటాయో, అంటే సాధారణంగా తల్లి పురుగులు ఎగురుతూ ఉంటాయి. సో ఈ తల్లి పురుగులు ఎగిరే దశలో ఉంటాయి కాబట్టి వీటిని ఈ జిగురుకి అతుక్కుని మనకి పురుగు ధృతి తెలుస్తుంది. అదే కాకుండా ఈ పురుగుని చాలా వరకు మనం ఈ జిగురట్టలు వాడుకుని కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. అంటే ఈ పురుగు ఉధృతంగా ఉంది అనుకున్నప్పుడు మనం ఇమీడియట్లీ ఈ బుట్టల సంఖ్య పెంచుకోవడం కాని ఫస్ట్ స్టేజ్ లో మనము ఈ వేప నూనె లాంటి చిన్న కెమికల్ కాని మందులు, అంటే రసాయనేతర పద్ధతులు కూడా పిచికారీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
0: పత్తి పంటలో జిగురు అట్టల ఉపయోగాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత చెప్పిన యోసం సలహాది.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బురద పుల్లా.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: అంబటాళ్ళ సంగతులల్లా ఇప్పుడిందాం. ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా అంటూ విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్రావు, బొడగం మధుబాబు సంభాషణలు 10వ భాగంలో ఇల్లటి వ్యాకరణాంశం డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి 2వ సంభాషణ వినేద్దామా మరి.
5: గుడ్ మార్నింగ్ సార్.
6: గుడ్ మార్నింగ్ మధు.
5: మరి షల్, విల్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్స్ డైరెక్ట్ స్పీచ్లో ఉంటే అవి ఇండైరెక్ట్ స్పీచ్లోకి వెళ్ళి వుడ్గా మార్పు చెందాలి. అంటే షల్ బై విల్ ప్లస్ V1 అనేది వుడ్ ప్లస్ V1గా మార్పు చెందాలి. ఎగ్జాంపుల్, హీ సెడ్ ఐ షల్ డూ మై హోంవర్క్ టుమారో. ఇది డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లోకి వెళ్ళి హీ సెడ్ దట్ హీ వుడ్ డూ హిజ్ హోంవర్క్ ద నెక్స్ట్ డే. అతడు అనెను, నేను నా హోంవర్క్ రేపు చేస్తాను. డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్లో తాను తన హోంవర్క్ను మరుసటి రోజు చేస్తానని అనెను. అట్లాగా తర్వాత మరి డైరెక్ట్ స్పీచ్లో కెన్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్లో కుడ్గా మారుతుంది. అంటే కెన్ ప్లస్ V1 అనేది కుడ్ ప్లస్ V1గా మారాలి. ఎగ్జాంపుల్, హీ సెడ్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్లో హీ సెడ్ దట్ హీ కుడ్ స్పీక్ ఇంగ్లీష్. అతడు అనెను, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను. డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లోకి వెళ్తే తాను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతానని అతడు అనెను. అట్లా అన్నట్టు. తర్వాత డైరెక్ట్ స్పీచ్లో మే ప్లస్ V1 ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో మైట్ ప్లస్ V1 కావాలి. ఎగ్జాంపుల్, హీ సెడ్ షీ మే కమ్ హియర్ టుమారో అనేది ఇండైరెక్ట్ స్పీచ్లో హీ సెడ్ దట్ షీ మైట్ కమ్ దేర్ ద నెక్స్ట్ డే. అతడు అనెను, ఆమె రేపు బహుశా ఇక్కడికి వస్తుంది కావచ్చు. డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్లో ఆమె బహుశా అక్కడికి మరుసటి రోజున వస్తుంది కావచ్చేమో అని అతడు అనెను. అట్లాగా తర్వాత మరి మస్ట్ ప్లస్ వి వన్ అనేటువంటి క్రియారూపము ఇండైరెక్ట్ స్పీచ్లోకి వెళ్ళి హ్యాడ్ టు ప్లస్ వి వన్ గా మారాలి. ఎగ్జాంపుల్, హీ సెడ్ టు మీ యు మస్ట్ బై సమ్ టెక్స్ట్ బుక్స్, డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ లోకి వెళ్ళి హీ టోల్డ్ మీ దట్ ఐ హ్యాడ్ టు బై సమ్ టెక్స్ట్ బుక్స్. అతడు నాతో అనెను నీవు కొన్ని టెక్స్ట్ బుక్స్ కొనాల్సిన అవసరం ఉన్నది, డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లో నేను కొన్ని టెక్స్ట్ బుక్స్ కొనాల్సిన అవసరం ఉన్నదని అతడు నాకు చెప్పెను. అది ఇవన్నీ టెన్సులలోనూ మరియు కొన్ని క్రియాభాగాలలోనూ చోటు చేసుకునేటువంటి మార్పులు. వాక్యాలను డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చేటప్పుడు ఈ జాగ్రత్తలు వహించాలి. ఇవి స్టేట్మెంట్స్. ఓకేనా మధు?
6: ఓకే సార్. అదే విధంగా రెండవ గ్రూప్ అయిన క్వశ్చన్స్ గురించి కూడా చెప్పండి.
5: క్వశ్చన్స్, సరే. క్వశ్చన్స్ గురించి చెప్పే ముందు ఇంకొక ముఖ్యమైన పాయింట్ తెలియజేయాలి. డైరెక్ట్ స్పీచ్లో ఉండే రిపోర్టింగ్ వర్బ్లో ఉండే ప్రొనౌన్ను బట్టి ఇండైరెక్ట్ స్పీచ్లోని మ్యాటర్లో ప్రొనౌన్స్ మారుతాయి. ఎట్లా? హీ సెడ్ అని ఐతోని మొదలవుతుంది కదా డైరెక్ట్ స్పీచ్లో. హీ సెడ్ ఐ ఆమ్ డూయింగ్ హోంవర్క్, అట్లా అది డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్కి పోతే హీ సెడ్ దట్ తర్వాత ఐ అనేది హీ అవుతుంది. ఎందుకని? అన్నదెవరు? అతడు. హోంవర్క్ చేస్తున్నదెవరు? అతడే కదా. సో ఇండైరెక్ట్ స్పీచ్లో మ్యాటర్లో ప్రొనౌన్స్ మార్పు చెందుతాయి. దేన్ని బట్టి మార్పు చెందుతాయి?

0: డైరెక్ట్ స్పీచ్ లో ఉండేటువంటి రిపోర్టింగ్ వర్బ్ యొక్క ప్రొనౌన్స్ ను బట్టి మార్పు చెందుతాయి. ఇప్పుడు షీ సెడ్ ఐ ఆమ్ డూయింగ్ హోంవర్క్ నౌ అంటే అప్పుడు అది ఏమైతుంది ఇండైరెక్ట్ స్పీచ్ లో? షీ సెడ్ దట్ ఐ అనేది ఏమైతుంది? షీ వాజ్ డూయింగ్, అంతేనా?
1: ఓకే.
0: ఇప్పుడు దే సెడ్ వి ఆర్ డూయింగ్ హోంవర్క్ అంటే అదో ఏమవుతుంది? దే సెడ్ దట్ వి అనేది దే వర్ డూయింగ్ అవుతుంది కదా. సో ఈ ప్రకారంగా ప్రొనౌన్ మార్పులు ఇండైరెక్ట్ స్పీచ్ లో చోటు చేసుకుంటాయి. ఇది జాగ్రత్తగా గమనించాలి. ఓకేనా?
1: ఓకే సార్.
0: తర్వాత ఇప్పుడు క్వశ్చన్స్ గురించి అడిగావు కదా. క్వశ్చన్స్ అంటే ప్రశ్నార్థక వాక్యాలు. క్వశ్చన్స్ ప్రశ్నలు. ప్రశ్నార్థక వాక్యం అంటే లాస్ట్కు ప్రశ్నార్థక చిహ్నం ఉంటుంది, దాన్ని బట్టి మనం అది ఒక క్వశ్చన్ అని గుర్తిస్తాము. అయితే ఈ క్వశ్చన్స్ కూడా డైరెక్ట్ స్పీచ్లో నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చబడతాయి. మార్చబడే ప్రక్రియలో కొన్ని మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. అవి ఏమిటి అంటే, మొట్టమొదటగా డైరెక్ట్ స్పీచ్లో ఉండే ప్రశ్నలో రిపోర్టింగ్ వర్బ్ సెడ్ అని ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో అది క్వశ్చన్డ్ కావాలి. డైరెక్ట్ స్పీచ్లో రిపోర్టింగ్ వర్బ్ సెడ్ టు ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో రిపోర్టింగ్ వర్బ్ ఆస్క్డ్ కానీ ఎంక్వైర్డ్ కానీ ఇంటర్రోగేటెడ్ కానీ ఇలాగా మార్పు చెందాలి. తర్వాత మూడవ మార్పు ఏంటంటే, డైరెక్ట్ స్పీచ్లో ఉండేటువంటి క్వశ్చను ఇండైరెక్ట్ స్పీచ్లో స్టేట్మెంట్గా మారిపోవాలి. క్వశ్చన్ అంటే హెల్పింగ్ వర్బ్ ముందుంటుంది, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. స్టేట్మెంట్ అంటే సబ్జెక్టే ముందుకొస్తుంది, హెల్పింగ్ వర్బే తర్వాతకొస్తుంది. ఎగ్జాంపుల్, డైరెక్ట్ స్పీచ్లో ఆర్ యు రైటింగ్ నోట్స్ అంటే ఆ యు అనేది సబ్జెక్టు, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ కదా. అది ఇండైరెక్ట్ స్పీచ్లోకి వెళితే యు ముందుకు రావాలి, ఆర్ అనేది వర్ కావాలి, యు వర్ గా మారుతుంది. అంటే స్టేట్మెంట్ అంటే సబ్జెక్టు ముందుండాలి, హెల్పింగ్ వర్బ్ తర్వాత రావాలి. మరి క్వశ్చన్ అంటే హెల్పింగ్ వర్బే ఫస్ట్ రావాలి, సబ్జెక్టే తర్వాత రావాలి. ఓకేనా? ఇది మనం వాక్యాలు చేసేటప్పుడు మరింత క్లియర్గా తెలుసుకుందాము. తర్వాత మార్పు ఏమిటంటే, డైరెక్ట్ స్పీచ్లో ఉండే ప్రశ్న గనక హెల్పింగ్ వర్బ్తో మొదలైతే అది ఇండైరెక్ట్ స్పీచ్లో రిపోర్టింగ్ వర్బ్ తర్వాత ఇఫ్ కానీ వెదర్ కానీ ఏదన్నా ఒకటి ఉపయోగించాలి. మరి అలా కాకుండా డైరెక్ట్ స్పీచ్లోని క్వశ్చను క్వశ్చన్ వర్డ్తో స్టార్ట్ అయితే ఇండైరెక్ట్ స్పీచ్లో రిపోర్టింగ్ వర్బ్ తర్వాత ఇఫ్ వెదర్ రానక్కర్లేదు. డైరెక్ట్ స్పీచ్లో ఏ క్వశ్చన్ వర్డ్ వాడినామో అదే క్వశ్చన్ వర్డ్ ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా రిపీట్ కావాలి. క్వశ్చన్ వర్డ్స్ అంటే ఏమిటి? వాట్ అంటే ఏమిటి, విచ్ అంటే ఏ రకమైన, వేర్ అంటే ఎక్కడ, వెన్ అంటే ఎప్పుడు, హౌ అంటే ఎలా, వై అంటే ఎందుకు, ఇవి క్వశ్చన్ వర్డ్స్. అయితే డైరెక్ట్ స్పీచ్లోని ప్రశ్న ఏ క్వశ్చన్ వర్డ్తోనైతే స్టార్ట్ అవుతుందో ఇండైరెక్ట్ స్పీచ్లో మళ్ళీ అదే క్వశ్చన్ వర్డ్ రిపీట్ కావాలి. కానీ డైరెక్ట్ స్పీచ్లోని క్వశ్చను హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయితే అప్పుడు ఇఫ్ వెదర్ అనేటివి రిపోర్టింగ్ వర్బ్కు ప్రక్కన రావాల్సి ఉంటుంది. ఈ విషయం కూడా మనం వాక్యాలలోకి వెళితే క్లియర్గా అర్థమవుతుంది. ఇవి కొన్ని ముఖ్యమైన రూల్స్ క్వశ్చన్స్కు సంబంధించి. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాము. హీ సెడ్, ఈజ్ ఇట్ వెరీ ఇంపార్టెంట్? ఇది డైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్. ఇండైరెక్ట్ స్పీచ్లోకి వెళితే హీ క్వశ్చన్డ్ వెదర్ ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. వెదర్ స్థానంలో ఇఫ్ కూడా వాడొచ్చు. అతడు అనెను, ఇది చాలా ముఖ్యమైనదా? ఇండైరెక్ట్ స్పీచ్లో అది చాలా ముఖ్యమైనదా కాదా, అవునా కాదా అని అతడు ప్రశ్నించెను. ఇఫ్ లేదా వెదర్ దేనికి వాడతారంటే అవునా కాదా, అదా ఇదా అనేటువంటి విషయం తెలపడానికి మనం ఉపయోగించాలి. ఓకేనా? మరికొన్ని ఉదాహరణలు తెలుసుకుందాము. అంటే ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్తో మొదలయ్యే ప్రశ్నలను మనం ముందు తీసుకుంటున్నాము. హీ సెడ్ టు మీ, ఆర్ యు డూయింగ్ హోంవర్క్, డైరెక్ట్ స్పీచ్. హీ ఆస్క్డ్ మీ వెదర్ ఐ వాజ్ డూయింగ్ హోంవర్క్, అతడు నాతో అనెను, నీవు హోంవర్క్ చేస్తున్నావా, డైరెక్ట్ స్పీచ్. నేను హోంవర్క్ చేస్తుంటినా లేదా అని అతడు నన్ను అడిగాను. ఓకేనా? హీ సెడ్ టు మీ, హ్యావ్ యు డన్ హోంవర్క్,

0: అనేది ఏమైతుంది, హీ ఆస్క్డ్ మీ వెదర్ ఐ హ్యాడ్ డన్ హోంవర్క్. హీ సెడ్ డిడ్ యూ డూ హోంవర్క్. ఇది సింపుల్ పాస్ట్. అది ఏమైతుంది, హీ ఆస్క్డ్ మీ వెదర్ ఐ హ్యాడ్ డన్ హోంవర్క్. తర్వాత హీ సెడ్ టు మీ విల్ యూ డూ హోంవర్క్. హీ ఆస్క్డ్ మీ వెదర్ ఐ వుడ్ డూ హోంవర్క్. తర్వాత మరి క్వశ్చన్ వర్డ్స్ విషయానికి వద్దాము. డైరెక్ట్ స్పీచ్లో ఏ క్వశ్చన్ వర్డ్ అయితే ఉంటుందో అదే రిపీట్ అవుతుంది ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా. ఎగ్జాంపుల్, హీ సెడ్ టు మీ వాట్ ఈజ్ యువర్ నేమ్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్లోకి వెళ్ళి హీ ఆస్క్డ్ మీ వాట్ మై నేమ్ వాజ్. వాట్ వాటే అంతేనా. హీ సెడ్ టు మీ వేర్ ఆర్ యూ గోయింగ్ ఏమైతుంది. హీ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాజ్ గోయింగ్. హీ సెడ్ టు మీ హౌ ఆర్ యూ. హీ ఆస్క్డ్ మీ హౌ ఐ వాజ్. హీ సెడ్ టు మీ వై ఆర్ యూ సాడ్. అంటే ఇండైరెక్ట్లో హీ ఆస్క్డ్ మీ వై ఐ వాజ్ సాడ్. ఈ విధంగా డైరెక్ట్ స్పీచ్లో ఏ క్వశ్చన్ వర్డ్ అయితే వస్తుందో ఇండైరెక్ట్ స్పీచ్లో అదే క్వశ్చన్ వర్డ్ రిపీట్ అవుతుంది. తర్వాత టెన్స్ మార్పులు యథాతథం. స్టేట్మెంట్స్లో తీసుకున్న టెన్స్ మార్పులే ఇక్కడ కూడా మనం చూసుకోవాలి. ఇవి ప్రశ్నలకు సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్.
1: ఓకే సార్, ఇందులో మూడవ రకం ఇంపరేటివ్స్ గురించి తెలియజేయండి.
0: ఇంపరేటివ్స్ అంటే సాధారణంగా సబ్జెక్ట్ కర్త భాగం లేకుండా డైరెక్ట్ గా V1 మొదటి క్రియామూల రూపంతో మొదలయ్యే వాక్యాలు. ఇలాంటి వాక్యాలు ఇండైరెక్ట్ స్పీచ్ లోనికి మారేటప్పుడు రిపోర్టింగ్ వర్బ్ అనేది టోల్డ్ లేదా ఆర్డర్డ్ లేదా కమాండెడ్ లేదా అడ్వైజ్డ్ లేదా రిక్వెస్టెడ్ అని మార్పు చెందుతాయి అవసరాన్ని బట్టి. తర్వాత పాజిటివ్ వాక్యం అయితే టు రావాలి, నెగటివ్ వాక్యం అయితే నాట్ టు రావాలి. ఇందులో టెన్స్ మార్పులు ఉండవు. ఎగ్జాంపుల్స్, హీ సెడ్ టు మీ బ్రింగ్ దట్ ఫైల్. ఇది డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్లో హీ టోల్డ్ మీ టు బ్రింగ్ దట్ ఫైల్. తర్వాత ద డాక్టర్ సెడ్ టు మీ టేక్ రెస్ట్ ఫర్ ఎ వీక్. ఇది పాజిటివ్. ద డాక్టర్ అడ్వైజ్డ్ మీ టు టేక్ రెస్ట్ ఫర్ ఎ వీక్. ఇది ఎందుకంటే డాక్టర్స్ అడ్వైస్ కాబట్టి. రిక్వెస్ట్ ఎలా ఉంటుందంటే హీ సెడ్ టు మీ ప్లీజ్ హెల్ప్ మీ. డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్లో హీ రిక్వెస్టెడ్ మీ టు హెల్ప్ హిమ్. ఓకేనా. ఒక నెగటివ్ వాక్యం తీసుకుందాము. హీ సెడ్ టు మీ డు నాట్ రిపీట్ దీస్ వర్డ్స్. హీ టోల్డ్ మీ నాట్ టు రిపీట్ దోస్ వర్డ్స్. ఇలా ఉంటాయి ఇంపరేటివ్స్. ఓకేనా.
1: ఓకే సార్.
0: మధు, ఇంతటితో లెర్నింగ్ స్కిల్స్ లో 5వ యూనిట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో 6వ యూనిట్ అయినటువంటి సింపుల్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనే అంశాన్ని నేర్చుకోవడానికి కలుసుకుందామా.
1: థ్యాంక్ యూ సార్.
0: యు ఆర్ వెల్కమ్ మధు.
2: ఇప్పటిదాకా విన్నాం ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా. విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్ రావు బొడగం మధుబాబు సంభాషణలు 10వ భాగంలో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి 2వ సంభాషణ అది.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: చరిత్రలో ఈరోజుకున్న ప్రత్యేకత, చరిత్ర విశేషాలు. ఈరోజు ప్రముఖ ఇంజనీర్ నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ జయంతి, రచయిత్రి జుంపా లహరి పుట్టినరోజు, ఈరోజు తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం కూడా, ప్రపంచ జనాభా దినోత్సవం కూడా ఈరోజు. తెలంగాణ నీటిపారుదల పితామహుడిగా, తెలంగాణ ఆర్థర్ కాటన్గా అభివర్ణించబడిన నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్, హైదరాబాద్కు చెందిన ఇంజనీర్, తను ఇయ్యళ్ళ వారి జయంతి. అప్పటి హైదరాబాద్ రాజ్యంలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి తను నిర్మించిండు. 2014లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అలీ నవాబ్ జంగ్ బహదూర్ పుట్టినరోజైన 11 జూలై తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంగా ప్రకటించి ఆయన జయంతి ఉత్సవాలను ఎర్రమంజిల్లోని జలసౌధలో ఘనంగా జరుపుకున్నారు. ఆయన తెలంగాణ చరిత్రలో ప్రజలెన్నడూ మరువలేని నిర్మాణాలను చేపట్టిండు. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్ కాలేజ్, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్, జూబ్లీ హాల్ తదితర ఎన్నో చారిత్రక కట్టడాలను నిర్మించి ప్రజల అవసరాలను తీర్చిండు. 1908 మూసీ నది వరద తర్వాత మూసీకి తరచుగా వస్తున్న వరదల నియంత్రణకు నివారణ చర్యలు సూచించేందుకు నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను హైదరాబాద్కు ఆహ్వానించిండు. హైదరాబాద్కు విచ్చేసిన విశ్వేశ్వరయ్యకు సహాయకారిగా ఉండేందుకు అప్పటి హైదరాబాద్ పీడబ్ల్యూడి చీఫ్ ఇంజనీర్ టిడి మోఖాంకి కూపర్ హిల్ విద్యార్థి అహ్మద్ అలీని విశ్వేశ్వరయ్యకు సిఫార్సు చేసిండు. అలీ నవాబ్ జంగ్ అప్పటికి ప్రజా పనుల శాఖలోని నీటిపారుదల విభాగానికి చీఫ్ ఇంజనీర్గా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరి కృషి ఫలితమే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చెరువుల రూపకల్పన. మూసీ నదిపై ఉన్న ఉస్మాన్ సాగర్ చెరువు నిర్మాణం మాత్రం అలీ నవాబ్ జంగ్ స్వయంగా పర్యవేక్షించిండు. ఈ రెండు చెరువులు మూసీ నదిలో వరదలను నియంత్రించడమే కాక నగరానికి శాశ్వత తాగునీటి వనరులుగా సేవలందించినాయి. హైదరాబాద్లో పనిచేసిన సమయంలో అలీ అందించిన సహాయ సహకారాలకు సూక్ష్మ బుద్ధిని, చొరవను విశ్వేశ్వరయ్య కొనియాడిండు. హైదరాబాద్లో చీఫ్ ఇంజనీర్గా ఉన్న కాలంలో ఆయన నవాబ్ జంగ్ అనేక భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి వాటిని విజయవంతంగా నిర్మించిండు. తెలంగాణ ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిండు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: అంబటాల సంగతులలో ఇప్పుడు విందాం ముచ్చట. ప్రతి శనివారం కొత్త కొత్త ముచ్చట్లను మీకు వినిపిస్తూ ఉంటాం. రచయితల అనుభవాలు, పెద్దవాళ్ళ ముచ్చట్లు, వారి సలహాలు, సూచనలు, ఎన్నో జీవిత విశేషాలు, అనుభవాలను ముచ్చట రూపంలో ప్రతి శనివారం వింటూ వస్తున్నాం. మరి ఈయలటి శనివారం సాహిత్య అనుభవాల గురించి ఆదిలాబాద్కు చెందిన కథా రచయిత, ఉపాధ్యాయుడు మన్నె ఏలియాతో ముచ్చట 2వ భాగం. పోయిన వారం మనం ఇదే ముచ్చట 1వ భాగంలో మన్నె ఏలియాతో ముచ్చటలో కథా రచయిత ఇంకా వారి సాహిత్య అనుభవాల గురించి మనం విని తెలుసుకున్నాం. మరి ఈయలటి 2వ భాగంలో వారు ఏమేం వివరిస్తున్నారో, ఏమేం తెలియజేస్తున్నారో ముచ్చట వినేద్దాం. వారితో ముచ్చట పెడుతున్నారు కేలిని.
4: గ్రామీణ నేపథ్యము, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి స్వీయ ఆసక్తులతో నైపుణ్యాన్ని పెంపొందించుకుని ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఆ రంగంలో రాణిస్తూనే ప్రవృత్తిగా సాహిత్యాన్ని ఎంపిక చేసుకుని అటు సాహితీ రంగంలోనూ ఒక గుర్తింపును తెచ్చుకున్న వ్యక్తి మన్నె ఏలియా. ఇప్పుడు వారి ఉద్యోగ ప్రయాణం, అట్లాగే సాహితీయానం గురించి ఈ వారం మనతో పంచుకుంటారు. నమస్కారం ఏలియా గారు.
5: నమస్కారం అండి.
4: అయితే ముందుగా మనం ఈ ముచ్చట్లని మీ ఉద్యోగ ప్రస్థానంతో ప్రారంభిద్దాం. ఎట్లా ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిండ్రు, ఆ వివరాలు, అప్పటి అనుభవాల్ని చెప్పండి.
5: నేను డిగ్రీ ఫైనల్ చేస్తున్నప్పుడే డిస్కంటిన్యూ చేసి టీటీస్ కంప్లీట్ చేసుకున్నా. టీటీస్ అయిపోయిన వెంటనే డిగ్రీలో జాయిన్ అయ్యి డిగ్రీ కంప్లీట్ చేసిన, అంటే 1 సంవత్సరం టీటీస్ అయిన తర్వాత, అంటే 93లో టీటీస్ అయిపోయింది. 94 లో డిగ్రీ అయిపోయింది.
4: అప్పుడు టీటీసీ ఒక సంవత్సరమే ఉంటుంది కదా,
5: 9 నెలలు. అవును, అయితే నా డిగ్రీ కూడా అయిపోయింది. ఇటు డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది 1994. సో టీటీసీ అయిన వెంటనే డిఎస్సీ రాయడం, డిఎస్సీలో క్వాలిఫై అయినాం. మళ్ళీ ఒక సంవత్సరం వెయిట్ చేసిన ఉద్యోగం కోసం, పోస్టింగ్ ఇవ్వడం కోసం. 1995 జూన్ 15 మేము ఉద్యోగంలో చేరిన తేదీ.
4: అంటే 94 పరీక్షని నిర్వహించి ఎంపిక చేసినప్పటికీ పోస్టింగ్ మాత్రం 95 ఇచ్చింది.
5: ఒక సంవత్సరం దాదాపు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ పీరియడ్ లో మేము చాలా ఉద్యమాలు చేసినాం.
4: ఎట్లా ఏమన్నా అనుమానం అనిపించింది, వస్తుందా రాదా అన్న ఆందోళన అని భయంగా ఏమన్నా ఉండేనా?
5: మాకు సెలక్షన్ లిస్ట్ పెట్టారు కానీ పోస్టింగ్ ఇవ్వలే. అంటే సెలక్షన్ అయిన తర్వాత ఉద్యోగం రావాలని ఒక క్యూరియాసిటీ ఎక్కువ ఉంటది. ఆ ఎదురుచూపుల్లో ఇయ్యకపోయేసరికి డిలే అవుతుందని మేము సెలెక్టెడ్ టీచర్స్ యూనియన్ అని ఒక యూనియన్ పెట్టుకుని అప్పుడు ఉద్యమాలు చేసినాం. ఉద్యమాలు చేస్తే అప్పుడు ప్రభుత్వం వెంటనే జూన్ 15 నాడు జాయిన్ కండి అని చెప్పి అందరికి పోస్టింగ్ ఆర్డర్స్
4: ఇచ్చేసింది.
5: అంటే అప్పుడు టీటీసీతోనే జాయిన్ అయ్యాం ఎడ్జిటీగా.
4: తర్వాత అంటే మొదటి పోస్టింగ్, అంటే ఇప్పుడు మీకు ఉద్యోగంకి ఎంపిక అయినరు, తర్వాత ఉత్తర్వులు మీ చేతిలో పడ్డాయి, ఎట్లా అనిపించింది? మీరు ఆ నియామకపు ఉత్తర్వును అందుకున్నప్పుడు ఎలాంటి అనుభూతికి మీరు లోనైనరు?
5: అనుభూతి చెప్పడం కొంచెం కష్టం, ఎందుకంటే మేము డిగ్రీ అయిపోయిన వెంటనే మాకు ఉద్యోగం రావడము, ఇంకా వేరే ఏ ఎగ్జామ్ల కోసం రాయలేదు, ఇంకా ఉద్యోగాలు అంటే కూడా తెలియదు. అయితే మేము చదువుకున్న చదువుకు సరిపోయే ఉద్యోగం వచ్చింది కాబట్టి చాలా సంతోషపడ్డాం. అందులో నాకు ఇష్టమైన ప్రొఫెషన్ ఏంటంటే టీచింగ్.
4: టీచర్
5: చిన్నప్పుడు మా టీచర్లు ప్రభావితం చేసేవారు కదా, నాకు ఎప్పుడు అనుకునేది ఏంటంటే ఈ టీచర్ చాలా తెలుసు, ఎంత నాలెడ్జ్ ఉన్నది, మనం కూడా అంత నాలెడ్జ్ పెంచుకోవాలా అని అప్పటి నుంచే ప్రయత్నం ఉంటుండే. టీచర్లు ఎప్పుడు చూసినా అప్పుడు టీచర్లు బాగా పుస్తకాలు చదువుతారు, నేను ఆ టీచర్లను ఇమిటేట్ చేసేవాడిని. ఆ టీచర్లు ఆ టేబుల్ మీద పెట్టితే పుస్తకాన్ని ఇట్లా పట్టి వెనుక ముందు చూసి ఆ పుస్తకాల గురించి అడుగుతుంటే ఆ ఆసక్తి ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నది. నాకంటూ ఒక ప్రత్యేక లైబ్రరీ ఉన్నది. అంటే నా టేస్ట్ కు దాకా పుస్తకాలు చదవడం అప్పటి నుంచి అలవాటు అయింది, చెప్పాను కదా లైబ్రరీకి వెళ్ళేవాడిని నేను. అది ఆ రకంగా ఉండే కాబట్టి ఆ ఫీల్డ్ లో రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది.
4: అయితే ఇప్పుడు మొదటిసారిగా ఎక్కడ నియామకమైనరు, అక్కడ ఉద్యోగంలో చేరినప్పుడు ఎట్లా ఉండే పరిస్థితులు, మరి ఏ రకంగా మీ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు?
5: 1994 ఉట్నూర్ మండలం, అప్పుడు నాకు ఇచ్చినటువంటి పోస్టింగ్ ప్లేస్ గుట్టల మీద ఉండేది. అంటే దారి లేదు,
4: నడిచి వెళ్ళాలి.
5: దాదాపు 4-5 కిలోమీటర్లు నడవాలి. అది వర్షాకాలం కాబట్టి నడవడం అంటే చెప్పులు కూడా వేసుకుని నడవలేము. నా ఫస్ట్ పోస్టింగ్ పరిస్థితి ఏంటంటే నేను ఎంఈఓ ఆఫీస్ లో, అప్పుడు మాకు ఎండి వాళ్ళు ఉంటుండే డ్రాయింగ్ ఆఫీసర్స్, వాళ్ళకి జాయినింగ్ లెటర్ ఇచ్చి స్కూల్ చూడడానికి వెళితే కొద్ది దూరం నడిచిన తర్వాత చెప్పులు ఇప్పేసి నడవాలి, ఎందుకంటే బురద నడవలేము. అది గొట్టి పటార్ అంటారు. గొట్టి అంటేనేమో చిన్న ఊరు, పటార్ అంటే దాని పైన ఉంటది.
4: అనుబంధ గ్రామం కాదు, ఇంకో గ్రామం,
5: ఇంకో గ్రామం. కాకపోతే పైన గుట్ట పైన ఉంటే పటారు, గుట్ట కింది వరకు వెళ్ళి అక్కడ చెప్పులు వదిలిపెట్టేసి ఆ గుట్ట ఎక్కుతుంటుంది. డిగ్రీ చదువుకుని మేము కలలు కన్నాం. స్కూల్స్ అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ లెవెల్ ఉంటాయి, యూనివర్సిటీ లెవెల్ ఉన్నట్టు కలలు కంటుంటే పోయేటప్పుడు బాధ అనిపించింది, ఏమి మనం ఏం చదువుకొని ఏం కావాలనుకున్నాము, ఎట్లాంటి స్కూల్కి వెళ్తున్నాము అని. కానీ తర్వాత అలవాటు పడిపోయినా. అక్కడ గ్రామీణ ప్రాంతంలో పిల్లలు, మేము కూడా అట్లాంటి నేపథ్యం నుంచి వచ్చినాం కాబట్టి కొంత వాళ్ళని కూడా డెవలప్ చేయాలి అన్న తపనతోని బాగానే చేసినాం. ఉట్నూరు మండలం తర్వాత ట్రాన్స్ఫర్స్ అవ్వడము, నేను చేసిందంతా కూడా హై స్కూల్స్ లో చేసినా. మొదటి 3 సంవత్సరాలు మాత్రమే ప్రైమరీ స్కూల్లో, అప్పుడు హై స్కూల్లో ఎడ్జిటీ పోస్టులు ఉంటుండే. తర్వాత ట్రాన్స్ఫర్స్ కి నేను నా సర్వీస్ అంతా కూడా హై స్కూల్లో పనిచేసిన.
4: మొత్తం మీద ఉన్నత పాఠశాలల్లోనే మీ ఉద్యోగం కొనసాగుతుంది.
5: అవును.
4: అయితే అప్పటికే మీకు పెళ్లి అయిందా, ఉద్యోగంలోకి చేరే కంటే ముందు అయిందా, పెళ్లి ఉద్యోగంలో చేరిన తర్వాత అయిందా?
5: ఉద్యోగం వచ్చినాక 6 సంవత్సరాలకు పెళ్లి చేస్తుంది. అప్పటిదాకా నన్ను చెప్పాను కదా ఈ కోర్సులన్నీ పీజీలు చేయడం దాంట్లోనే టైం గడిచింది.
4: ఎందుకంటే అప్పుడు ఆ టైంలో డిగ్రీ ఇంటర్ ఏదో కొంతవరకు చదువుకున్న తర్వాత పెళ్లిళ్ళు చేసేది.
5: అవును.
4: అంటే అప్పుడు మీరేమైనా ఇట్లా నేను ఉద్యోగంలో చేరిన తర్వాతనే చేసుకుంటా పెళ్లి అని అట్లేమన్నా అనుకున్నారా, లేకపోతే యాదృచ్ఛికంగానే ఉద్యోగం అయిన తర్వాతనే పెళ్లి?
5: నాకు 1994 ఉద్యోగం వస్తే 2001 పెళ్లి అయింది. ఈ మధ్య కాలం అంతా నేను చెప్పాను కదా, మా టీచర్ల దగ్గర పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటాయి, పెద్ద పెద్ద డిగ్రీలు ఉంటాయి, ఏవో చదవాలి ఏమో చేయాలని ఒక కోరిక విపరీతంగా ఉంటుండే. దానికోసం పెళ్లి గురించి ఆలోచన రాలేదు.
4: అసలు ఆలోచన
5: రాలేదు. ఫస్ట్ పీజీ చేద్దాం, ఇంకొక పీజీ చేద్దాం కోరిక. అప్పుడు యూనివర్సిటీలలో చదవాలని బాగుంటుండే. మేము పల్లెటూరు నుంచి వచ్చినాం కాబట్టి పెద్ద పెద్ద సిటీలలో చదవాలా అని అనుకుంటుండే. కానీ అప్పుడు ఏమైందంటే మేము ఇక్కడ ఇంటర్మీడియట్ ముగించేసరికి మనదేమో కాకతీయ యూనివర్సిటీ, హైదరాబాద్ చదువుదామంటే ఉస్మానియా
4: యూనివర్సిటీ,
5: వాళ్ళ డేట్స్ అయిపోయినాయి అప్పటికే, డిగ్రీ అడ్మిషన్స్ అయిపోయినాయి మనకు తెలియదు. సో అట్టి పరిస్థితులు ఏమైందంటే కంపల్సరీ అదిలా డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇవన్నీ చదవడంలోనే టైం స్పెండ్ అయింది. 2001 పెళ్లి చేసుకున్నాం.
4: అయితే ఇప్పుడు ఈ మీ ఉద్యోగానికి సంబంధించి మరిన్ని విషయాలు

0: మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీరు స్వతహాగా ఆంగ్లంతో పాటు మొదట గణితం, తర్వాత ఆంగ్లాన్ని ఐచ్ఛికంగా ఎంపిక చేసుకుని ఆ భాషలో కూడా బోధిస్తున్నారు విద్యార్థులకి. అయితే ఈ గణితము తర్వాత ఆంగ్లము బోధించడమే కాకుండా పిల్లలకు ఈ చేతి రాత దస్తూరిని కూడా కొంత సవరించే ప్రయత్నం చేస్తున్నారు కదా, దానికి సంబంధించి ఎందుకు అట్లా ఆ వైపు మళ్ళీ? సాధారణంగా సబ్జెక్టు టీచరు వాళ్ళ విషయం చెప్తే సరిపోతుంది. ఇప్పుడు మ్యాథ్స్ కి హ్యాండ్ రైటింగ్ అంతా చూడరు, తెలుగు ఇంగ్లీష్ హిందీ ఈ భాషలకు సంబంధించి చేతి రాత గురించి పరిగణలోకి తీసుకుంటారు. సాధారణంగా లెక్కల్లో అంత ఉండదు, అయినా మీరు దీనిపైన ఎందుకు దృష్టి పెట్టిండ్రు?
1: ఇది ఒక ఆసక్తికరమైన సంఘటన. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు అప్పుడప్పుడే ఈ అంగట్లలో రూపాయికి ఒక బుక్ అమ్ముతుండ్రి ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అని. అయితే అందులో కర్సివ్ రైటింగ్ ఉంటుండే, చెప్పాను కదా మాకు ఐవి రమణయ్య సారు, తర్వాత మా హెడ్ మాస్టర్ ఉంటుండే నరసింహన్ సార్ అని. ఆయన అప్పుడు ఆయన ఆర్ఐ బెంగళూరు పోయి వచ్చిండు. ఆయన రాస్తుంటే అక్షరాలు చూస్తుంటే ఇలా కర్సివ్ రాస్తే భలే ప్రింట్ లాగా అనిపిస్తుండే. సో ఆ రకంగా రాయాలంటే ఎట్లా అంటే అప్పుడు టీచర్లకు కూడా అందరికి వచ్చేది కాదు, మా రమణయ్య సార్ రైటింగ్ ఏం బాగుండకపోతుండే, ఇంగ్లీష్ బాగుంటుండే రైటింగ్ బాగుండకపోతుండే. ఎట్లా సార్ ఎట్లా మరి మీకు ఈ సార్ లాగా రాయాలంటే అక్కడ పుస్తకాలు దొరుకుతారా అవి కొనుక్కొని ప్రాక్టీస్ చేయమన్నాడు. రూపాయికి ఒక పుస్తకం అది అంగట్లో కొనుక్కొచ్చి పలకల మీద దిద్దుకుంటుంటుంది. అప్పుడు పేపర్లు కూడా పెన్నులు కూడా అంతా అవైలబుల్ ఉండేవి, పలకల మీద ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటాం. చేస్తుంటే మాకు ఇంగ్లీష్ సూచిరాతలో నేను ఆ రకంగా ప్రయత్నం చేస్తే మా టీచర్ నన్ను కొట్టిండు, ఇదేం దరిద్ర రైటింగ్ ఒక్క ముక్క అర్థమైతే లేదని. అయినా సరే నేను పట్టు వదిలిపెట్టలే, అట్లనే రాసిన ఒక 10-20 పేజీలు రాసిన. నన్ను కొట్టి ఆ బుక్ పట్టుకొని హెడ్ మాస్టర్ దగ్గర తీసుకోండి, సార్ వీడు ఎంత చెప్పినా వింటలేడు, ఇది ఏమో రాస్తున్నాడు వంకర్ టింకర్ రాస్తున్నాడు అర్థమైతే లేదు సార్, వీడు నా మాట వింటలేడు అంటే మా హెడ్ మాస్టర్ కుర్చీలోకి వెళ్ళేసి వచ్చి నా భుజం మీద చేసి వెరీ గుడ్ ఇట్లా రాయాలి అని చెప్పి టీచర్ నా ముందే కోపం చేసిండు. వాడు చేస్తున్న ప్రయత్నం మంచిది, నువ్వు ఇట్లనే రాయి డైరెక్ట్ నాకు తీసుకురా అన్నాడు. నాకు అప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది, అంటే నేను చేస్తున్న ప్రయత్నం ఏదో గొప్పదే అని. అప్పుడు హెడ్ మాస్టర్ ఏం చేస్తుండే, ఆయన డైరెక్ట్ హెడ్ మాస్టర్ సంతకం పెడుతుండే, ప్రతిదానికి ఫెయిర్ వెరీ గుడ్ అని రాస్తుండే. నన్ను టీచర్ ఏమో ఓపెన్ చేసిండు కదా, హెడ్ మాస్టర్ వెరీ గుడ్ అంటుండే. ఇక ఆ ఊపుతోని ఎట్లాంటి రైటింగ్ అని అడిగితే అట్లాంటిది ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాను నేను. అప్పుడు సినిమా పోస్టర్ల మీద గాని అడ్వర్టైజ్మెంట్ల మీద గాని వచ్చిన లెటర్స్ ని కాపీ చేసేవాడిని. మా ఫ్రెండ్స్ నా క్లాస్మేట్స్ నా సీనియర్స్ వాళ్ళందరూ వచ్చి అప్పుడు కొత్త పుస్తకాలు కొనుక్కున్నప్పుడు నోట్బుక్లు కొనుక్కున్నప్పుడు పేర్లు రాయించుకుంటున్నారు. ఆ రకంగా నాకు హ్యాండ్ రైటింగ్ బాగా ప్రాక్టీస్ అయ్యేది.
0: అంటే ఇప్పుడు ఈ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీసే మిమ్మల్ని చిత్రలేఖనం వైపు కూడా తీసుకుపోయిందా?
1: లేదు, అప్పటికి నేను చిత్రలేఖనంలో ఇంట్రెస్ట్ తోని కొన్ని కొన్ని బొమ్మలు గీస్తుంటుంది, పెన్సిల్ తోని పేపర్ల మీద గీసుకుంటుంటుంది. అయితే ఈ సూచిరాత రాసేటప్పుడు ఆ సార్ నన్ను కోపం చేయడము మరి ఏంటో గాని నాకు మంచి రైటింగ్, ఇప్పటికీ నేను దాదాపు ప్రతి సంవత్సరం కొన్ని 100 సర్టిఫికేట్లు రాస్తా, ఎవరో నా గురించి తెలిసిన వాళ్ళు నా దగ్గర తెచ్చి సర్టిఫికేట్లు రాపించుకొని పోతారు ఏదైనా పోటీలు అయినప్పుడు.
0: సరే, మొత్తం మీద ఉద్యోగంలో చేరిండ్రు, సాఫీగా మీ ఉద్యోగ జీవితం కొనసాగుతున్నది, పిల్లలు బడి వాళ్ళకు సంబంధించి మీరు బోధించే విషయాలు ఇలా సాగుతున్న మీ ప్రయాణం సాహిత్యం వైపు ఎందుకు మళ్ళింది? సాధారణంగా ఈ భాషా ఉపాధ్యాయులకు కొంత సాహిత్యం మీద ఆసక్తి ఉంటుంది. సరే, మీరు గణితము బోధించే ఉపాధ్యాయులు, సరే కొంత మీకు నేపథ్యం, మీకు కొంత పుస్తకాలు చదివే అలవాటు ఉంది కాబట్టి మరి ఆ అలవాటు ఇటు తీసుకొచ్చిందా, లేక మీకు స్వతహాగా ఈ సాహిత్యంలో ఏదైనా చేయాలి అన్న ఆసక్తి లేదా కుతూహలం మిమ్మల్ని ఇటు లాక్కొచ్చిందా?
1: సాహిత్యం వైపు నేను యాదృచ్ఛికంగానే వచ్చాను, అది యాక్సిడెంటల్ గా జరిగింది. అంటే నాకు అప్పటికి సాహిత్యం అంటూ పరిచయం ఏమి లేదు, పుస్తకాలు చదివిన అలవాటు ఉంది కానీ నేను రచనలు చేస్తా చేయగలను అనే అలాంటి అవగాహన ఏమి లేదు నాకు. 2013లో నేను మా ఊరికి వెళ్లాల్సి వచ్చింది. బస్సు దిగగానే అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుండే, అదే మాకు బస్ స్టాండ్. నేను బస్ దిగిన వెంటనే చూస్తే మర్రి చెట్టు కనబడలేదు. మా ఫ్రెండ్స్ ని అడిగిన, అరే ఇక్కడ మర్రి చెట్టు ఏమైంది అంటే కొట్టేసిరు అన్న. నాకు అనిపించింది ఈ ఊరికి అందం పోయింది, నేను అన్న అదే మాట, అరే మన ఊరికి కల పోయింది రా అన్న. అవును రా, నిజంగా నా మర్రి చెట్టు కొట్టేస్తే బోడి పోయింది మన ఊరంతా అని అన్నారు. అయితే కొద్దిసేపు ఆ మర్రి చెట్టు మొదల దగ్గర నిల్చొని చాలా ఆలోచించిన, ఈ మర్రి చెట్టు ఉన్నప్పుడు ఇవ్వడం దాని విలువ తెలియాలి కానీ పోయిన తర్వాత ఎంత మన ఊరికి అందం తప్పిపోయింది, అందం లేకుండా అయింది అని ఆలోచిస్తూ అట్లా నిల్చున్నా. అడిగిన ఎందుకు కొట్టేసారు అంటే మినిస్టర్ వస్తున్నాడట, కరెంటు వైర్లు అడ్డమవుతున్నాయని ఏదో సాకు చెప్పారు. కానీ అక్కడ రాజకీయంగా ఏమున్నదంటే వాని ఇంటి ముందు అది అడ్డం ఉంది అని, ఒక రాజకీయ నాయకుడు ఇంటి ముందు ఉన్నదని నరికేసారు దాన్ని. తర్వాత తెలిసింది నాకు ఇదే బాధను నేను మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు అసలు ఆలోచిస్తా వచ్చిన, మర్రి చెట్టు ఇట్లా ఉంటే, మేము చదువుకునేటప్పుడు ఎట్లా ఉండే, చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఆడుకునే వాళ్ళం, మర్రి చెట్టు కింద అంగడి అయితుండే, ప్యాసింజర్స్ బస్ కోసం ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు దాని కిందనే కూర్చుంటుండ్రి, ఎండాకాలం ఎంత చల్లగా ఉంటుండే, ఇవన్నీ

0: అంటే రిమైండ్ అయింది నా మైండ్ లో. నేను ఆ బస్ లో వచ్చిన తర్వాత ఇదే సంఘటనను ఉన్నది ఉన్నట్టుగా పేపర్ మీద రాసుకున్నాను. నేను ఒక సంభాషణల రూపంలో రాసుకున్నాను. ఈ సంభాషణలు కూడా ఎట్లా రాసుకున్నానంటే మేము చిన్నప్పుడు డ్రామాలు చేసేవాళ్ళం. అంటే ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నట్టు, ఆ చెట్టు గురించి సంభాషణ జరిగినట్టు ఈ రకంగా అనుకుని ఏదో రాసుకున్నాను నేను. నాకు ఇది రచన అని తెలియదు, నేను ఒక కథ అవుతుందని కూడా తెలియదు, నా కథ లక్షణాలు కూడా ఏం తెలియదు.
1: ఆలోచన వచ్చింది,
0: రాసుకుంటా పోయినా, రాసుకొని పెట్టుకున్నా. పెట్టుకున్న తర్వాత కొద్ది రోజులకు మా మిత్రుడు తుమ్మల దేవరావు, ఆయన అప్పటికి కవి, అనుకోకుండా ఆయనతో డిస్కషన్స్ వచ్చి ఇట్లా రాసినాను అని చెప్పి చూపిస్తే, అరే ఇది బాగుంది, మంచి స్టైల్ గా రాసినావు నువ్వు, దీన్ని పత్రిక పంపిద్దాం అన్నాడు 2013లో. పంపించేసిన అది పంపించిన కొద్ది రోజులకే పబ్లిష్
1: అయింది.
0: అప్పుడు నాకు విపరీతమైన సంతోషం కలిగింది, ఏంటంటే నేను రచనలు కూడా చేయగలనా అని ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది, నమ్మకం పెరిగింది. గమ్మత ఏంటంటే అసలు పత్రికలకు ఒరిజినల్ పంపి జిరాక్స్ మనం ఉంచుకోవాలి, నాకు ఆ విషయం తెలియదు. ఒరిజినల్ నేను ఉంచుకొని జిరాక్స్ పంపించిన. సో వాళ్ళకు కథ నేపథ్యం నచ్చడం అది ఫస్ట్ కథ. అదే కథ రంది అని ఆ సంవత్సరంలో వచ్చిన తెలంగాణలో మొదటి కథావార్షిక, ఆ కథావార్షిక వాళ్ళు కూడా ఆ కథను తీసుకున్నారు. ఇక ఆ రకంగా దాని నుండి కథలు రాయడం మొదలు పెట్టిన. దాదాపుగా ఒక 3 కథలు వరుసగా ప్రతి సంవత్సరం కథావార్షికాలు వచ్చినాయి. ఆ రకంగా నాకు కాన్ఫిడెన్స్ పెరిగి ఇక రాయడం మొదలు పెట్టి ఒక 35-40 వరకు పబ్లిష్ అయినాయి.
1: అయితే ఇప్పుడు మొదటి కథ ఇతివృత్తము నేపథ్యము మీరు మర్రి చెట్టు ఎంచుకున్నారు.
0: అవును.
1: తర్వాత తర్వాత రాసిన కథల్లో వేటిని వస్తువుగా ఎంపిక చేసుకుని రాసిండ్రు, వాటికి సంబంధించి చెప్తారు.
0: నేను వచ్చింది గ్రామీణ నేపథ్యం, నేను చూసిందంతా గ్రామీణ జీవితమే, నేను అనుభవించింది మాత్రమే నా కథల్లో ఉంటది. అయితే ప్రతి కథా వస్తువు కూడా గ్రామీణ జీవితం నుంచి వచ్చింది. అంటే వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళ జీవితంలో వచ్చే ఒడిదొడుకులు కావచ్చు, వాళ్ళకు ఎదురయ్యే సమస్యలు కావచ్చు, వాళ్ళ జీవన విధానం కావచ్చు, అన్ని ఘర్షణతో కూడి ఉన్నటువంటి సంఘటనలను తీసుకొని కథలుగా రాసుకున్నా. ఉదాహరణకు ఒక తాగుబోతు భర్త, ఒక అమాయకురాలైన భార్య ఉంటది. ఒక రాత్రి ఆయన తాగొస్తే ఈ భార్య ఎట్లా భరిస్తుంది, ఏం జరుగుతుంది? ఒక సంఘటన మనం పల్లెటూళ్ళలో చాలా సహజంగా చూస్తూ ఉంటాం, భార్య భర్తలు కొట్లాడుకోవడం. అయినా సరే మళ్ళీ వాళ్ళు కలిసి ఉంటారు, విడిపోరు. అసలు ఇది ఎట్లా సాధ్యం? ఇప్పుడు భార్యను కొట్టినప్పుడు తెల్లవారు వెళ్ళిపోవాలి కదా, ఆ మాత్రం కొట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ తెల్లవారి నుంచి మళ్ళీ వ్యవసాయ పనులకు పోతారు, కలిసి ఉంటారు, ఎట్లా సాధ్యం అని కొన్ని దగ్గరికి వెళ్ళి కొన్ని జీవితాలను చూసి అట్లాంటి వస్తువులను తీసుకోవడం అది జరిగింది.
2: ఇప్పటిదాకా విన్నాం సాహిత్య అనుభవాల గురించి ఆదిలాబాద్కు చెందిన కథ రచయిత ఉపాధ్యాయులు మన్నేలియాతో ముచ్చట రెండవ భాగం అది. వారితో ముచ్చట పెట్టినరు కేలినిన్. ఈ ముచ్చట ఇప్పుడు వినుడు కాకపోయినా మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం. కార్యక్రమాన్ని వినడమే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, కార్యక్రమాలను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ను.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: ఇలా ప్రపంచ అంతర్జాతీయ జనాభా దినోత్సవం, ఇలా జనాభా సమస్యల ఆవశ్యకత ప్రాముఖ్యతపై దృష్టిని కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తుంది. 1989లో యుఎన్ఓ అభివృద్ధి కార్యక్రమంలో భాగం ఆనాటి పాలక మండలిచే ఇది స్థాపించబడింది. 1990 డిసెంబర్ నాటి తీర్మానం ద్వారా పర్యావరణం అభివృద్ధికి వారి సంబంధాలతో సహా జనాభా సమస్యలపై అవగాహన పెంచడానికి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని కొనసాగించాలని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ నిర్ణయించింది. 1990 జులై 11న 90కి పైగా దేశాల్లో ఈ దినోత్సవం మొదటిసారిగా నిర్వహించబడింది. అప్పటి నుండి అనేక దేశ కార్యకలాపాలు ఇతర సంస్థలు, ప్రభుత్వాలు, పౌర సమాజంతో భాగస్వామ్యంతో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. యుఎన్ జనాభా విభాగం జనాభాపై పని కార్యక్రమాన్ని అమలు చేయడంలో, జనాభా అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సును అనుసరించడంలో ఐక్యరాజ్య సమితి వ్యవస్థ, ఏజెన్సీలు, నిధులు, కార్యకలాపాలు సంస్థలతో సన్నిహితంగా సహకరిస్తుంది. ఐక్యరాజ్య సమితి మిషన్లు, జాతీయ ప్రభుత్వ కార్యకలాపాలు, ఐక్యరాజ్య సమితి కార్యాలయాలు, పరిశోధకులు, మీడియా ప్రతినిధులు, ప్రజలు, జనాభా అంచనాలు, జనాభా అభివృద్ధి సమస్యలపై సమాచార విశ్లేషణకు సంబంధించి జనాభా విభాగాన్ని క్రమం తప్పకుండా సంప్రదిస్తారు. ఇక UNFPA తన లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు, పౌర సమాజం, విశ్వాస ఆధారిత సంస్థలు, మత పెద్దలు ఇతరులతో సహా ఐక్యరాజ్య సమితి వ్యవస్థ లోపాల వెలుపల అనేక భాగస్వామ్యులతో కలిసి ఇది పనిచేస్తుంది. కుటుంబ నియంత్రణ మానవ హక్కుకు సమర్థించేందుకు ఇవి ప్రమాణాలను కూడా సృష్టించింది.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఇవి ఇలాంటి అంబటాళ్ల సంగతులు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട സമയം 8 വസ്തുന്നത് గుడిసెపట్లో సమాచార్ ప్రభాత్ 8:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి ఇక ట్యూన్ చేసే ఉంచుండ్రి 100.2 FM మనస్సు నిండా

0: आकाशवाणी
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం సరిగ్గా 8:30:25. ఇప్పుడు విందాం పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 11వ భాగం. ఎల్లటి భాగంలో సంగీత సామ్రాజ్ఞి కిషోరి ఆమోన్కర్ గురించి విశేషాలు మొదటి భాగం విందాం. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. ఈ భాగం నిన్న రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో ప్రసారమైంది. ఇది పునః ప్రసారం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: విఖ్యాత హిందుస్థానీ గాయిక, గాన సరస్వతి, విదుషి కిషోరి అమోన్కర్ తమ 85వ జన్మదినానికి వారం రోజుల ముందుగానే స్వర్గస్థురాలైంది. ఏప్రిల్ 10వ తేదీ 1932వ సంవత్సరం ముంబాయిలో జన్మించిన కిషోరి అమోన్కర్ 2017వ సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీన స్వర్గస్థురాలైంది. అత్రోలి జైపూర్ ఘరానాకు చెందిన తొలితరం మధుర గాయిక, గాన తపస్విని మోగుబాయి కురుడీకర్ ఏకైక కూతురు కిషోరి అమోన్కర్. అత్రోలి జైపూర్ ఘరానాకు చెందిన మలితరం గాయిక కిషోరి అమోన్కర్ ఈ లోకాన్ని వీడిపోవడం హిందుస్థానీ సంగీతానికి తీరని లోటని సంగీత రసజ్ఞులు అభిమానులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపినారు. అభిజాత్య సంగీతమంటే ఇట్లా ఉంటుందని, ఇట్లా ఉండాలని నిరూపించి చూపిన కిషోరి తాయి అమోన్కర్ను హిందుస్థానీ సంగీత రసజ్ఞులు అత్యంత గౌరవాదర

ఆలతో స్మరించుకుంటారు. మరీ ముఖ్యంగా మహారాష్ట్రులు ఆమెను విపరీతంగా గౌరవిస్తారు. కిషోరి తాయి అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. మరాఠీలో తాయి అంటే అక్క. రాచకార్యాలలో తలమునకలైన రాజకీయ నాయకులు ఆమె సంగీతం విని సాంత్వన పొందుతున్నామంటారు. ప్రముఖ రాజకీయ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ ఆమె మరణవార్త విని దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆఠ్వాసూర్ హరప్లా అన్నారు. అంటే 8వ స్వరం మూగబోయింది అన్నమాట. సంగీతానికి స్వరాలు 7 అయినా సంగీతానికి అతీతంగా కిషోరి తాయి 8వ స్వరమై నిలిచింది. ఆ స్వరమిప్పుడు మూగబోయింది. ఎంత చక్కని భావం! ఆమె సంగీతాన్ని దైవంగా భావించింది కనుక ఆమె సంగీతంలో తాను దైవాన్ని దర్శించుకునేవాడినని ప్రముఖ సంతూర్ విద్వాంసుడు పండిత్ శివకుమార్ శర్మ అన్నారు. ఆమె సంగీతం వినడానికి వెళ్లేంతసేపు మాత్రమే మనం మన అధీనంలో ఉంటాం. ఆ తరువాత ఆమె సంగీత ఝరీ ప్రవాహంలో ఎక్కడికి తేలిపోతామో మనకే తెలియదని ప్రముఖ వేణుగాన విద్వాంసుడు పండిత్ హరిప్రసాద్ చౌరసియా అన్నారు. ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, ఉస్తాద్ జాకీర్ హుసేన్ వంటి వాళ్లు ఆమెతో తమకున్న అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. గత 40 సంవత్సరాలుగా కిషోరి తాయి మెహఫిల్ ఎక్కడుంటే అక్కడికి ఖచ్చితంగా హాజరయ్యే శశి వ్యాస్ అనే వ్యక్తి, నేను గాయకుణ్ణి కాను కాని విని ఆనందించటమే నా పని. కిషోరి తాయి సంగీతాన్ని విని విని సంగీతమంటే ఏమిటి, సంగీతాన్ని ఎట్లా వినాలి, తద్వారా ఆత్మానందం ఎట్లా కలుగుతుంది అనే విషయాలను తెలుసుకున్నాను అంటారు. ఈ మాటలన్నీ అక్షర సత్యాలు. కిషోరి తాయి తల్లి మోగుబాయి గోవాలోని కురుడి అనే గ్రామానికి చెందినవారు కనుక ఆమెను మోగుబాయి కురుడీకర్ అన్నారు. మోగుబాయి తల్లి జయశ్రీబాయి. ఆమె ఆ కాలంలో మరాఠీ నాటక రంగంలో మంచి పేరు తెచ్చుకున్నది. చిన్ననాట మోగుబాయి కిన్నెర కంఠాన్ని విని ఆమెను గొప్ప గాయకురాలిగా తీర్చిదిద్దాలని కలలుగనేది. అయితే ఆ కలలు సాకారం కాకముందే ఆమె స్వర్గస్థురాలైంది. తల్లి కలను సాకారం చేయాలనే ఏకైక సంకల్పంతో మోగుబాయి శ్రద్ధగా సంగీతం నేర్చుకోవాలనుకున్నది. సాంగ్లీలో రాంపూర్ షహస్వాన్ ఘరానాకు చెందిన ఉస్తాద్ ఇనాయత్ ఖాన్ సాహెబ్ వద్ద, ఆగ్రా ఘరానాకు చెందిన ఉస్తాద్ బసీర్ ఖాన్ సాహెబ్, ఉస్తాద్ విలాయత్ హుస్సేన్ ఖాన్ సాహెబ్ల వద్ద మోగుబాయి సంగీత శిక్షణ పొందింది. ఒకసారి ఆమె గాత్రాన్ని ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ వినటం తటస్థించింది. ఈ కంఠం మా ఘరానా సంగీతానికి చక్కగా సరిపోతుందని భావించిన ఉస్తాద్ మోగుబాయిని దగ్గరికి పిలిచి, అమ్మాయి మా ఘరానా సంగీతం నేర్పిస్తాను, నేర్చుకుంటావా అని ఆప్యాయంగా అడిగినాడట. ఆమెకు ఏమి జవాబు చెప్పాలో తోచలేదట. పక్కనున్న వాళ్లందరూ అతడెంతటి గొప్ప ఉస్తాదో వివరించి మోగుబాయిని గండాబంధన శిష్యురాలిని చేసినారట. ఆనాటి నుండి మోగుబాయి ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ శిష్యురాలిగా సాంగ్లీని వదిలి కొల్హాపూర్ చేరుకున్నది. రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్ ఆస్థాన గాయకుడు ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్. రాజస్థాన్ నుండి ప్రత్యేకంగా ఆహ్వానింపబడిన ఆ ఉస్తాదు ప్రతిరోజు మహాలక్ష్మీదేవి ఆలయంలో స్వరార్చన చేసేవారు. రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్ కాలంలో కొల్హాపూర్ సర్వ కళలకు నిలయమై కళాపూర్ అనిపించుకున్నది. ఆ రాజు కళాకారులను పోషించడంలో కృష్ణదేవరాయల వంటివారు. కృష్ణరాయలు సాహిత్యాన్ని పోషిస్తే ఇతడు సంగీతాన్ని పోషించినాడు. ఎక్కడో గోవా దగ్గరి కురుడీలో జన్మించిన మోగుబాయి కొల్హాపూర్లో గురు శుశ్రూష చేస్తూ కఠినమైన సాధనతో మొక్కవోని దీక్షతో సంగీతం నేర్చుకున్నది. ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ తమ అత్రోలి జైపూర్ ఘరానా సంగీతాన్ని ఆమెకు సంపూర్ణంగా నేర్పినాడు. అప్పటికే ఆ ఘరానాలో లక్ష్మీబాయి జాదవ్, మేనకాబాయి శిరోడ్కర్ వంటి మేటి గాయనీమణులున్నారు. ఆ తర్వాత
కేసరీబాయి కేర్కర్ కూడా ఆ ఘరానా సంగీతం నేర్చుకుని సురశ్రీ

0: బిరుదును పొందింది. ఇందరి మధ్య మోగుబాయి తన సాత్విక స్వభావంతో, వినయశీల ప్రవర్తనతో గురువుల ఆదరాన్ని సంపాదించుకుని రసజ్ఞుల చేత గాన తపస్విని బిరుదు పొందింది. అటువంటి గాన తపస్విని కడుపున పుట్టిన బిడ్డ కిషోరి అమోన్కర్ తల్లి గర్భం నుండే సరిగమలు నేర్చుకుని ఉగ్గుపాలతో సంగీతాన్ని అభ్యసించింది. తన తల్లి శిష్యులకు నేర్పుతున్న సంగీత స్వరాలు చిన్నారి కిషోరి చెవిలో అనివార్యంగా పడటం, అవి ఆమె కంఠగతం కావడం అలవోకగా జరిగిపోయేది. తన తల్లే తనకు గురువు, బంధువు, దేవత. తల్లిని మించిన వారు లేరని కిషోరి తాయి నిశ్చితాభిప్రాయం. ఆమె తండ్రి మాధవదాస్ భాటియా. అతడు ఆమె చిన్ననాటనే మరణించినందున కుటుంబ భారమంతా మోగుబాయి పైన పడ్డది. మోగుబాయి కొరడీకర్ నిత్యం సలిపే సంగీత సాధన, ఆమె శిష్యురాళ్లకిచ్చే సంగీత శిక్షణ, ప్రతిరోజూ కిషోరి తాయి చెవుల్లో అనివార్యంగా గింగురుమంటూ ఉండేవి. తద్వారా ఆమె అధిక శ్రమ లేకుండానే సంగీతాన్ని నేర్చుకోగలిగింది. అయితే అత్రోలి జైపూర్ ఘరానా సంగీతం చాలా క్లిష్టమైనది. మోగుబాయి శిక్షణ కూడా చాలా కఠినంగా ఉండేది. ఒక్కొక్క స్వరంపై పట్టు సాధించడానికి కొన్ని నెలలు సాధన చేయించేది. కిషోరి తాయికి విసుగెత్తిపోయేదట. కానీ చాలానాళ్ల తరువాత తన తల్లి తన సంగీతానికి చేసిన పునాది ఎంత గట్టిదో తెలుసుకున్నదట. రోజురోజుకు కిషోరి తాయి సంగీత తృష్ణ పెరుగుతూ పోయింది. ఒకే రాగాన్ని వివిధ ఘరానాల వాళ్లు వివిధ రకాలుగా గానం చేయడం, ఒకే చీజును లేదా ఒకే బందిష్ను వివిధ ఘరానా వాళ్లు వివిధ రకాలుగా గానం చేయడమేమిటని తన తల్లిని ప్రశ్నించేది. అన్ని ఘరానాలను కలుపుకొని అన్ని ఘరానాల మంచిని ఒక్కచోట చేర్చితే బాగుండేది అని భావించేది. శుద్ధ సంగీతవాదులు దీనిని వ్యతిరేకించినారు. కిషోరి తాయి సంగీతాన్ని సంకరం చేస్తుందని ఆక్షేపించినారు. కిషోరి చేస్తున్న స్వరసంకరాన్ని వ్యతిరేకిస్తూ ఆమెపై విద్రోహి గాయిక అని ముద్ర వేసినారు. ఇది ఎంతవరకు వచ్చిందంటే కిషోరి అమోన్కర్ గానం చేసిన భూపాలి రాగంలోని సహెలారే అనే బందిష్లో అలంకారాలన్నీ శాస్త్రబద్ధంగా లేవు అనేంతవరకు విమర్శలు సాగినాయి. అయితే ఈ భూపాలి రాగం విశేషంగా శ్రోతల ఆదరాభిమానాలు పొందింది. ఆ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయినాయి. ఆమె ఎక్కడ మహఫిల్ అంటే కచేరీ చేసినా అక్కడ భూపాలి రాగాన్ని ఫర్మాయిష్ చేసి వినేవారి సంఖ్య పెరిగిపోయింది. విమర్శకుల విమర్శలు గాలిలో తేలిపోయినాయి. భూపాలి రాగాన్ని భూప్ అని కూడా అంటారు. కర్ణాటక సంగీతంలో ఈ రాగాన్ని మోహన రాగమంటారు. నిజంగా ఆ రాగం శ్రోతలను సమ్మోహితులను చేస్తుంది. కిషోరి తాయి స్వర్గస్థురాలైందని తెలియగానే టీవీలు, మరాఠీ ఛానళ్లు, హిందీ ఛానళ్లు ఆమె గురించి తెలియజేస్తూ నేపథ్యంలో ఈ రాగాన్నే వినిపించినారు. ఆమె గానం చేసిన మరాఠీ భజన అవఘారంగ ఏక్ ఝాలా రంగీరంగలే శ్రీరంగ అనే గీతాన్ని వినిపించినారు. భైరవి రాగంలో సాగిన ఈ గీతం ఆమె చివరి అధ్యాయం ముగింపుగా అనుకోవాలి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం వారు 8వ తేదీన జాతీయ సంగీత కార్యక్రమంలో కిషోరి తాయి గానం చేసిన అపురూప రికార్డులను రిలే చేసి ఆమెపై తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం అధిపతి శ్రీ సుమనస్పతిరెడ్డి గారు ఆమె మరణించిన మరునాడు కిషోరి అమోన్కర్ సంగీత రూపకాన్ని తయారు చేయించి ప్రసారం చేసి కిషోరి అమోన్కర్ మీద తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆ రోజు మరాఠీ, హిందీ, ఆంగ్ల పత్రికల్లో కిషోరి తాయి సంగీత వైదుష్యాన్ని గురించి ఫోటోలతో సహా ప్రచురించినారు. కానీ ఒక్క తెలుగు పత్రిక కూడా ఆమె ఊసెత్తకపోవడం ఆశ్చర్యకరం.
1: ఇప్పటిదాకా విన్నాం పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 11వ భాగం. అది ఇవాళటి పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సామ్రాజ్ఞి కిషోర అమోన్కర్ గురించి విశేషాలవి మొదటి భాగం, రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇయ్యాళ్ళ రాత్రి 9:30కు పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 12వ భాగం ప్రసారమవుతుంది.
2: ఏక ప్రకార సే పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।
1: इयला पुस्तकंतो कार्यक्रमंलो संगीत साम्राज्ञी కిషోరి ఆమన్కర్ గురించి విశేషాలు రెండవ భాగం వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈ రోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సింగిడి సినిమా పాటల సందడి సందడి.

సృష్టిలో రంగుల పువ్వుల పూదోటలెన్నో, రంగుల ప్రపంచంలో తీరొక్క రంగులెన్నో. నవ్వుకో రంగు, పువ్వుకు ఒక రంగు, ఆనందానికి ఒక రంగు, హాయికి ఒక రంగు, జోలపాటకు, అమ్మ అనురాగానికి, స్నేహానికి, ఆప్యాయతకు, అన్నింటికీ ఒక్కో రంగుల లోకం ఉంటుంది. అట్లనే సింగిడి హరివిల్లు సప్తవర్ణాలు సప్త రాగాల మేళవించి తీరొక్క గీతమాలికలతో మిమ్మల్ని అలరించి ఆనందపరిచి ఒక్కో పాట అనుభూతిని ఆస్వాదించేలా పాట వినిపించి ముచ్చటబెట్టి ఎన్నో సంగతులు చెప్పి రోజు మీకోసం సమయానికి పాటల తోరణమై ముస్తాబై సమయానికి సిద్ధంగా ఉంటుంది ఈ సింగిడి రంగుల హరివిల్లు సందడి సందడి కార్యక్రమాన్ని ఈ తొలిపాటతో షురూ చేసేద్దాం. మరి

సింగడి కార్యక్రమానికి కాల్ చేయండి. మీ పసందైన పాట కోసం మరి మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబరు 2950081. ఈ రెండు నంబర్లల్లా ఏ నంబర్కైనా ఫోన్ చేయొచ్చు, మీ పసందైన పాట అడగచ్చు. సింగడి కార్యక్రమం ఇప్పటి నుంచి అయితే 10 గంటల దాకా మీకోసం సిద్ధంగా ఉంది. మరి కార్యక్రమానికి ఫోన్ చేయడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారు కదా, నాతో కొద్దిసేపు సరదాగా మాట్లాడచ్చు కూడా. మరి మీ కాల్ కోసం ఈ ఆర్జే సంధ్య వినడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు మాట్లాడడానికి రెడీగా, మాట్లాడదాం. హలో, హలో హలో హలో మేడం, హలో హలో, ఎవరండి చెప్పండి? పిప్పలకోట నుండి ఎవరు మాట్లాడుతున్నారు? మీరు కాల్ చేసి అటు మాట్లాడుతున్నారు కదా. సింగిడి స్వామి.

0: మీ ఇంటి పేరే సింగిడియా?
1: సింగిడి మాది మా ప్రోగ్రామ్ ఉన్నది కదా సార్.
0: అవు, చాలా మంచిగా చెప్పిండ్రు మీ పేరుని, సింగిడితో కలిపి మీ పేరు చెప్పిండ్రు, భలే చెప్పిండ్రు. అసలు తప్పకుండా వేస్తా. ఇంకా మీ ఊర్లో వర్షం, మరి వర్షం కోసం ఏమేమి పూజలు చేస్తున్నారు మీ ఊర్లో? అయ్యయ్యో, అట్లెందుకు అంటున్నారు? మనుషుల్ని కోసే హక్కు ఎవరికి లేదు. తప్పకుండా వినిపిస్తా. మరి ఇంకేం పూజలు చేస్తున్నారు?
1: గంగకు పోయినాము సారు, మేకలు కోస్తున్నాం పోసావ తల్లికి, మరా దేవాలయం చేస్తున్నాం బంగళం కాడ, మత్స్య చేస్తున్నాం. ఇక కొత్త సాపాతున్నాయి ఆనలేదు.
0: కొత్త సాపైతున్నాయా ఆనలేవు కదా. ఇంకా తప్పకుండా పడతాయి. ఇంకో వారం రోజులల్లా మంచి వర్షాలు పడే అవకాశం ఉన్నది.
1: ఎప్పుడు పడతాయి సార్? ఇప్పుడు మేను ఉన్నాయి, ఇప్పుడు పత్తులు.
0: కరెక్టే కదా. కొన్ని కొంత వర్షం పడ్డది మొదట్లో, మెరుగైనాక. ఆహా, మెరుగైనాక ఒక రెండు వర్షాలు పడ్డాయి కదా. అదే అదే అదే. ఓకే, తప్పకుండా. మీరు అడిగిన పాటనైతే కార్యక్రమం మధ్యలో ఖచ్చితంగా వినిపిస్తా. ఇప్పుడు ఒక పాటనైతే వినేద్దాం. మరి ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు స్వామి.

0: డిపాజిట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 FM మనస్సు నిండా సింగిడి కార్యక్రమం. ఇది 10 గంటల దాకా మీకోసం సింగిడి సిద్ధంగా ఉంది. అయితే ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు. కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ వీళ్ళందరూ భరత్ అనే నేను చిత్రం నుంచి వచ్చాడయ్యో స్వామి ఈ పాటను కోరిండ్రు. శ్రోతలు మీరు కూడా మన జిల్లా నుంచి ఇంకా వేరే జిల్లాల నుంచి ఎక్కడి నుండైనా ఉత్తరం ద్వారా పాటను కోరొచ్చు, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా. అయితే మా చిరునామా ఉత్తరం ద్వారా పాటను కోరుతుందుకు టు ద స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ 504001. ఈ చిరునామాకి మీ ఉత్తరాలను అందులో మీకు ఇష్టమైన పాటను రాసి పంపించండి. మేము మీ పాటను తప్పకుండా వినిపిస్తాం.

0: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా అన్ని కార్యక్రమాలలో తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ కూడా ఆకాశవాణి ఆదిలాబాదే. మరి ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, ఫోన్ లైన్ లో మనం మాట్లాడేద్దాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్, ఎవరు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: సీతాగొంది వెంకటేష్ మేడం.
0: ఓకే సీతాగొంది, ఇక మన నేషనల్ హైవే మీదనే ఉంది కదా?
1: హైవే మీదనే. అవును మేడం.
0: మంచి ఊరు.
1: అవును.
0: పక్క పొంటి కూడా మంచి ప్రకృతి అందాలతోటి చాలా బాగుంటది ఊర్లు.
1: అవునవును మేడం.
0: పక్క పొంటి ఊర్లు కూడా చెప్పండి. పల్లి గ్రామం అని, ఇంకా
1: పల్లి వాగాపూర్,
0: వాగాపూర్ అని ఇంకొకటి బి మీదకి వెళ్ళి వస్తుందా పేరు గుర్తుకొస్తాది నాకు
1: మేడం,
0: బోరిగామనా?
1: బోరిగామా, మల్కాపూర్, గర్కంపేట్,
0: ఇవన్నీ అసలు ఎంత అందంగా ఉంటాయో ఊర్లన్నీ.
1: మొత్తం ప్రకృతికి సంబంధించినవి
0: అంటే ప్రకృతి పచ్చగా ఉంటాయి. ఇప్పుడు వర్షం పడ్డదంటే అసలు ఆ ఊర్లన్నీ పచ్చగా కనబడుతుంటాయి. కారులో వెళ్తున్నప్పుడు గానీ, బస్సులో వెళ్తున్నప్పుడు గానీ, నేషనల్ హైవే మీద నుండి ఇట్లా వెళ్తుంటే అసలు చాలా అందంగా, ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటాయి. పెంకుటిన్లు, అందమైన పెంకుటిన్లు, అక్కడక్కడ డాబా ఇండ్లు కూడా చాలా బాగుంటాయి. ఇండ్లు కూడా బాగుంటాయి, వాతావరణం కూడా చల్లగా ఉంటది కదా. చెప్పండి
1: చెప్పండి.
0: ఏం పేరు ఆయన? అది
1: గోకుంటి పొచ్చన్న.
0: ఓకే, ఆయన కూడా ఫోన్ చేయమని చెప్పండి మరి. ఇవ్వండి వాళ్ళకు కూడా ఎఫ్ఎం ఎట్లా వినాలనేది చెప్పండి వివరించి.
1: సరేనా,
0: అవునా?
1: ఆహా,
0: చాలా సంతోషం. చెప్పండి మరి, ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: బతుకమ్మ సినిమా నుంచి వానమ్మ వానమ్మ అనే సాంగ్.
0: అందరు వాన పాటని గుర్తుకు చేసుకుంటున్నారు, వానలు పడతలేవని వాన కోసం అందరు ఎదురు చూస్తున్నారు, వాన పాటల్ని గుర్తు చేసుకుంటున్నారు అందరు.
1: వాన కావాలి మేడం, వానతోనే మనం ఉన్నాం.
0: ఆకాశవాణి ద్వారా అయినా వాన పాట ఆకాశంలోకి చేరి మనకు వర్షంగా పడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకేనా?
1: ఓకే మేడం.
0: సరే మరి, మీకోసం మీరు అడిగిన బతుకమ్మ చిత్రం నుండి పాట తప్పకుండా ప్రసారం చేస్తాను. ధన్యవాదాలండి వెంకటేష్ ఫోన్ చేసినందుకు.
1: ఓకే.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: வரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்
3: ఇక ఆనాకాలం సురైందంటే కొన్ని కూరగాయలు ప్రత్యేకంగా కొన్ని రోజులు మాత్రమే దొరుకుతూ ఉంటాయి. అవి కొన్ని రోజులు మాత్రమే దొరికే కూరగాయలు అవి తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే అవి కొన్ని రోజులు మాత్రమే దొరుకుతాయి కాబట్టి దాంట్లో చాలా పుష్కలమైన పోషక విలువలు అనేటివి దాగి ఉంటాయి. ప్రత్యేకంగా ఈ కొన్ని రోజులలో మాత్రమే అవి దొరుకుతుంటాయి. కాబట్టి ముఖ్యంగా చెప్పుకుంటే ఇక కొన్ని రోజులైతే మనకు మార్కెట్లో గుండ్రటివి, దాని చుట్టూ ముండ్లు ముండ్లు ఉండే చిన్న చిన్న బోడకాకరగాయలు అనేటివి కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడైనా ఇట్లా పల్లెటూళ్ళల్లో నుండి వచ్చి వాటిని కుప్పగా వేసుకొని ఒక దగ్గర కూర్చొని అమ్ముతూ ఉంటారు. చాలా చోట్లలో ఇవి కనిపిస్తుంటాయి. కానీ ఇవి తింటే మాత్రం చాలా ఆరోగ్యానికి మస్తు మంచిది. అయితే కొన్ని జిల్లాలలో ఇప్పుడు మహారాష్ట్ర నుండి వేరే ప్రాంతాలకు, వేరే జిల్లాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం దాని రేటు 400 రూపాయల కిలో కూడా ఇది అమ్మబడుతున్నది. అంత రేటున్నా కూడా వాటిని కొనుక్కొని మరీ తింటున్నారు. అంటే అంత గొప్ప పోషక విలువలు ఈ బోడకాకరగాయలో ఉంటాయి కాబట్టి అందుకే తింటూ ఉంటారు. ఇది కొన్ని రోజులు మాత్రమే దొరుకుతాయి కాబట్టి వీటిని విరివిగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. దీన్ని ఎట్లయినా పప్పులో కానీ లేదంటే ఉట్టి బోడకాకరగాయ ఫ్రై లాగా చేసుకొని కూడా వండుకొని తినచ్చు. వీటిని కొన్ని ప్రాంతాలలో బొంత కాకరగాయ అని కూడా అంటూ ఉంటారు. అయితే ఇది వానాకాలంలో మాత్రమే దొరుకుతూ ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన అడవి కాకరగాయ అని కూడా అనొచ్చు. దీనికి చూడడానికి చిన్నగా ముళ్ళతోటి ఉంటుంది. సాధారణ కాకరగాయలు లెక్క కాకుండా ఇది పెద్దగా చేదు ఉండదు. పోషకాల గని అయిన ఈ కూరగాయ రుచిలో కొంచెం ప్రత్యేకంగా కూడా ఉంటుంది. బోడకాకరగాయల విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా దొరుకుతాయి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, అంటే షుగర్ ఉన్నవాళ్ళు ఈ బోడకాకరగాయ కూర ప్రతిరోజులో అంటే వారంలో 1-2 సార్లైనా తింటే నిజంగా షుగర్ అనేది కొంచెం కంట్రోల్లో కూడా ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా ఇది ఒక మంచి ఆహారం అని చెప్పుకోవచ్చు. ఇది కొంచెం కొంతమంది మసాలా టైప్లో ఇష్టపడే వాళ్ళు అట్లా కూడా వండుకొని తినొచ్చు. పప్పులో వేసుకొని చాలామంది పల్లెటూళ్ళల్లో వండుకొని తింటూ ఉంటారు. పల్లెటూరు వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ బోడకాకరగాయలు చేన్లలో దొరుకుతున్నాయంటే తీసుకొచ్చి వండుకొని ఖచ్చితంగా తింటూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ఇక వచ్చేది ఈ సీజన్లో ఆ కాయలు కనబడుతూ ఉంటాయి కూరగాయలు, అవి తప్పకుండా కొనుక్కోండి, తినండి, మంచి పోషక విలువల్ని పొందండి.

0: 10 లక్షల లాటరీ నాకా.
1: మనసుని ముసిరిన ఊహలకు సగుస పల్లికిన తొలి తొలి స్వరముల సరిగమలే నాలో.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సింగడి కార్యక్రమానికి ఫోన్ చేయండి మీ పసందైన పాట కోసం. మరి మా ఫోన్ నెంబర్లు 2300081, మరొక నంబరు 2950081. ఈ రెండు నంబర్లలో ఏ నంబర్కైనా మీరు ఫోన్ చేయొచ్చు.

వాళ్ళతో సరదాగా గుడిసేపు మాట్లాడచ్చు, మీ పసందైన పాటను కూడా అడగచ్చు. అయితే ఇవాళ సంగీత దర్శకుడు తమిళ తెలుగు భాషలలో సంగీతాన్ని అందించి మను శర్మగా ప్రసిద్ధి పొందిన సంగీత దర్శకుడు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ అసలు పేరు ఇతంది. మను శర్మగా ప్రసిద్ధి. తన పుట్టినరోజు వల్ల 200కు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిండు. సాలూరి రాజేశ్వరరావు దగ్గర నుంచి వందే మాతరం శ్రీనివాస్ వరకు మేటి సంగీత దర్శకుల దగ్గర పనిచేసిన అనుభవం తనకున్నది. అయితే సంగీత దర్శకుడిగా చెల్లాపిల్ల సత్యం దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా తన సినీ జీవితాన్ని షురూ చేసిండు. ఇక ఆ తర్వాత ఇళయరాజా, ఎంఎం కీరవాణి, రాజ్ కోటిల దగ్గర శిష్యరికం కూడా చేసిండు. ఏఆర్ రెహమాన్తో కలిసి కీబోర్డ్ సహాయకునిగా పనిచేసిండు. అప్పట్లో దక్షిణాది సినిమాలన్నింటినీ రికార్డింగ్లన్నిటికీ అప్పట్లో మద్రాసే కేంద్రం కాబట్టి అన్ని భాషల సినిమాలకి ఎందరో మహానుభావులైన సంగీత దర్శకుల దగ్గర పనిచేసే అవకాశం తనకు వచ్చింది. కీరవాణి మొదటి సినిమా నుంచి ఆయన ప్రతి సినిమాకి పనిచేసిండు. క్షణక్షణం సినిమాకి కీరవాణి దగ్గర పనిచేస్తున్నప్పుడు రామ్ గోపాల్ వర్మ అప్పుడప్పుడు వచ్చి కూర్చొని ఆసక్తిగా గమనిస్తుంటే అలా ఆయనకు మొదటిసారి రికార్డింగ్ చేసే అవకాశం వచ్చింది. రామ్ గోపాల్ వర్మ అది రాత్ అనే హరార్ సినిమా అది. తర్వాత అంతం సినిమాలో ఒక పాట చేయమంటూ మళ్ళీ పిలుపు రావడంతో చెలక్కి ఉందనుకో ఈ చలాకి రామచిలుక అనే పాట అది ఆయన స్వరపరిచిన పాటనే అది. ఈ తరం సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్ కీబోర్డు గురువైండు. ఏవిఎస్ తొలిసారి దర్శకత్వం వహించిన సూపర్ హీరోస్ చిత్రంతో సంగీత దర్శకునిగా కెరీర్ ప్రారంభించి ఇప్పటి వరకు దాదాపు 200 చిత్రాలకి పైగా సంగీతాన్ని అందించిండ్రు. సంగీత దర్శకుడిగా ఆయనకొచ్చిన తొలి అవకాశం చిరంజీవి సినిమానే విడుదలైంది.

సింగరేకి కాల్ చేసి సిద్ధంగా ఉంది. భీమసరి గ్రామం నుంచి నిర్మల మనతో మాట్లాడుతుంది. హలో, హాయ్ నిర్మల, గుడ్ మార్నింగ్, శుభోదయం, చెప్పండి, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ఓకే, ఎట్లుంది మరి భీమసరి గ్రామం? ఊరికి మన ఆదిలాబాద్ కి చాలా దగ్గరలో ఉంటది కదా. మంచి అది ప్రవహిస్తూ ఉంటది ఊర్లో ఎప్పుడు కూడా. అదే అదే, ఊరు చుట్టూనది, మధ్యలో ఒక ద్వీపం లాగా ఉంటది, అది తిరుగోళ నది ఉంటది, బాగుంటది. మళ్ళీ ఇక్కడ భీమసర్లో బండ దొరుకుతుందని వింటూ ఉంటాం కదా. అంటే మనం వేసుకునే అంటే పాతకాలంలో ఇట్లా పరిశీలాగా వేసుకుంటుంటాం కదా, ఇక్కడ మన భీమసరి గ్రామంలోనే దొరుకుతుంటాయి అవి. ఇప్పుడు తీస్తలేరేమో గానీ పాతకాలంలో తీసేవాళ్ళు. ఇప్పుడు అందరు సిమెంట్ తో వేసుకుంటున్నారు గానీ అప్పట్లో భీమసరిలో ప్రత్యేకంగా ఆ ఊర్లో ఆ బండ దొరుకుతుండే, ఎర్రెడ్ కలర్ లో ఉంటుండే కదా, దాన్ని పరిషి అని అట్లా అంటూ ఉంటారు. ఇక అది ఇప్పుడు మర్చిపోయినరు, ఇప్పుడు వేస్తలేరు కానీ అప్పుడైతే అందరూ ఇల్లు కట్టుకున్నారంటే ఖచ్చితంగా అది మట్టిగా మట్టి ఇళ్ళల్లో పరిషి వేసుకునేటోళ్ళు, పరిషి వరుసుకునేటోళ్ళు. చెప్పండి నిర్మల గారు, మరి ఎట్లుంది ఊరు వాతావరణం మీది? అదే అందరు వర్షాలని అదికి చేసుకుంటున్నారు, తప్పకుండా వర్ణదేవుడు అందరి కోరిక నెరవేర్చేస్తాడు, మనపై వర్షపు జల్లుల్ని కురిపించేస్తాడు. ఇంతమంది గుర్తు చేసుకుంటున్నారు మొత్తం కాబట్టి. అవునా, ఊర్లోనా? ఓహో, ఈరోజు ఊర్లో ఆ కార్యక్రమం నడు

నడుస్తుంది అన్నట్టు. ఆ పూజ ఖచ్చితంగా సఫలీకృతమై మనకు బాగా వర్షం కురవాలని మనసు నిండా కోరుకుందాం. సరే, మరి ఏ పాట వినాలనుకుంటున్నారు నిర్మల ఈరోజు? ఓహో, తప్పకుండా మీకోసం రావోయ్ చందమామ చిత్రంలోని పాట వినిపిస్తున్నా, వినేద్దాం. మరి ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 FM మనస్సు నిండా సింగిడి కార్యక్రమం ఇది. ఇప్పుడు నిజామాబాద్ నుంచి శ్రీరామ హనుమానులు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో.
6: హలో మేడం, గుడ్ మార్నింగ్.
5: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
6: బాగున్నారా?
5: చాలా బాగున్నామండి, మీరు ఎట్లున్నారు?
6: బాగున్నాము. షాప్ పెట్టిన, షాప్ ఓపెన్ చేసిన, దీపం ముట్టించిన, మీ ప్రోగ్రామ్ ఒకసారి ఫోన్ చేయగానే నాకు చాలా
5: దగ్గర. ఓకే, మీ రోజంతా ఈ రోజు చాలా హ్యాపీగా గడుస్తుంది, తర్వాత ఫుల్ గ్రాక్ కూడా వచ్చేస్తుంది ఈ రోజు. మరి
6: మేడం, రోజు పని ఉంటది నాకు, ప్రతిరోజు మీ కార్యక్రమం వింటుంటాను పొద్దున, ఎందుకంటే సంతోషం పాటలు అంటే.
5: అవునా? చాలా మందికి షాప్ లో ఉండేవాళ్ళు, షాప్ నిర్వహించే వాళ్ళు ఖచ్చితంగా FM వింటూనే ఉంటారు.
6: ఎందుకంటే మేడం, ఈ రేడియో పెట్టుకుని నేను వింటుంటా వర్క్ చేస్తుంటాను, అసలు సరదాగా అనిపిస్తుంటది, టెన్షన్ ఉండదు.
5: అంతే అంతే. ఓకే, మీ సంతోషానికి ఎంతో సంతోషపడుతున్నాం. చెప్పండి. మరి
6: రవి శర్మ గారికి కూడా మా తరఫు ధన్యవాదాలు. మరి ఈ రోజు త్రిశూలం నుంచి ఆ పాట వినిపించండి. ఆ పాట అంటే మాకు చాలా చాలా ఇష్టం.
5: ఏ పాట?
6: ఇప్పుడు పెళ్ళి అంటే పెళ్ళన్నే ఉంది చూడు ఆ పాట.
5: పెళ్ళంటే నూరేళ్ళు పందిళ్ళు అనుకుంటూ ఉంటది ఆ పాట.
6: అవును.
5: ఓకే, తప్పకుండా అదే పాట వినిపిస్తాను మీకోసం. మరి
6: మేడం, మీ పేరేంటి?
5: నా పేరు సంధ్య.
6: సంధ్య, చాలా చాలా థ్యాంక్స్ మీ డైరెక్టర్ గారికి, మీ వ్యాఖ్యాతలు అందేసి రేడియో శ్రోతలందరికీ కూడా నా తరఫు ధన్యవాదాలు.
5: ఓకే అండి, మీ పాట వస్తుంది, వినేసేయండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు ఫోన్ లైన్ లో రెడీగా మాట్లాడడానికి, హిందీ పాట కావాలంటున్నారు. హలో
2: హలో
1: హలో, కౌన్ బాత్ కర్ రహా హై కహా సే?
2: గుడ్ మార్నింగ్,
1: ఆప్కే ఆవాజ్ సే హమ్ పహచాన్ లియే, ఆప్ బహుత్ దూర్ సే.

ఇది ఇయాల్టి సింగిడి. ఇంతటితో సమాప్తం.

0: పొద్దమటు ప్రసారమయ్యే 5 గంటలకు మాట చెప్పండి రిపోర్ట్ అయినండ్రీ కార్యక్రమం, రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే ఉషారు కార్యక్రమం మీకోసం సిద్ధంగా ఉంటుంది. కార్యక్రమానికి ఫోన్ చేయొచ్చు, మీ పసందైన పాటలు అడగచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10 గంటలు కావస్తుంది. గుడిసెపట్లో వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.
1: శ్రమికవేత్తలతో సమావేశమై మేథా రైల్వే బోగీల కర్మాగారాన్ని సందర్శిస్తారు. ప్రాజెక్ట్ 17 ఏ కింద నిర్మితమైన మహేంద్రగిరి యుద్ద నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేయిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమాపేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు జరుగుతాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన నూతన పాలకవర్గం ఈ ఉదయం 11:30 ప్రమాణ స్వీకారం చేస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల్లో వచ్చే 3-4 రోజుల్లో ఉరుములు మెరుపులు బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేస్తోంది. ఈ రోజు లండన్లో జరగనున్న వింబుల్డన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకు చెందిన కరోలినా ముచోవా, చెకియాకి చెందిన లిండా నోస్కోవాతో తలపడతారు. రేపు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో ప్రపంచ నెంబర్ 1 యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్తో తలపడతారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగిన ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 10:03 దాటి 30 సెకండ్లు ఎవర్ గ్రీన్ హిట్స్ కి స్వాగతం పలుతుంది మీ జయశ్రీ. మరి కార్యక్రమంలో ముందుగా ఆర్మూర్ చేనేత కాలనీ రంగాచారి నగర్ నుండి జిందం నరహరి లక్ష్మి, జిందం భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయ్ రేఖ, భాను, రియాన్స్ ఇంకా వారి కుటుంబ సభ్యులు

చోటుపొలించి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, ఇంకా రుద్ర, గణేష్ వీళ్ళందరూ రిక్వెస్ట్ పంపించారండి. సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ కోసం రఘు దీక్షిత్ ఆలపించిన రామజోగేశాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు మన్మధుడు మూవీ కోసం వేణు సుమంగళి ఆలపించిన సిరివెందుల సీతారామ శాస్త్రి గీతాన్ని మా కోసం వినిపించండి అంటున్నారు నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర. మరి వీరందరి కోసం ఈ సాంగ్.

0: డిస్కోరజ మూవీ కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గీతం ఎస్ఎస్ తమన్ సంగీత సారథ్యంలో ఈ పాటను మా కోసం వినిపించండి అంటున్నారు భూదాన్ పోచంపల్లి మాధవరెడ్డి చౌరస్తా నుంచి భావనల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, ఇంకా వాళ్ళ అమ్మగారు నాగమణి గారు.
1: దిగిడి దిగిడి దీంతికి పప్ప, దిగిడి దిగిడి దీంతికి పప్ప.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో అర్జున్ రెడ్డి మూవీ కోసం సమీర భరద్వాజ ఆలపించిన పాటని మా కోసం వినిపించండి అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఇంకా అబేదా అయేషా మరి వీరి కోసం ఈ సాంగ్.

శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు హత్నూర మండలం సిద్ధుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, బాబు, భిక్షపతి కుటుంబ సభ్యులు కోరుతున్నారండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ కోసం కేకే ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, మిక్కీ జమయ్య సంగీతం.

కంచె మూవీ కోసం అభయ్ జోధ్పూర్కర్, శ్రేయా ఘోషాల్ ఆల్పించిన పాటను మా కోసం వినిపించండి అంటున్నారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి. దమ్మోష్ వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోష్ కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ వీరందరి కోసం ఈ సాంగ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్ వీరందరూ రిక్వెస్ట్ పంపించారండి. ఉప్పెన మూవీ కోసం జావేద్ అలీ ఆలపించిన శ్రీమణి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి శాంత అభిహాస్ని వైష్ణవి నితిన్, ఇంకా పార్సిగుట్ట సికింద్రాబాద్ నుంచి స్వర్ణలత శ్రీనివాస్ వీరందరూ రిక్వెస్ట్ పంపించారండి. ఆడవారి మాటలకే అర్థాల వేరులే మూవీ కోసం ఉదిత్ నారాయణ బృందం ఆలపించిన కులశేఖర్ గీతం, యువన్ శంకర్ రజా సంగీతం.
1: Can you feel her? Is your heart speaking to her?

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: స్టూడియో క్లాక్ లో టైం 10:55 కావస్తుంది. గుర్తుకొస్తున్నాయంటూ మా నెక్స్ట్ ఆర్జే రెడీగా ఉన్నారు. మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో లాస్ట్ సాంగ్ వినేద్దాం. కేరింత మూవీ కోసం కార్తీక్ ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం. ఈ గీతాన్ని మా కోసం వినిపించండి అంటున్నారు సీఎం రోడ్ ఆటో నగర్ నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్లాలీన్, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి, సునీత్. మరి వీరందరి కోసం ఈ సాంగ్.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:00 కావస్తుంది. తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు హైదరాబాద్ వస్తారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. మేథా రైల్వే బోగీల కర్మాగారాన్ని సందర్శిస్తారు. ప్రాజెక్టు 17A కింద నిర్మితమైన మహేంద్రగిరి యుద్ద నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన నూతన పాలకవర్గం ఈ ఉదయం 11:30 ప్రమాణ స్వీకారం చేస్తుంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యక్రమానికి హాజరవుతారు. ఎన్నికల నిబంధనల మేరకు 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడం నేరమవుతుందని, అలాంటి వారికి 7 జైలు శిక్ష జరిమానా విధిస్తారని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. 2 తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల్లో వచ్చే 3-4 రోజుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. రాష్టంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో 90.70% సీట్లు భర్తీ అయినట్లు సాంకేతిక విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ రోజు లండన్లో జరగనున్న వింబుల్డన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియకుల దేశానికి చెందిన కరోలిన ముచోవా తమ దేశానికి చెందిన లిండా నోస్కోవాతో తలపడతారు. రేపు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్ 1 క్రీడాకారుడు యానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్తో ఆడతారు. భారత్ ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య లార్డ్స్లో జరుగుతున్న చారిత్రాత్మక క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో నిన్న మొదటి రోజున భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 1 వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయ్ వింటున్నారు. మరి ఈనాటి గుర్తుకొస్తున్నాయ్లో తన మధురమైన స్వరాలతో వైవిధ్యమైన నేపథ్య సంగీతంతో తెలుగు సినీ సంగీతానికి కొత్తదనం తెచ్చారు. ప్రారంభంలో సంగీత దర్శకుల వద్ద కీబోర్డు వాద్యకారకుడిగా పనిచేసి అనంతరం సంగీత దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభం చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కాదు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు. మరి వారి సినీ ప్రస్థాన విశేషాలు తెలుసుకుందాం ఈనాటి గుర్తుకొస్తున్నాయో. వారు కంపోజ్ చేసిన సాంగ్స్ వింటూ ఆస్వాదిద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టే ట్యూన్డ్.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మణి శర్మ గారి అసలు పేరు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. జూలై 11, 1964లో మచిలీపట్నంలో జన్మించారు. చిన్నప్పటి నుండి సంగీతం పట్ల మక్కువ ఉండేది. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి హార్మోనియం పెట్టను తెలియకపోయినా వాయించేవారంట. వీరి తండ్రి యనమండ్ర నాగయజ్ఞ శర్మ వయోలిన్ కళాకారుడు. సినిమాల్లో పనిచేయాలని

ఉద్దేశంతో వాళ్ళ వైఫ్తో సహా మద్రాస్కి వచ్చేశారు వారి ఫాదర్. సో మణిశర్మ గారి బాల్యం అంతా మద్రాసులోనే జరిగింది. ఇక మణిశర్మ గారి ఇంట్రెస్ట్ని గమనించినటువంటి వారి ఫాదర్ వయలిన్తో పాటు మాండలిన్, గిటార్ కూడా నేర్పించారు. అయితే ఎక్కడికైనా రికార్డింగ్లోకి వెళ్ళినప్పుడు గిటార్ ప్లే చేసేవారికన్నా కీబోర్డ్ ప్లే చేసేవారికి పేమెంట్ ఎక్కువ ఇచ్చేవారంట. సో అలా వారి తండ్రి గారి సలహా మేరకు కీబోర్డ్ నేర్చుకున్నారు. మరి సినీ ప్రస్థానం ఎలా మొదలైంది, వెస్టర్న్ మ్యూజిక్ ఎక్కడ నేర్చుకున్నారు, అన్ని విషయాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్డ్.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ బర్త్డే స్పెషల్ మణి శర్మ గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. వెస్ట్రన్ మ్యూజిక్ ఎక్కడ నేర్చుకున్నారంటే పాశ్చాత్య సంగీతంలో ఇళయరాజా గారికి, రెహమాన్ గారికి, ఇంకా చాలా మందికి గురువైనటువంటి జాకబ్ జాన్ గారి దగ్గర మణి శర్మ గారు పాశ్చాత్య సంగీతం నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. 1982లో 18 ఇయర్స్ ఏజ్లోనే చదువు పూర్తిగా ఆపేసి సంగీత రంగంలో అడుగుపెట్టారు. మరి సంగీత దర్శకులు సత్యం గారి దగ్గర కీబోర్డు ప్లేయర్గా సినీ జీవితాన్ని ప్రారంభించారు. మరి ఆ తర్వాత ఇళయరాజా, ఎంఎం కీరవాణి, రాజ్ కోటి దగ్గర శిష్యరికం చేశారు. ఏఆర్ రెహమాన్తో కలిసి కీబోర్డ్ అసిస్టెంట్గా కూడా పనిచేయడం జరిగింది. మరి అప్పట్లో సౌత్ ఇండియా మూవీస్ అన్ని, ఈ రికార్డింగ్స్ అన్ని మద్రాసులోనే జరిగేవి. సో అలా అన్ని భాషల సినిమాలకి ఎందరో మహానుభావులైనటువంటి సంగీత దర్శకుల దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది మణి శర్మ గారికి. మరి మ్యూజిక్ డైరెక్టర్ ఎలా అయ్యారు ఈ పాట తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టే ట్యూన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి మన్ శర్మ గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. కీరవాణి గారి దగ్గర మన్ శర్మ గారు వర్క్ చేస్తున్నప్పుడు క్షణక్షణ మూవీకి డైరెక్టర్ ఆర్జీవి గారు రీరికార్డింగ్ చేసే టైంలో వారిని చూశారంట. అలా రాత్, తెలుగులో రాత్రి మూవీ, హర్రర్ మూవీ, ఇది రీరికార్డింగ్ చేయమని అవకాశం ఇచ్చారు ఆర్జీవి గారు. అలా మన్ శర్మ గారి సినీ కెరీర్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి మూవీ అంత మూవీలో ఒక పాట చేయమని ఆర్జీవి గారు అడిగారంట. అంత మూవీలోని చిలక్కి ఉందనుకో, ఇచ్చెలకి రాచిలకో అనే ఈ పాట ఆయన స్వరపరిచినటువంటి మొట్టమొదటి పాట. ఇప్పుడు అదే పాట మీ అందరి కోసం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్డ్.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. ఏబిఎస్ గారి దర్శకత్వం వహించినటువంటి సూపర్ హీరోస్ మూవీస్తో సంగీత దర్శకుడిగా పరిచయమై 200కు పైగా మూవీస్కి సంగీతం వహించారు మనశర్మ గారు. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్కి కంపోజ్ చేశారు. అయితే సంగీత దర్శకుడిగా తొలి అవకాశం మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ అయినప్పటికీ విడుదలైంది మాత్రం సూపర్ హీరోస్ మూవీ. జేఎన్సి పరంజీ డైరెక్షన్లో వచ్చినటువంటి బావగారు బాగున్నారా పాటలు సూపర్ హిట్ అవడంతో ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత చాలా మంది డైరెక్టర్స్ అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా తెలుసుకుందాం వారి గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ
1: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోల సమయం 11:36 అవుతుంది. మనిషర్మ గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. మనిషర్మ గారు తన సినీ ప్రస్థానం 30 ఇయర్స్ లో చూడాలని ఉంది. గణేష్, ఇద్దరు మిత్రులు సమరసింహారెడ్డి, రావుయ్ చందమామ, షీను, అన్నయ్య, రాజకుమారుడు, ఖుషి, మురారి, సుబ్బు, నరసింహనాయుడు, ఇంద్ర, ఆది, ఠాగూర్, ఒక్కడు, గుడుంబ శంకర్, యజ్ఞం, పోకిరి, స్టాలిన్, బిల్లా, కలేజా, ఇస్మార్ట్ శంకర్ వంటి ఎన్నో సినిమాలకు గుర్తుండిపోయే సూపర్ సాంగ్స్ కంపోజ్ చేశారు. ఒకవైపు అగ్ర హీరోలకు సినిమాలకు సంగీత దర్శకం వహిస్తూనే యువ హీరోస్ కి కూడా కంపోజ్ చేసేవారు. అవన్నీ మ్యూజికల్ హిట్ అవడంతో మణిశర్మ గారు వెనుతిరిగి చూసుకోలేదు.

0: వాస్తవపిల్ల.
1: మణిశర్మ గారి సంగీతంలో ఇటు ఫాస్ట్ బీట్ సాంగ్ తో మాస్ ఆడియన్స్ నుర్రు తెలిగిస్తూనే ప్రతి మూవీలో ఒక మెలోడీ సాంగ్ కూడా ఉండేది. ఆ మెలోడీ సాంగ్ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్. ఇక సమరసింహారెడ్డి సినిమాలో ముందుగా అందాల ఆడబొమ్మ సాంగ్ ని వద్దన్నారంట డైరెక్టర్ బి గోపాల్ గారు. అయితే ఈ సాంగ్ బాగుంటుంది అని పక్కానే చేసి చెప్పారంట మణిశర్మ గారు. మరి అప్పట్లో ఈ సాంగ్ చాలా అంటే చాలా పాపులర్ అయ్యింది. అదే సాంగ్ ఇప్పుడు మీకోసం ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం కదా. మన్ శర్మ గారి సాంగ్స్ అంటేనే అలా ఉంటాయి. మరి చిరంజీవి గారి మూవీస్ కి ఇంట్రడక్షన్ సాంగ్ మాక్సిమం బాలుగారే పాడేవారు. కానీ చూడాలని ఉంది మూవీలో చాలా క్లాస్ సాంగ్ యమహా నగరి సాంగ్ ని ఇంట్రడక్షన్ సాంగ్ లో పెట్టడం, అలాగే నలుగురు నాన్ తెలుగు సింగర్స్ తో పాడించడం జరిగింది చూడాలని ఉంది మూవీలో. గుణశేఖర్ గారి వినూత్న ప్రయోగం అలాగే మణి శర్మ గారి సంగీతం ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇక మణి శర్మ గారు కంపోజ్ చేసినటువంటి మెలోడీలో చాలా మంచి పాటలు కూడా ఉంటాయి. అందుకే అతన్ని మెలోడీ బ్రహ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఈ బిరుదిచ్చింది ఎవరో కాదు, మనసిచ్చి చూడు చిత్రం షూటింగ్ టైంలో ఆ చిత్ర నిర్మాత ఎడిటర్ మోహన్ గారు ఇచ్చినటువంటి బిరుదు మెలోడీ బ్రహ్మ. మరి ఇప్పుడైతే మీకోసం చూడాలని ఉంది చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన పాట వచ్చేస్తుంది. వింటూ ఉండండి ఆకాశవాణి, స్టే ట్యూన్డ్.

200కు పైగా చిత్రాలకు సంగీతం అందించినటువంటి మణిశర్మ గారు అటు మెలోడీ సాంగ్స్ అయినా మాస్ బీట్స్ అయినా ఇక నేపథ్య సంగీతంలో తనదైన శైలిలో ప్రేక్షకులని అలరించారు. ఎస్పెషల్లీ హీరో ఎలివేషన్ సన్నివేశాలకు ఆయన అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన కంపోజ్ చేసినటువంటి సాంగ్స్ కూడా ఎన్నో పాటలు నేటికి సంగీత ప్రియుల హృదయాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. తెలుగులోనే కాకుండా ఇతర దక్షిణ భారత భాష చిత్రాలకు కూడా సంగీతం అందించి తన ప్రతిభను చాటుకున్నారు. ఎంతో మంది కొత్త సింగర్స్ ని పరిచయం చేశారు. ఇప్పుడైతే ఎందరికో ఇష్టమైనటువంటి రావోయ్ చందమామ మూవీ నుంచి చాలా ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి కంపోజ్ చేసినటువంటి సూపర్ మెలోడీ వచ్చేస్తుంది. బాలు చిత్ర పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మనశర్మ గారి దగ్గర ఎస్ఎస్ తామన్, దేవిశ్రీ ప్రసాద్, ఇంకా సింగర్ కార్తీక్ మనశర్మ గారి దగ్గర వర్క్ చేయడం జరిగింది. ఇక అవార్డుల విషయానికి వస్తే 1999 విడుదలైనటువంటి చూడాలని ఉంది, 2003 విడుదలైనటువంటి ఒక్కడ మూవీకి నంది పురస్కారం వచ్చింది. ఇక ఫిలింఫేర్ అవార్డ్స్ కి విషయానికి వస్తే చూడాలని ఉంది, చిరునవ్వుతో ఒక్కడ మూవీకి అందుకోవడం జరిగింది. అలాంటి గొప్ప సంగీత దర్శకుడి మనశర్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఏ వెరీ హ్యాపీ బర్త్డే మనశర్మ గారు. ఇదండి ఈనాటి గుర్తుకొస్తున్నాయి.

పవర్ మూవీ నుంచి సూరజ్ సంతోష్ మాలవిక పాడిన పాట విన్నారు. సంగీతం మిసెస్ తమన్. చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఆవిడ సాధారణ గృహిణి, కుటుంబ పోషణకు తన వంతుగా ఏదైనా చేయాలని భావించారు. అలా తేనెటీగల పెంపకం మొదలుపెట్టారు. ఇలా ఆ వ్యాపారం స్టార్ట్ చేయగానే ఆమె భర్తని కూతుర్ని కోల్పోయారు. ఆ బాధతో తన ప్రయాణాన్ని ఆపలేదు. ఇంతకీ ఎవరామె అంటే మదురైకి చెందినటువంటి జోసెఫిన్ సెల్వరాజ్. ఇప్పుడు ఈమె చేసినటువంటి వ్యాపారం ఎంతో మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఆవిడ విజయగాథని తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: జల్సా చిత్రం నుంచి టిప్పు గోపిక పూర్ణిమ పాడిన పాట విన్నారు. గీత రచన భాస్కర భట్ల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. జోసెఫిన్ సెల్వరాజు గారిది మధురై జిల్లా కడచ్చన నందలై. జోసెఫ్ గారికి 4 అక్క చెల్లెలు. మరి ఈవిడ పెద్ద ఆమె. త్వరగా పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత బీఏ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ టైంలో వారి సంపాదన కుటుంబ పోషణకై సరిపోయేది కాదు. మరి టీచర్ జాబ్ కోసం ట్రై చేశారు, కానీ ఇంగ్లీష్ పై పట్టలేకపోవడంతో జాబ్ రాలేదు. మరి అప్పుడే ఒక సొంతగా ఏదైనా వ్యాపారం చేయాలని డిసైడ్ అయ్యారు. అలా 2006 ప్రభుత్వం నిర్వహించినటువంటి పుట్టగొడుగులు తేనెటీగల పెంపకంలో శిక్షణ తీసుకోవడం జరిగింది జోసెఫిన్ గారు. మరి ఆ తర్వాత ఏమైందో ఈ పాట తర్వాత చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్.

పోకిరి చిత్రం నుంచి కార్తీక్ మహాలక్ష్మి పాడిన పాట విన్నారు. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం మణి శర్మ. జోసెఫిన్ సెల్వరాజ్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈనాటి చైతన్య స్ఫూర్తిలో 10,000 పెట్టుబడి పెట్టి 10 తేనెటీగల పెట్టెలతో తన సొంతూరులో వ్యాపారాన్ని ప్రారంభించారు. శని ఆదివారాల్లో తేనె సేకరించేవారు జోసెఫిన్ గారు. స్టార్టింగ్లో ఆదాయం తక్కువగా వచ్చినా వెనుకడుగు వేయలేదు. ఆ తర్వాత 2010లో బ్యాంకులో లోన్తో పాటు నగలమ్మేసి 10 లక్షలతో వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వ్యాపారం సాఫీగా సాగుతున్నటువంటి టైంలోనే జోసెఫిన్ గారి భర్త సెల్వరాజు గారు అనారోగ్యంతో మరణించారు. ఆ బాధ నుంచి కోలుకోకముందే తన 13 ఏళ్ల కుమార్తె ప్రభ కూడా క్యాన్సర్తో మరణించడం జరిగింది. ఇద్దరు మరణించేసరికి తన ప్రపంచమంతా అంధకారమైపోయింది. కొన్నాళ్ళు ఇంటికే పరిమితమైపోయింది. తేనెటీగల పెట్టెలపై పర్యవేక్షణ లేకపోయేసరికి అవి అంతా వృధాయి. వ్యాపారంలో భారీ నష్టం వచ్చింది. మరి జోసెఫిన్ గారి అబ్బాయి విజయ్ కోసం ఏదైనా సాధించాలని మళ్లీ బ్యాంకులో లోన్ తీసుకున్నారు. 1,000 తేనెటీగల పెట్టెలను తయారు చేయించారు. మధురై, తేని, శివగంగై, బిండుగల్, తిరుచి తదితర జిల్లాలోని పొద్దుతిరుగుడు పూల తోటల్లో, నేరేడు చెట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ తేనెటీగల బాక్సుల నుంచి తేనె సేకరించడం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం తేనె తీసినటువంటి ఘనత జోసెఫిన్ గారిదే. ఇలా నోవెల్ల, సన్ఫ్లవర్, వేప, మునుగపూలు, పర్వత తేనె, కొంబో తేనెలను సేకరిస్తున్నారు. ఇలా తేనె సేకరించడమే కాకుండా తేనెకి తులసి, వెల్లుల్లి, అల్లం, మామిడి వంటి ఫ్లేవర్లను కూడా జోడించి 22 రకాల విలువల ఆధారిత ప్రోడక్ట్స్ ని తయారు చేస్తున్నారు. ఈ సేకరించినటువంటి తేనెలను రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాలకి కూడా సరఫరా చేస్తున్నారు. ఇంకా తెలుసుకుందాం ఈవిడ గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

జోసెఫిన్ గారు తన వ్యాపారానికి విబీస్ నేచురల్ బీ ఫామ్ అని పేరు పెట్టి 50 మందికి ఉపాధి కల్పించారు. ఇక మధురైలోనే కాకుండా కేరళలోనూ తేనె కలెక్ట్ చేస్తున్నారు. లాక్డౌన్లో దాదాపు 13 కోట్ల వరకు నష్టం వచ్చినా తిరిగి పుంజుకున్నారు. ఎస్, చాలామంది నష్టం వచ్చినప్పుడు కుంగిపోతూ ఉంటారు. అలా కుంగిపోకుండా ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతో మందికి ఇన్స్పైర్. తేనెటీగలను పెంచాలనుకునే వారి కోసం స్టాండ్స్, స్మోకర్లు, తేనె తీయడానికి ఉపయోగించేటువంటి యంత్రాలు, పెట్టెలను తయారు చేసి అమ్ముతున్నారు కూడా. ఇలా 30 కోట్ల టర్న్ ఓవర్ లభిస్తుంది. ఇలా వ్యాపారం మాత్రమే కాదు, తేనెటీగల పెంపకంపై ఆసక్తి ఉన్న వారందరికీ శిక్షణ కూడా ఇస్తున్నారు జోసెఫిన్ గారు. అలా ఇప్పటి వరకు 3000 మందికి పైగా శిక్షణ ఇవ్వడం జరిగింది. వేరే స్టేట్స్ కి వెళ్లి కూడా శిక్షణ తరగతులు కండక్ట్ చేయడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక బృందాలతో కలిసి పనిచేస్తున్నారు. పిల్లల చదువు కోసం జస్ట్ 2000 ఆదాయం వస్తే చాలని అనుకున్నారు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు, కానీ నేడు అది ఇంత పెద్ద వ్యాపారంగా మారుతుందని కూడా అనుకోలేదు జోసెఫిన్ గారు. మరి సెల్వరాజు గారు 5 జాతీయ అవార్డులను గెలుచుకున్నారు తేనెటీగల పెంపకంలో. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల తరఫున 36 రాష్ట్ర అవార్డులు కూడా వచ్చాయి. జాతీయ స్థాయిలో ఉత్తమ మహిళ తేనెటీగల పెంపకందారు అవార్డు కూడా వచ్చింది జోసెఫిన్ గారికి. మరి వీరి జీవితం ఎంతో మందికి ఇన్స్పైర్. జీవితం ఎన్నో ఒడిదుడుకులను వస్తాయి, కానీ వాటి నుండి తప్పించుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్తేనే విజయం సాధించవచ్చని నిరూపించారు. ఇదండి ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం హోదాకి పెంచారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలను ఆధునిక సాంకేతికతతో కలబోసి సన్నద్ద సాయుధ దళాలను తయారు చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. లార్డ్స్ క్రికెట్ టెస్టులో ఈవేళ ఆట రెండో రోజున ఇంగ్లాండ్ ఒక వికెట్ నష్టానికి 21 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునఃప్రారంభిస్తుంది. వింబుల్టన్ టెన్నిస్ లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెక్యాకు చెందిన కరోలినా ముజోవా లిండా నోస్కోవా మధ్య జరుగుతుంది. న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టో

0: ఫర్ లక్సన్ మధ్య జరిగిన చర్చల అనంతరం భారత్ న్యూజిలాండ్ దేశాలు ఈ రోజు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యానికి అప్గ్రేడ్ చేశాయి. 2030 నాటికి తమ వార్షిక ద్వైపాక్షిక వస్తు సేవల వాణిజ్యాన్ని రెట్టింపు చేసి 35,000 కోట్ల రూపాయలకు చేర్చాలని 5 ఏళ్ల లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. ప్రధానమంత్రి న్యూజిలాండ్ పర్యటనపై ఆక్లాండ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమాపేశంలో విదేశాంగ శాఖ తూర్పు విభాగ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ఈ వివరాలను తెలియజేశారు.
1: Is the decision by the two prime ministers to raise the relationship to a strategic partnership. They also decided that this goal of a more strategic relationship would be approached systematically, for which they decided that there would be a roadmap to take us forward the next couple of years. This roadmap has been summarized, in fact, in a document which is being released along with the joint statement that the two prime ministers are issuing at the conclusion of their talks.
0: ఈ సమావేశం ద్వారా పలు నిర్దిష్ట ఫలితాలు వచ్చాయని, వాటిలో ముఖ్యంగా రాబోయే 4 ఏళ్లలో సంబంధాలు విస్తరించేందుకు ఒక రోడ్మ్యాప్, ఇండో పెసిఫిక్ సముద్ర సహకారాన్ని పెంపొందించడానికి ఒక విధి విధానం, భారత నౌకాదళం, న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్స్ మధ్య పరస్పర లాజిస్టిక్స్ మద్దతు ఒప్పందం ఉన్నాయని టండన్ తెలియజేశారు. చర్చల అనంతరం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఇరువురు నాయకులు ఇండో పెసిఫిక్ ప్రాంతంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారని, స్వేచ్ఛ బహిరంగ శ్రేయస్కరమైన ప్రాంతం కోసం తాము ఉమ్మడి నిబద్దతను పునరుద్ఘాటించారని పేర్కొన్నారు. సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత నిబంధనలతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థను కాపాడడం ప్రాముఖ్యతను కూడా ఇద్దరు నాయకులు చెప్పారు. ఇండో పసిఫిక్ లో సహకారాన్ని పెంచడంపై దృష్టి సారించడంలో భాగంగా ఇరు పక్షాలు సహకారం, సమన్వయం, సమాచార మార్పిడిని బలోపేతం చేయడానికి అంగీకరించాయి. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పైన చర్చలు ముగియడం, దానిపై సంతకాలు చేయడాన్ని ఇద్దరు నాయకులు స్వాగతించారు. ఈ ఒప్పందం త్వరగా అమల్లోకి వచ్చేలాగా, సమర్థవంతంగా అమలయ్యేలాగా కలిసి పనిచేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. పశ్చిమాసియా ఘర్షణపై నరేంద్ర మోదీ క్రిస్టోఫర్ లక్సన్ చర్చిస్తూ అక్కడ ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు తగ్గించాలని, పౌరుల రక్షణ ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
2: हमने भारत न्यूजीलैंड संबंधों को स्ट्रेटेजिक पार्टनरशिप के स्तर पर ले जाने का ऐतिहासिक निर्णय लिया है. इसके अंतर्गत हम हर क्षेत्र में स्पष्ट लक्ष्यों और ठोस परिणामों के साथ आगे बढ़ेंगे. इस वर्ष हमने रिकॉर्ड समय में फ्री ट्रेड एग्रीमेंट किया. इस उपलब्धि से दोनों देशों के उद्योगों, किसानों और युवाओं के लिए नए द्वार खुलेंगे.
0: రెండు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అనేక కొత్త అవకాశాలను, సహకారానికి మార్గాలను ప్రారంభిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తన న్యూజిలాండ్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక చారిత్రాత్మకమైన మైలురాయని, ఇరు దేశాల మధ్య బంధానికి సరికొత్త వేగాన్నిస్తుందని ఆయన అన్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి న్యూజిలాండ్ ప్రధానమంత్రితో కలిసి ఆక్లాండ్లో జరిగిన ఇండియా న్యూజిలాండ్ బిజినెస్ ఎంగేజ్మెంట్ 2026 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు ప్రవాస భారతీయులను కూడా ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. దేశ తీర ప్రాంత భద్రతను అపేచ్ఛంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్తో కలిసి బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ సాధించిన ప్రగతిని అమిత్ షా సమీక్షించారు. ఓడరేవుల భద్రతను కేవలం లైసెన్స్ పొందిన ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు మాత్రమే అప్పగించాలని, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ద్వారా శిక్షణ పొందిన సిబ్బందిని మాత్రమే అక్కడ మోహరించాలని కూడా హోంమంత్రి సమావేశంలో చెప్పారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలు, అధునాతన సాంకేతికతలు రెండింటినీ బలోపేతం చేయడం ద్వారా భారత్ ఒక బలమైన, స్వయం సమృద్ది గల, భవిష్యత్తుకు సిద్దంగా ఉండే రక్షణ దళాన్ని నిర్మిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు చెప్పారు. భవిష్యత్తులో జరిగే యుద్దాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర ఆవిర్భావ సాంకేతికతలను ఉపయోగించవచ్చునని, అయితే అంతిమంగా జాతీయ సంకల్పం, ధైర్య సాహసాలు గల సైనికులు, సమర్థవంతమైన సైనిక శక్తి ద్వారానే యుద్దాలు గెలవగలమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన ప్రాజెక్ట్ 17A 6వ స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని జలప్రవేశం చేయించిన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. ఈ యుద్దనౌక చేరిక భారత్ సముద్ర శక్తిని, స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో మరొక మైలురాయని ఆయన పేర్కొన్నారు.
3: INS महेंद्रगिरी में मल्टी फंक्शन राडार के साथ लॉन्ग रेंज सरफेस टू एयर मिसाइल्स का कॉम्बिनेशन है जो आकाश से आने वाले किसी भी खतरे को दूर से ही पहचान कर नष्ट कर सकते हैं और इसमें इंडिजिनस रॉकेट लॉन्चर है, टॉरपीडो लॉन्चर्स है, एक इंटीग्रेटेड एंटी सबमरीन डिफेंस सिस्टम है, इलेक्ट्रॉनिक वारफेयर सूट है और क्लोज इन वेपन सिस्टम भी है।
0: ఐఎన్ఎస్ మహేంద్రగిరిలో 75% పైగా స్వదేశీ పరికరాలతో నిర్మించారని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈ యుద్ద నౌక గగనతలం, సముద్ర ఉపరితలం, సముద్ర గర్భంలో వచ్చే ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉందని, ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత భద్రతను కార్యాచరణ పరిధిని గణనీయంగా బలోపేతం చేస్తుందని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ రోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం జులై 11వ తేదీన జరుపుకునే ఈ రోజు పెరుగుతున్న జనాభా వల్ల తలెత్తే సవాళ్లు, అవకాశాలను ముఖ్యంగా తెలియజేస్తుంది. జనాభా సంబంధిత ఆందోళనలను పరిష్కరించేందుకు, సుస్థిర భవిష్యత్తు వైపు అడుగులు వేసేందుకు ఇది ఒక రిమైండర్ వంటిది. 1989లో అప్పటి యునైటెడ్ నేషన్స్ అభివృద్ది కార్యక్రమం UNDP గవర్నింగ్ కౌన్సిల్ ద్వారా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించారు. జనాభా సమస్యలు, పర్యావరణం, అభివృద్దికి వాటితో ఉన్న సంబంధాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా జరపాలని 1990 డిసెంబర్లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానించింది. ఈ సంవత్సరం ఈనాడు భవిష్యత్తు కోసం యువత ఆశలు, ఆకాంక్షలను సాకారం చేయడం అనే ఇతివృత్తంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మహిళల క్రికెట్లో లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక టెస్టు మ్యాచ్ రెండో రోజున ఇంగ్లాండ్ జట్టు 1 వికెట్ నష్టానికి 21 పరుగులున్న ఓవర్ నెట్ స్కోర్తో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునః ప్రారంభిస్తుంది. ఈ రోజు ఆట భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత జట్టు అంతకుముందు తన మొదటి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధనా 83 పరుగులు చేయగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ ఇద్దరు అర్ధ సెంచరీలతో రణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 285 పరుగుల వద్ద ముగిసింది. వింబుల్డన్ టెన్నిస్ లో ఈరోజు లండన్ లో జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకు చెందిన కెరోలినా ముచోవా తమ దేశానికే చెందిన లిండా నోస్కోవాతో తలపడతారు. రేపు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్ 1 క్రీడాకారుడు ఇటలీకి చెందిన యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్తో తలపడనున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో నిన్న రాత్రి అమెరికాలోని ఇంగిల్వుడ్లో లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2-1 గోల్స్ తేడాతో బెల్జియంను ఓడించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. అంతకుముందు బాస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 2-0 గోల్స్ తేడాతో మొరక్కోపై సునాయాస విజయం సాధించి సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లింది. మిగిలిన క్వార్టర్ ఫైనల్స్లో ఈ రాత్రి మయామీ గార్డెన్స్లో నార్వే జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం హోదాకి పెంచారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలను ఆధునిక సాంకేతికతతో కలబోసి సన్నద్ద సాయుధ దళాలను తయారు చేస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. లార్డ్స్ క్రికెట్ టెస్టులో ఈవేళ ఆట రెండో రోజున ఇంగ్లాండ్ 1 వికెట్ నష్టానికి 21 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునః ప్రారంభిస్తుంది. వింబుల్డన్ టెన్నిస్ లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెకియాకు చెందిన కెరోలినా ముచోవా, లిండా నోస్కోవా మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. పెద్ద చిత్రం నుంచి మోహిత్ చౌదన్ పాడిన పాట, గీతరచన బాలాజీ, సంగీతం AR రెహమాన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఓజీ చిత్రం నుంచి శృతి రంజని పాడిన పాట, గీత రచన కళ్యాణ్ చక్రవర్తి, సంగీతం తమన్.

ఇప్పుడు విందాం బ్యాండ్ మేళం చిత్రం నుంచి రామ్ రాథోడ్, అదితి బావరాజ్ పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం విజయ్ బుల్గనీన్.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఐఎస్ నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఇప్పుడు విందాం. పుష్ప 2 చిత్రం కోసం శంకర్ బాబు కందుకూరి, లక్ష్మీదాస, దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట. సాహిత్యం అందించారు చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: マヌケなレンジン。
1: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు విందాం మిరాయ్ చిత్రం నుంచి అర్మాన్ మాలిక్ పాడిన పాట, గీతరచన కృష్ణకాంత్, సంగీతం గౌరహరి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ నగరం బుల్లెట్ రైళ్లకు మెగా హబ్ గా మారబోతుందని, ఈ రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి 5,454 కోట్ల రూపాయలు కేటాయించామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొనుగోళ్ల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్బర్ భారత్ విజన్ వల్ల దేశం సొంతంగా సాంకేతికతను సృష్టించే స్థాయికి చేరిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటం నేరమవుతుందని, అలాంటి వారికి జైలు శిక్ష, జరిమానా పడుతుందని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సి సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి వల్ల హైదరాబాద్ నగరం బుల్లెట్ రైళ్లకు మెగా హబ్ గా మారబోతుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. హైదరాబాద్ నుంచి పూణే, చెన్నై, బెంగళూరుకు 3 బుల్లెట్ రైళ్లు కారిడార్లను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. దీనివల్ల హైదరాబాద్ నుంచి అమరావతికి కేవలం 70 నిమిషాల్లోనే చేరుకోవచ్చని చెప్పారు. ఈరోజు హైదరాబాద్లో ఐటీ నిపుణులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశం ప్రస్తుతం ఐటీ రంగం నుంచి ఏఐ దిశగా దూసుకుపోతుందని చెప్పారు. దేశాన్ని సెమీకండక్టర్ హబ్గా మార్చేందుకు 315 విశ్వవిద్యాలయాల్లో డిజైన్ టూల్స్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం 15 లక్షల కోట్ల మార్కును దాటిందని, అందులో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైల్వే నిధుల విషయంలో తెలంగాణకు సరైన న్యాయం జరగలేదని, తమ ప్రభుత్వం బడ్జెట్లో 5,450

కోట్ల రూపాయలు కేటాయించిందని గుర్తు చేశారు. రాష్టంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొనుగోళ్ల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తామని, ఆసుపత్రుల్లో వైద్య పరికరాల పనితీరును పర్యవేక్షించేందుకు సెంట్రలైజ్డ్ డాష్బోర్డ్ ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. ఆ మేరకు తగు చర్యలు తీసుకోవాలని రాష్ట వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ టీజీఎంఎస్ఐడీసీ అధికారులను ఆదేశించారు. పరికరాల కొనుగోళ్లకు ఇండెన్ ఇవ్వడం నుంచి వాటిని ఆసుపత్రుల్లో అమర్చేంత వరకు ప్రతి దశను ఆన్లైన్లో పర్యవేక్షించాలని, వైద్య పరికరాల పనితీరును పర్యవేక్షించేందుకు సెంట్రలైజ్డ్ డాష్బోర్డ్ ఏర్పాటు చేయాలని అన్నారు. వైద్య పరికరాల నిర్వహణ కోసం రాష్ట వ్యాప్తంగా 8 మంది బయోమెడికల్ ఇంజనీర్లను నియమించాలని మంత్రి ఆదేశించారు. టీజీఎంఎస్ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పేల్, డీఎంఎస్ నరేంద్ర కుమార్, డీహెచ్ రవీంద్ర నాయక్ తదితరులు ఈ సమాపేశంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్బర్ భారత్ విజన్ వల్ల దేశం సొంతంగా సాంకేతికతను సృష్టించే స్థాయికి చేరిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. యూపీఐ లాంటి డిజిటల్ మౌలిక సదుపాయాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. హైదరాబాద్ నోవోటెల్ హోటల్లో హెచ్వైసీఏ జీసీసీఎస్ ఐటీ అధినేతలతో ఈ రోజు జరిగిన సమాపేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా గ్లోబల్ మార్కెట్ సంపద నేరుగా మన దేశ కార్మికులు స్టార్టప్ల బ్యాంక్ ఖాతాల్లోకి చేరుతుందని స్పష్టం చేశారు. రైల్వే భద్రతా వ్యవస్థ కవచ్ పైలట్ ప్రాజెక్టును తెలంగాణలో ఏర్పాటు చేయడం పట్ల కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, శంషాబాద్ విమానాశ్రయాన్ని 750 కోట్ల రూపాయలతోనూ, నాంపల్లి రైల్వే స్టేషన్ను 350 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. వరంగల్, కరీంనగర్ లాంటి నగరాలను కూడా పారిశ్రామికంగా బలోపేతం చేయాలని కిషన్ రెడ్డి ఐటీ అధినేతలను కోరారు. తయారీ రంగ పరిశ్రమల్లో పెట్టుబడులకు ఇతర రాష్టాల కంటే తెలంగాణ అత్యంత అనుకూలమైనదని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు అన్నారు. పారిశ్రామిక విధానాలు, మౌలిక వసతులు, నైపుణ్యం కల మానవ వనరులతో ప్రపంచస్థాయి తయారీ కేంద్రంగా రాష్టాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికబద్దంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్టంలో పెట్టుబడులు పెట్టేలా జర్మనీ దేశ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని నిన్న తమను కలిసిన ఆ దేశ అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని కోరారు. తెలంగాణ జర్మనీ భాగస్వామ్యం పెట్టుబడులకే పరిమితం కాకుండా సాంకేతికత, పరిశోధన, నైపుణ్యాభివృద్ది రంగాలకు విస్తరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని శ్రీధర్బాబు స్పష్టం చేశారు. దేవుళ్లపై ఒట్టు పెట్టడం, మాట తప్పడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలవాటేనని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఖమ్మం జిల్లాలో బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయడంలో విఫలమైన ప్రభుత్వం దానిని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నీళ్లను ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని పంపిణీ చేయాలని పదవీ విరమణ చేసిన ఇంజనీర్లు చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవలగూడలో చోటు చేసుకున్న 6 హత్యల పట్ల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనుసూయ సీతక్క తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషిని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరికి ఏఐఆర్ న్యూస్ అండర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నికల నిబంధనల మేరకు 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటం నేరమవుతుందని, అలాంటి వారికి 7 జైలు శిక్ష, జరిమానా విధిస్తారని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సి సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. చనిపోయిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించి ఇతర పొరపాట్లను సరిదిద్దడమే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని నిన్న హైదరాబాద్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో చెప్పారు. సాధారణ పౌరుల నుంచి ఉన్నత స్థాయి వారి వరకు ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేయాల్సి ఉంటుందని, ఎవరికీ మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. రాష్టంలో 3.38 కోట్ల మందికి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తున్నామని, వాటిని నింపి బీఎల్ఓలకు ఇవ్వకపోతే ఓటర్ ముసాయిదా జాబితాలో పేరు ఉండదని సుదర్శన్ రెడ్డి చెప్పారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఓటర్ల సౌకర్యార్థం ఎన్యూమరేషన్ ఫారాలను ఉర్దూలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. వరంగల్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వివిధ మండలాల ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్ర పరిధిలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ సేకరణ డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆమె ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో సూచించారు. కాగా హన్మకొండ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి కోరారు. ఆయా రాజకీయ పార్టీల నాయకులు బీఎల్ఓలకు సహకరిస్తూ ఓటర్లకు అవసరమైన అవగాహన కల్పించాలని కోరారు.
నల్గొండ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కింద ఇప్పటి వరకు 48% డిజిటలైజేషన్ పూర్తయిందని,

0: కలెక్టర్ చంద్రశేఖరరావు తెలిపారు. ఎల్లుండిలోగా ఇది 50% చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఈరోజు అధికారులను ఆదేశించారు. అన్ని పురపాలక సంఘాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 31వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ విధించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రదర్శనలు, రాస్తా రోకలు, సమాపేశాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. పర్యావరణానికి పెను ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ వినియోగ నివారణకు సమిష్టిగా కృషి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ప్లాస్టిక్ రహిత సంచులు పర్యావరణ పరిరక్షణ క్యాంపుల పంపిణీని ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: ప్లాస్టిక్ అంతా కూడా నిషేధించే విధంగా ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రిగా పూర్తి సహకారాన్ని అందిస్తూ జైవ క్షేత్రం అంతా కూడా ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా ఉండాలి. ప్లాస్టిక్ ఎవరు కూడా వాడద్దు, దానివల్ల పర్యావరణం చాలా ప్రమాదం ఉంది. వ్యాపారస్తులందరూ కూడా క్లాత్ బ్యాగ్స్ వాడాలని చెప్పేసి జరుగుతుంది.
0: సంగారెడ్డి జిల్లాలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఏఎన్ఎంల 1931 ఖాళీల భర్తీకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను అధికారులు విడుదల చేశారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ సాయంత్రంలోగా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు MHSRB వెబ్సైట్ ద్వారా తెలియజేయవచ్చని అధికారులు పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్టాలు సహా అనేక రాష్టాల్లో వచ్చే 3-4 రోజుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేసింది. రాష్టం నుంచి కర్ణాటక సమీపంలోని సముద్ర తీరానికి ఆనుకుని తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు ద్రోణి సాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో నేడు, రేపు కొన్ని చోట్ల వర్షం పడే అవకాశం ఉందని, అదే సమయంలో ఎండ తీవ్రత ఉండవచ్చని వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాలిపోయిన 25 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసినట్లు MPDCL జిల్లా ఎస్సీ వేణుమాధవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇల్లంతకుంట, ముస్తాబాద్, తంగలపల్లి తదితర గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వాలు 16వ ఆర్థిక సంఘం నిధులు అందుకున్న 10 రోజుల్లోగా వాటిని స్థానిక సంస్థలకు బదలాయించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఈ ప్రక్రియలో జాప్యమైతే వడ్డీ చెల్లించవలసి ఉంటుందని అన్ని రాష్ట ప్రభుత్వాలకు లేఖ రాసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. హైదరాబాద్ నగరం బుల్లెట్ రైళ్లకు మెగా హబ్గా మారబోతుందని, ఈ రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి 5,454 కోట్ల రూపాయలు కేటాయించామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్టంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొనుగోళ్ల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనాథ్ సింహ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్బర్ భారత్ విజన్ వల్ల దేశం సొంతంగా సాంకేతికతను సృష్టించే స్థాయికి చేరిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటం నేరమవుతుందని, అలాంటి వారికి జైలు శిక్ష, జరిమానా పడుతుందని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సి సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1:20. మీకెంతో ఇష్టమైన మీ ఆల్ టైమ్ ఫేవరెట్ షో టైమ్ ఈ రోజు కూడా సిద్ధంగా ఉంది. మరి మీ అడిగే ప్రశ్నలకి మీ సమాధానం, మీ పేరు, మీ ప్రాంతం పేరు మా వాట్సాప్ నెంబర్ 0402324085 నెంబర్కి పంపండి. మరి మొదటి ప్రశ్న, ప్రస్తుత ప్రసార భారతి చైర్మన్ ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి.

షో టైం వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. మరి మొదటి ప్రశ్న, ప్రస్తుత ప్రసార భారతి చైర్మన్ ఎవరు అని అడిగాను, రైట్ ఆన్సర్ పంపించారు శివమణి. హన్మకొండ నుంచి పాలెంపోలే, ఆలగడ్డ నుంచి నీలిమ, హైదరాబాద్ నుంచి పీపీ రావు, ఖైరతాబాద్ నుంచి శ్రీకాంత్, న్యాబనంద్ నుంచి ఇంకా గంగారెడ్డి, ఆదిలాబాద్ నుంచి బాలకృష్ణ, నర్సంపేట నుంచి శ్రీరామ్ నరేందర్, వెంకట్ నర్సయ్య, న్యాబనంద్ నుంచి సంగవి శ్రీనివాస్, నిజామాబాద్ నుంచి పోలేపల్లి శ్రీనివాస్, రాజనపేట నుంచి కట్ల సతీష్, సుమలత, బుధన్ పోచంపల్లి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి చంద్రశేఖర్ శర్మ, నిజామాబాద్ నుంచి బ్రహ్మయ్య, కర్నూలు నుంచి దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు నుంచి ప్రేమ్నాథ్ కళావతి, ఆర్మూర్ నుంచి గణేష్ రాజ్, కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు రమణి సుబ్బారావు సికింద్రాబాద్ నుంచి. సరైన సమాధానం మరి రైట్ ఆన్సర్ వచ్చేసి శ్రీ ప్రసూన్ జోషి గారు ప్రసార భారతి చైర్మన్ గా నియమితులయ్యారు. మరి రెండో ప్రశ్న, ప్రభాస్ నటించినటువంటి ఒక చిత్రంలో సిమ్రాన్ గారు ఒక స్పెషల్ సాంగ్ లో కనిపిస్తారు, మరి ఆ మూవీకి సంగీత దర్శకులు ఎవరు? ప్రశ్న మరొకసారి, ప్రభాస్ నటించిన ఒక చిత్రంలో సిమ్రాన్ గారు ఒక స్పెషల్ సాంగ్ లో కనిపిస్తారు, ఆ మూవీకి సంగీత దర్శకులు ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేయండి.

షో టైం వింటున్నారు విత్ మీ సాయి. మరి నేను అడిగినటువంటి ప్రశ్న, ప్రభాస్ నటించినటువంటి ఒక చిత్రంలో సిమ్రన్ గారు ఒక స్పెషల్ సాంగ్ చేశారు, ఆ మూవీకి సంగీత దర్శకుడు ఎవరు అని అడిగాను. చాలా మంది సరైన సమాధానం పంపించారు. సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాల్ నుంచి, మానస తిలక్ నగర్ నుంచి, బ్రూస్లీ సూరారం నుంచి, ఎలగండ్ల మార్కండేయ బూదన్ పోచంపల్లి నుంచి, శ్రీకాంత్ గౌతమి రామగిరి నుంచి, ఇంకా డి సూరిబాబు కళ్యాణి శ్రీకాకుళం నుంచి, పాషా పెద్దపూటం నుంచి, ఇంకా పద్మావతి చంచల్గూడ నుంచి, కేవీరావు ఖైరతాబాద్ నుంచి, సత్య శిశాంతి సుచిత్ర నుంచి, లావణ్య శ్రీనివాస్ నిజామాబాద్ నుంచి, సంధ్య కడప నుంచి, శ్రీరామ్ నరేందర్ నాగనంద్ నుంచి, వరంగల్ ఎల్బీ నగర్ నుంచి, ఉర్మిల పి రమక్క శ్రీనివాస్ కాజీపేట, కె గంగారెడ్డి ఆదిలాబాద్, త్రోణం రాజ్ సూర్యశ్రీ కౌకూర్ నుంచి, రైట్ ఆన్సర్ పంపించిన వాళ్లలో దమ్మోజ్ వెంకటాచారి నల్గొండ నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, అలాగే రాజు కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. భద్రాది కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సరైన సమాధానం. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి రాఘవేంద్ర మూవీ, ఆ మూవీకి సంగీతం వహించారు మణి శర్మ గారు. ఇప్పుడు అదే సాంగ్ మరి మీకోసం వచ్చేస్తుంది. అంతకంటే ముందు మరో ప్రశ్న, ఫ్రాన్స్లోని ప్రతిష్టాత్మక లుమియర్ మ్యూజియంలో తన పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా అపురూప గౌరవాన్ని అందుకున్న దర్శకుడు ఎవరు? రీసెంట్గా ఫ్రాన్స్లోని ప్రతిష్టాత్మక లుమియర్ మ్యూజియంలో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా అపురూప గౌరవాన్ని అందుకున్న దర్శకుడు ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324085 వాట్సాప్ చేయండి.

షో టైం వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. ఫ్రాన్స్ లోనే ప్రతిష్టాత్మక లుమియర్ మ్యూజియంలో తన పేరు చిరస్థాయికి నిలిచిపోయేలా అపురూప గౌరవాన్ని అందుకున్న దర్శకుడు ఎవరు అని అడిగాను. చాలా మంది సరైన సమాధానం పంపించారు. శ్రీనివాస్, లావణ్య, నిజామాబాద్ నుంచి శక్తి, శశాంతి, రిషిత, సుచిత్ర కాలనీ నుంచి, భోగ మార్కండే అనిత బూదన్ పోచంపల్లి నుంచి, ఎం నరేష్, రోజా, మహబూబ్ నగర్ నుంచి, అప్పలరాజు పేడన, సిహెచ్ రమాదేవి, గీతానగర్, భూమిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్, అమనగుర్తు నుంచి, నిమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం, దమ్మోజు వెంకటాచార్య, చిత్రాల నుంచి బలరాం, సరోజ, కాజీపేట నుంచి ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు. పుట్టపాక నుంచి భవానీ వెంకట్, పాలెంపోలి ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్, అలాగే మోహన్, శోభారాణి, దయానంద్ కాలనీ నుంచి రైట్ ఆన్సర్, గణేష్ రాజ్ కోనాపూర్ నుంచి సరైన సమాధానం పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి ఎస్ఎస్ రాజమౌళి గారు. ఈ లుమియర్ మ్యూజియంలో తన పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా అపురూప గౌరవాన్ని అందుకోవడం జరిగింది. రాజమౌళి గారు బాహుబలి లాంటి ఎన్నో మూవీస్ని చూసి తెలుగు ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్లారు కదా. మరి మరో ప్రశ్న, ప్రతి జిల్లా నుంచి స్థానిక రుచికరమైన వంటకాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక వంటకం పథకాన్ని ప్రారంభించింది? ప్రతి జిల్లా నుంచి స్థానిక రుచికరమైనటువంటి వంటకాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక వంటకం పథకాన్ని ప్రారంభించింది? ఏ రాష్ట్రం? ఆన్సర్ తెలిస్తే 0402324 0852కి వాట్సాప్ చేయండి.

షో టైం వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి స్టూడియోల సమయం 1 గంట దాటి 44 నిమిషాలు. మరి నేను అడిగినటువంటి ప్రశ్న, ప్రతి జిల్లా నుంచి స్థానిక రుచికరమైన వంటకాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఏ రాష్ట ప్రభుత్వం ఒక జిల్లా ఒక వంటకం పథకాన్ని ప్రారంభించింది? మరి రైట్ ఆన్సర్స్ పంపించారు పానుగంట రవిగౌడ్ బిహెచ్ఎల్ నుంచి, సత్యశ్రీ శాంతి సుచిత్ర సర్కిల్ నుంచి, శ్రీరామ్ నరేందర్ న్యావరంద నుంచి, భోగ మార్కండ్య భూదన్ పోచంపల్లి నుంచి, భాను మియాపూర్ నుంచి, పోలిపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుంచి, కట్ల సతీష్ రాంపురం నుంచి, పున్న వెంకటేశం నిమ్మాని నుంచి, పంతడి శ్రీనివాస్ మోరిపొలం నుంచి, ఎం నరేష్ రోజా మహబూబ్ నగర్ నుంచి, ఇంకా అప్పలరాజు పెడన. రైట్ ఆన్సర్ పంపించారు చాలా మంది. కుంట గంగారెడ్డి ఆదిలాబాద్ నుంచి రైట్ ఆన్సర్, అలాగే ప్రొద్దుటూరు కడప నుంచి దస్తగిరి రైట్ ఆన్సర్, అలాగే నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడ నుంచి, కిష్టాపురం నుంచి పాష రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్లలో హర్షిని ఆదిలాబాద్ నుంచి, పుట్టపాక నుంచి భవానీ వెంకట్, భూమిదేని లక్ష్మీనారాయణ అమనగుర్తి నుంచి రైట్ ఆన్సర్ రాజు కోనాపూర్ నుంచి, బాలకృష్ణ నర్సంపేట నుంచి దమ్మోజి వెంకటాచారి చిత్రాల నుంచి రైట్ ఆన్సర్, పాలెంపోలి ఆలగడ్డ నుంచి జానకి కృష్ణ కిరణ్ నాగారం నుంచి రైట్ ఆన్సర్, అలాగే శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి రైట్ ఆన్సర్, ఇంకా కాజుపేట నుంచి ప్రణీత్ రైట్ ఆన్సర్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ స్టేట్ ఈ ఒక జిల్లా ఒక వంటకం పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి మరో ప్రశ్న, మిక్కీ జేయర్ సంగీతం అందించినటువంటి ఒక మల్టీ స్టారర్ మూవీకి మణి శర్మ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు, ఏ మూవీ అది? మిక్కీ జే మేయర్ సంగీతం అందించినటువంటి ఒక మల్టీ స్టారర్ మూవీకి మణి శర్మ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు, ఏ మూవీ అది? ఆన్సర్ తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేయండి.

షో టైం వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఒక మల్టీ స్టారర్ మూవీకి మణిశర్మ గారు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఏ మూవీ అది అని అడిగాను, చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. బాలకృష్ణ నర్సంపేట నుంచి, ఇంకా భోగ మార్కండేయ అనిత, భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్లలో సంధ్య, లీల ఆదిలాబాద్ నుంచి, అప్పలరాజు పెడనా నుంచి, పంతడి శ్రీనివాసరావు మోరిపల్లెం నుంచి, నార్కైటిపల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, అలాగే సన్నీ కాజీపేట నుంచి రైట్ ఆన్సర్, నందిపేట నుంచి మధుకర్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమనగుర్తి నుంచి, పుట్టపక్క నుంచి భవానీ వెంకట్ రైట్ ఆన్సర్, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడ నుంచి రైట్, ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుంచి, ఎం నరేష్ రోజా మూసాపేట మహబూబ్ నగర్ నుంచి, పాలెంపోలే ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ నుంచి శ్రీనివాస్.

లావణ్య. మిర్యాల తిరుమలయ్య పుట్టపక్క నుంచి రైట్ ఆన్సర్. దమ్మోజి వెంకటాచారి చిత్యాల నుంచి. కుబేర్ నుంచి రంజిత్ సంధ్య రైట్ ఆన్సర్. ఇంకా మియాపూర్ నుంచి భాను. గీతానగర్ నుంచి సంధ్య ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో మురహరి యశోద్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రైట్ ఆన్సర్. కరీంనగర్ నుంచి సులోచన, కేజీ రెడ్డి ఆదిలాబాద్ రైట్ ఆన్సర్. అలాగే నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, శ్రీనివాస్ రాజన్నపేట నుంచి రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో పోలేపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల నుంచి రైట్ ఆన్సర్. ఇంకా సరైన సమాధానం పంపించారు ఫిరిసాదిగూడ నుంచి శ్రీనివాస్, జాపు భూమేశ్వర్, వెల్లుల్ల నుంచి. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్లలో బబ్లు రేణుక దుబాయ్ నుంచి రైట్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమాకి మిక్కీ జయమర్ సంగీతం అందించగా మణి శర్మ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. మరి ఇదండి ఈనాటి షో టైం. విని ఎంజాయ్ చేశారు కదా? మరి షో టైంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

శక్తిశీల జ్యోతి సురేఖ గురించి తెలుసుకుంటున్నాం. విజయవాడలో మాజీ ఆటగాడు జె రామారావు గారి వద్ద సురేఖ గారు ఆర్చరీలో ఆరితేరడం జరిగింది. 4 ఇయర్స్ కోచ్గా ఆయనకి పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడంతో సురేఖ గారి ఆట పూర్తిగా మెరుగైంది. ఈ క్రమంలో 2011లో సురేఖ గారు అరుదైన ఘనత సాధించారు. జాతీయ స్థాయి పోటీల్లో విశేషంగా రాణిస్తూ జస్ట్ 15 ఇయర్స్ ఏజ్లోనే సీనియర్ ఛాంపియన్గా అవతరించారు. అదే ఏడాది సబ్ జూనియర్ జూనియర్ నేషనల్స్లో విజేతైనటువంటి ఆమె 3 వయో విభాగాల్లోనూ ఒకే ఏడాది ఛాంపియన్గా నిలిచిన తొలి ఆర్చర్గా నిలిచారు జ్యోతి సురేఖ. ఇంకా తెలుసుకుందాం, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఇస్మార్ట్ శంకర్ చిత్రం నుంచి అనురా కులకర్ణి, రమ్య బెహ్రా ఆలపించిన గీతం విన్నారు. గీత రచన భాస్కర భట్ల రవికుమార్, సంగీతం మన్ని శర్మ. శక్తిశీల్లో జ్యోతి సురేఖ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఛాంపియన్ గా నిలుస్తున్న టైంలో సురేఖ గారికి అత్యుత్తమ స్థాయి శిక్షణ అవసరమని కోచ్ సూచించడం జరిగింది. దాంతో 2 ఏళ్ల పాటు సొంత ఖర్చులతో తండ్రి ఆమెను అమెరికాకు పంపించి కోచింగ్ ఇప్పించారు. ఈ శిక్షణతో ఆమె ఆట ఎంతో మెరుగైంది. అమెరికా నుండి స్వదేశంకి తిరిగి వచ్చాక ఆ శిక్షణ ఫలితం కూడా బాగా కనిపించింది. 2014లో బ్యాంకాక్లో జరిగినటువంటి ఆసియా ఆర్చరీ గ్రాండ్ ఫ్రీ టోర్నీలో మిక్స్డ్ వ్యక్తిగత విభాగాల్లో ఒక్కో స్వర్ణం సాధించి సురేఖ గారు అందరి దృష్టిలో నిలిచారు. ఈ 2 స్వర్ణాలు ఆమె కెరీర్కి బంగారు బాట వేశాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక 2015 ఆసియా కప్లో సురేఖ గారు తొలి వ్యక్తిగత స్వర్ణం గెలుచుకున్నారు. అక్కడి నుండి సీనియర్ విభాగంలో 2014 నుంచి 2025 వరకు ప్రతి ఏటా ఆమె పతకాలు గెలుస్తూనే రావడం విశేషం. ఇంకా తెలుసుకుందాం, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

చెలి చిత్రం నుంచి బాంబే జయశ్రీ ఆలపించిన గీతం విన్నారు. గీత రచన భువనచంద్ర, సంగీతం హ్యారీ జయరాజ్. జ్యోతి సురేఖ గురించి తెలుసుకుంటున్నాం ఈనాటి శక్తిశీల్లో. 15 ఏళ్ల కెరీర్లో ఆమె 90 అంతర్జాతీయ పథకాలు సాధించడం జరిగింది. ప్రపంచ ఛాంపియన్షిప్, అలాగే వరల్డ్ కప్, ఆసియా క్రీడలతో సహా దాదాపుగా అన్ని ప్రతిష్టాత్మక టోర్నీలలో పథకాల పంట పండించినటువంటి సురేఖ ప్రపంచ 2 ర్యాంక్, అలాగే ఏషియాలో 1 స్థానంలో ఉంది. ఇక లాస్ ఏంజలస్ ఒలింపిక్స్లో కాంపౌండ్ ఆర్చరీకి చోటు దక్కడం అనేది చాలా సంతోషంగా ఉంది తను. మరి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక టోర్నీలన్నింటిలో పథకాలు సాధించడం జరిగింది. ఇక ఒలింపిక్స్లో దేశానికి పథకం అందించినప్పుడే నా కెరీర్ సంపూర్ణమవుతుందని జ్యోతికి సురేఖ గారు చాలా సందర్భాలు చెప్పారు. ఇప్పుడున్నటువంటి ఆమె ఏం ఒలింపిక్స్ పథకం, మరి ఖేల్ రత్న అవార్డును కూడా ఆ స్ఫూర్తిని ఇస్తుంది, ఆమె అందుకోవాలని కూడా మనం కూడా కోరుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కెమికల్ మెకానికల్ పాలిషింగ్ ప్యాడ్ టెక్నాలజీకి సంబంధించిన దేశంలోని తొలి హబ్ హైదరాబాద్ లో ఏర్పాటైందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణను దేశంలోని ప్రముఖ సెమీ కండక్టర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికబద్దంగా కృషి చేస్తున్నామని తెలియజేశారు. పర్యావరణానికి పెనుముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ వినియోగ నివారణకు సమిష్టిగా కృషి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో జరిగిన ఆరుగురి దారుణ హత్యల ఉదంతంపై జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు నమోదైంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రముఖ న్యాయవాది రామారావు ఎన్హెచ్ఆర్సీకి లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. వియట్నాంలో భారతీయులు

శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఈ సాయంకాలపు కార్యక్రమాలకు స్వాగతం. ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ ముంబై కేంద్రాల నుంచి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం సొంత కార్యక్రమాలను 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో వినొచ్చు. మరికొంచెం సేపట్లా మిమ్మల్ని పలకరించి అలరించే కార్యక్రమం మాట చెప్పుండ్రి పాటయి నుండి షురూ అవుతుంది. తర్వాత 5:30 కతింతాం కార్యక్రమం ఉంటుంది. ఇదైనాక యువతకు ఎంతగానో నచ్చే యువవాణి కార్యక్రమంలా జోడెద్దుల సవారీ ఒక పక్క, మరోపక్క చదువుకుంటూనే ఇంకో పక్క వ్యవసాయం చేస్తున్న నార్నూర్ మండలం మాంజరి గ్రామానికి చెందిన యువకుడు మడావి సీతారాంతో కేలిని వెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. ఇక మిగతా అన్ని కార్యక్రమాల వివరాలు 6:05 ఇయ్యలటి రేపటి కార్యక్రమాలు చెప్తా. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండుర్రి 100.2 ఎఫ్ఎం.

ಮಾಟ ಚಪ್ಪನ್ರಿ ಪಾಠ ಇನ್ನೊನ್ರಿ. మీ మాటలు మీకోసం, మీరు కోరుకున్న సినిమా పాటలు. శ్రోతలు, మరి ఆలస్యం ఎందుకు? వెంటనే 0873 కోను జతయేసి 2980181 ఇంకో నంబర్ 2300081 ఈ రెండు నంబర్లల్లా దేనికన్నా ఫోన్ చేసి పాటల్ని కోరుండ్రి. అట్లనే మీకు తెలిసిన కొత్త విషయాలను సరదా ముచ్చట్లను శ్రోతలతో పంచుకొనరి ఈ పాటల నడుమ. అదేవిధంగా ఉత్తరం ద్వారా కూడా పాటల్ని కోరే వెసులుబాటును మీకు కల్పించింది మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు ఉత్తరం రాయాల్సిన

మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ 504001 ఇది పిన్కోడ్ నంబర్. కార్యక్రమంలో ఒక ముందు ఒక మంచి పాట వినాలంటే అసలు పాట అంటే ఏంది ఏందో తెలుసా మీకు? పాట అంటే మాటలను అందంగా అర్థవంతంగా భావయుక్తంగా రాగయుక్తంగా పాడటాన్నే పాట అంటాం కదా. మరి ఇన్ని పదాలకు లేదా మాటలకు కొన్ని సప్తస్వరాలు తోడై అది సంగీతమై పాట రూపంలో వెలువడుతుంది కదా. మరి అటువంటి పాటనే ఇప్పుడు విందాం, సంక్రాంతి చిత్రం నుంచి.

ఉత్తరాన్ని రాసి పంపినరు. వీరికి ఘంటసాల పి సుశీల పాడిన మబ్బులు రెండు భేటీ అయితే వలపే వస్తుంది, మెరుపే వస్తుంది, మనసులు రెండు పేచీ పడితే వలపే పుడుతుంది అనే పాట దేశోద్ధారకుడు చిత్రం నుంచి వీరైతే కోరుతున్నారు. పాట రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్. ఈ పాటను కోరిన శ్రోతలు తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, చైత్రికాశ్రీ, సుధారామయ్య, లాస్యశ్రీ. వీరైతే మరి దేశోద్ధారకులు చిత్రం నుంచి ఆ పాటనైతే కోరినరు. వారి కోసం పాటను వినిపిస్తా. అయితే శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఉత్తరాలను రాసి పాటల్ని కోరొచ్చు. మీరు ఉత్తరం రాయాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, విద్యానగర్, ఆదిలాబాద్, 504001 ఇది పిన్ కోడ్ నంబర్. ఇప్పుడైతే వారు కోరిన పాట విందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు

0: ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్న మాట చెప్పు పాట ఈ నుండి కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో,
2: హలో, నమస్తే.
1: నమస్తే, మీ పేరు?
2: గంగాధర్.
1: గంగాధర్ ఎక్కడ నుంచి?
2: పూసాయి నుంచి.
1: పూసాయి నుంచి. ఏంటి మరి ఏం చేస్తున్నారు? వర్షం పడ్డదా ఇలా పూసాయిలా?
2: పల్లె పల్లె మేడం.
1: ఇలా నిన్న ఇవాళ మూడు రోజుల నుంచి వర్షం లేదు కదా?
2: మూడు నాలుగు నుంచి వర్షం లేదు. వర్షం కావాలా? జరూర్ కావాలా వర్షం.
1: అదే ఇక, ఎందుకంటే మూడు నాలుగు రోజుల కిందట ముసురు పెట్టింది అయితే మళ్ళీ అటే పోయింది కదా.
2: అటే వర్షం కంపల్సరీ కావాలా?
1: కావాలి ఇక, ఎందుకంటే ఎండ కొడితే కూడా మళ్ళీ వచ్చిన మొలకలు కూడా ఖరాబ్ అవుతాయి కదా.
2: మొలకలు ఎండిపోయాయి.
1: అవునవును, కరెక్టే. ఏం చేస్తారు మరి మీరు?
2: వ్యవసాయం.
1: వ్యవసాయం పత్తి పెట్టినరా మరి?
2: పెట్టినాం, పత్తి సోయాబీన్
1: పెట్టినాం.
2: కొబ్బరి
1: మంచిగా ఉన్నదా మరి? మంచిగా మొలిసిందా? ఒక వర్షం పడితే ఇంకా అల్లారుండదు
2: కదా.
1: సరే గంగాధర్, మరి ఏ పాట వింటారు?
2: శ్రీరామరాజ్యం నుంచి జగానంద కారక.
1: తప్పకుండా పాట వస్తుంది మరి, విందామా? సరే గంగాధర్, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీ పాట విందాం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: ఇది తెలంగాణ యాసాభాసలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమంలో కోరిన పాటల్ని. మరో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో హలో హలో హలో అనసూయ వినిపిస్తుందా? ఆదిలాబాద్ నుంచి అనసూయనైతే ఫోన్ చేసింది. మరి ఫోన్ లైన్ కట్ అయినట్టుంది లేదంటే సిగ్నల్ లేదో. మరి అనసూయ వినిపిస్తుందా? హలో, మరి అనసూయనైతే ఫోన్ లైన్ కట్ అయింది. తను పవిత్ర బంధం సినిమా నుంచి అపురూపమైనదమ్మ ఆడజన్మ అనే పాటను కోరింది. అనసూయ హలో. అనసూయ, మరి నీకోసమైతే నువ్వు కోరిన పాట వస్తుంది, విందాం. మరి శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఫోన్లు చేసి పాటల్ని కోరొచ్చు. ఈ కార్యక్రమం 5:30 దాకా ఉంటుంది. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 కోను జత చేసి 2950 1, ఇంకొక నంబర్ 2300 1.

ఇంతటితో ఇలాంటి మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు జమట్టు ప్రసారమయ్యే మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమానికి మీరు ఫోన్ చేయొచ్చు, పాటల్ని కోరొచ్చు. ఇయ్యల రాత్రి 8 గంటలకు హుషారులో హుషారైన పాటల్ని వినిపిస్తాను.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
1: ఏక ప్రకార్ సే పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1455 पर कॉल करें।
1: మీరు వింటున్నారు కతిందాం, పిల్లల కోసం కార్యక్రమం. పిల్లలకు కథలంటే మస్తు ఇష్టం ఉంటాయి. రన్రి కథయప్తమని పిలిస్తే ఆలు ఇక చేతులల్లా ఏమున్నా, వాళ్ళు ఏ పనిలో ఉన్నా అవన్నీ పక్కకు పెట్టి అచ్చి ముందర కూసుంటారు. అన్నం తినమన్నా కథనే కావాలా, పండుమన్నా కథనే కావాలా. కథలు లేనివే ఈ రెండు పనులు చెయ్యరు. మరి గసుంటి పిల్లగల కోసం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM బుధవారం నుండి శనివారం దాకా రోజు పొజ్జమట్టు 5:30 కథల్ని వినిపిస్తున్నది ఈ కథిందాం కార్యక్రమంలా. ఇందులో భాగంగానే ఇయ్యల ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి వికటించిన సరదా కథ వింటారు. రచన చంద్రప్రతాప్ కంతేటి, ఈ కథ చెప్తారు ఈ వరలక్ష్మి. ఇదైనాక మాతాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి చెరపకురా చెడేవు సహజ లక్షణం కథలు వింటారు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, ఈ కథను చెప్తారు ఎం వాణి. ముందుగా లయిందాం ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి వికటించిన సరదా కథ విందాం. రచన చంద్రప్రతాప్ కాంతేటి, కథను చెప్తారు ఈ వరలక్ష్మి.
2: ఒక ఊళ్ళ్యా ఒక చెరువు ఉంటుండే. ఆ చెరువు ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉంటుండే. దానిమీద గుంపులు గుంపులుగా పక్షులు ఉంటుండే. ఆట్లో ఒక కాకి పిల్ల కూడా ఉంటుండే. చెరువులో బోలడాన్ని కప్పలు, చేపలు, ఇతర జలచరాలు ఎన్నో ఉంటుండే. వాటిలో కొన్ని చిన్న కప్పలు రోజు ఒడ్డుకొచ్చి బాగా కబుర్లు చెప్పుకునేటివి. వాటిని చూసి కాకి పిల్ల కూడా కొమ్మ మీద నుంచి ఎగిరొచ్చి ఆటి పక్కనే కూర్చొని అన్నీ కలిసి మంచిగా కబుర్లతోని కాలక్షేపం చేసేటివి. వాటి మధ్య మంచి స్నేహం కుదురుతుంది. ఇక ఒక కప్ప పిల్ల ఒక రోజున కాకితో అంటది, కాకమ్మా ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలివి, హాయిగా ఎక్కడికైనా ఎగిరిపోగలవు అని అంటది. నువ్వు అదృష్టవంతురాలివే, నీళ్లలోనూ ఉండగలవు, నేల మీద ఉండగలవు, నేను నీల నీటిలో ఉండలేను కదా అని అంటది కాకిపిల్ల నవ్వుతూ. నిజమే గాని నేను నీలాగా చెట్టు కొమ్మ మీదికెక్కి కూర్చోలేను కదా, గట్లనే నీలాగా చెరువుపై గాలిలో ఎగురుతూ కూడా షికార్లు కొట్టలేను కదా అన్నది ఆ చిరుకప్ప బాధపడు. ఓహో, అదా నీ కోరిక, నీ కోరిక తీరే దారేమైనా ఉందేమో చూద్దాం, బెంగపడకు అని ధైర్యం చెప్పింది కాకిపిల్ల. 3 రోజుల తర్వాత కాకి 3 జాన్ల పొడవున్న ఒక తాడును తెస్తది. చిన్న కప్ప ఆశ్చర్యంగా చూస్తుంటది. ఈ తాడు ఒక చివర నీ కాలికి ముడేసుకో, 2వ చివర నేను నా కాలికి ముడేసుకుంటా, నేనెగిరి చెట్టు కొమ్మపై వాల్తే నువ్వు కూడా చెట్టెక్కుతావు అంటది కాకి. భలే భలే, అలాగే మిత్రమా అంటూ ఆ కప్ప బాగా సంబరపడిపోతూ తాడు ఒక చివర తన కాలికి కట్టుకుంటది. మిగిలిన చిన్న కప్పలు వద్దు మిత్రమా, ఇది చాలా ప్రమాదంగా ఉన్నది అని హెచ్చరించినా కూడా విననే వినదు. తాడు 2వ కొసను కాకి తన కాళ్ళకు కట్టుకుంటది. అలా దోస్తు కోరిక తీరుస్తున్నా అన్న ఆనందం దానికి బాగుంటది. ఇగో నేను 1, 2, 3 అంట, నువ్వు తయారుండు సరేనా అని అంటది కాకి కప్పతోని. యశురు పెడతారు 1, 2, 3 అని కాకి పైకెగురుతుంది. దాంతోపాటు కప్ప పిల్ల కూడా పైకొచ్చేస్తుంది. ఇక కప్ప పిల్ల ఆనందం చూడాలి, హాయ్ అరే ఎంత బాగుందో అని గట్టిగా

0: గట్టిగా అరుస్తది. కాకి పైకెగిరి తన కూర్చునే కొమ్మ మీద కూర్చుని తన స్నేహితురాలు కప్పపిల్లను కూడా పక్కన కూసబెట్టుకుని జాగ్రత్త పడుతుంది. కప్పపిల్ల సంతోషంగా, ఎంత బాగుందో, ఇదంతా కళా నిజమా అనిపిస్తుంది అని అంటది. కింద చెరువొడ్డు మీద ఉన్న కప్పల్ని చూసుకుంటా మీద కూసున్న కప్ప, చూసిండ్రా చెట్టెక్కిన కప్పను మీరెప్పుడైనా చూసిండ్రా లేదా, ఇప్పుడు చూసి తరించుండ్రి అని చిన్న గర్వంతోని అరిచి మరీ చెప్తది. 10 నిమిషాలైనాక, పాయిగా పోదాం, చెరువు మీద ఎగిరి షికారు చేద్దాం అంటది కప్ప కాకిని తొందర పెడుతూ. దాని హుషారు కాదనలేక కాకి మళ్ళీ గాల్లోకి ఎగురుతుంది. రెండూ కలిసి నీళ్లకు కొద్ది ఎత్తులో ఎగురుతూ ఈ వైపు నుంచి ఆ వైపుకు, ఆ వైపు నుంచి ఈ వైపుకు 2 సార్లు షికార్లు కొడతాయి. పిల్లకాకి కావడంతోనే దానికి శక్తి అంతంత మాత్రమే ఉంటది. ఇక పైగా కప్పబరు కూడా దాని కాళ్ళ మీద ఉంటది. ఎగిరి ఎగిరి ఆ కాకి పిల్లకు రెక్కలన్నీ నొస్తాయి. దాంతోని 3వ సారి సగం దూరం ఎగిరి ఇక జరంతా కూసుందాం అనుకోని ఆ చెరువు నడి మధ్యలా దిబ్బ మీదున్న చెట్టు పైన ఆల్తది. ఇంకా ఇంకా ఎగురుదాం మిత్రమా, మంచిగా అనిపిస్తున్నది అంటది కప్ప. కాకి మాట్లాడే ఓపిక కూడా లేదు. అయితే కాకి వేగంగా వచ్చి ఆ చెట్టు కొమ్మ మీద కూర్చుండతోని కప్పకు కట్టిన తాడు ఆ వేగానికి 3 సుట్లు తిరిగి కొమ్మకు చుట్టుకపోతుంది. ఇక కొంచెంసేపు సేద తీరంగానే, ఇక పా పోదాం అని అవి అనుకుంటుండగా, ఆగన్రా కాసేపు, నా భోజనం అయ్యాక వెళ్దురుగాని అన్న మాటలు వినబడి ఉలిక్కిపడి 2 చెట్టుపైకి చూశాయి. పై కొమ్మ మీద నుంచి 4 తాటిస్తూ మెల్లగా దిగుతోంది ఒక కొండ చిలువ. అంతే, ఆ దోస్తులిద్దరికీ పై ప్రాణాలు పైననే పోయినాయి. కాకి ఎగురుదామంటే తాడు కొమ్మకు చుట్టుకుపోయింది. కప్ప ఎలాగూ కదల్లేని పరిస్థితి. హాయిగా 2 భోజనం చేసి చాలా రోజుల తర్వాత కాస్త ఆకలి తీరింది అనుకోని నిద్రపోతుంది ఆ కొండ చిలువ. అందుకే అంటారు, కాని పని చేసి తిప్పలు పడద్దు అని.
1: ఇప్పటిదాకా చంద్రప్రతాప్ కంతేటి రచించిన ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి వికటించిన సరదా కథ విన్నరు. ఈ కథను చెప్పినరు ఈ వరలక్ష్మి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కతిందాం కార్యక్రమంలో ఇప్పుడు విందాం మాదాత చెప్పిన మా మంచి కథలు. కథల సంపుటి నుండి చెరపకుర, చెడేవు, ఇంకా సహజ లక్షణం కథలు వింటారు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథలు చెప్తారు ఎం వాణి.
3: అమరావతి నగరంలో పూర్వం శివయ్య అనే అమాయకుడు ఉండేవాడు. ఒకరోజు తన తమ్ముడిని చూడ్డానికి పొరుగూరు నడక మార్గాన వెళ్ళసాగాడు. అలా వెళుతూ చాలా దూరం ప్రయాణించి చేరవలసిన ఊరు చేరి ఒక చెట్టు కొమ్మ నీడన తలపాగా పరుచుకొని తన వెంట తెచ్చుకున్న ఆహారం తిని నీళ్లు తాగి అక్కడే నిద్రపోయాడు. కొంతసేపటికి ఒక వ్యక్తి వచ్చి తట్టి నిద్రలేపి, ఏమయ్యా బాటసారి, డబ్బు చెల్లించకుండా మా ఇంటి చెట్టు నీడ ఎలా వాడుకుంటున్నావు? 5 రూపాయలు చెల్లించు అన్నాడు ఆ వ్యక్తి. ఏమిటి, రోడ్డుపైకి వచ్చిన మీ ఇంటి చెట్టు కొమ్మ నీడకు డబ్బులు చెల్లించాలా అన్నాడు శివయ్య. అవును అన్నాడు ఆ వ్యక్తి. సరే, నా దగ్గర డబ్బులేదు. ఇక్కడకు దగ్గరలో మా తమ్ముడు పూల అంగడి నడుపుతున్నాడు, నాతో రండి, వాడి దగ్గర తీసుకు ఇస్తాను అన్నాడు శివయ్య. అతని వెంట వచ్చిన వ్యక్తి, శివయ్య తమ్ముడి అంగడి చేరిన వెంటనే అక్కడి కూజాలోని నీళ్లు ఒక గ్లాసులోనికి వంపుకొని తాగాడు. విషయమంతా విన్న శివయ్య తమ్ముడు, అయ్యా, రోడ్డుపైకి వచ్చిన మీ ఇంటి చెట్టు కొమ్మన మా అన్నగారు నిద్రించినందుకు డబ్బులు అడగడం న్యాయమే, అలాగే ఇస్తాను. నా అంగడిలోని పువ్వుల పరిమళం మీరు పీల్చుకున్నందుకు 10 రూపాయలు, నా నీళ్లు తాగినందుకు 10 రూపాయలు, మొత్తం 20 రూపాయలు మర్యాదగా ఇవ్వండి అన్నాడు. ఏమిటి, ఉచితంగా లభించే నీటికి పూలపైనుండి వచ్చే వాసనకి డబ్బు చెల్లించాలా అన్నాడు ఆ వ్యక్తి. అయ్యా, మీ ఇంట ఉచితంగా మొలచి రోడ్డుపైకి వచ్చిన చెట్టు కొమ్మ నీడకే 5 రూపాయలు మీరు తీసుకోగా, 10,000 రూపాయల పువ్వులు కొని, 100 రూపాయల కూజా కొని, 20 రూపాయల లోటా కొని రోజూ మంచినీళ్లు తెచ్చి పోసేవారికి నెలకు 100 రూపాయలు చెల్లించే నేను వాటికి డబ్బు అడగడం అన్యాయం ఎలా అవుతుంది? పదండి, న్యాయాధికారి వద్దకు వెళదాం అన్నాడు. అమాయకుణ్ణి మోసగించబోయి తానే మోసపోయిన ఆ వ్యక్తి శివయ్య తమ్ముడికి అడిగినంత డబ్బులు చెల్లించి ఇంటిదారి పట్టాడు.
1: ఇప్పటిదాకా కతిందాం కార్యక్రమంలో మాతాత చెప్పిన మామంచి కథలు కథల సంపుటి నుండి చెడపకుర చెడేవో కథ విన్నారు. ఈ కథను చెప్పినరు ఎం వాణి. ఇప్పుడు విందాం బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన మాతాత చెప్పిన మామంచి కథలు కథల సంపుటి నుండి సహజ లక్షణం కథ. ఈ కథను చెప్తారు ఎం వాణి.
3: అమరావతి నగరంలోని కృష్ణానదికి వరదలు వచ్చే సమయంలో ఈవలి ఆవలి ఒడ్డున ఉండే జంతువులన్నీ ఎక్కడివి అక్కడే వరద ఉరవడి తగ్గేదాకా ఉండి ప్రయాణం చేసేవి. ఒకసారి అలా వరద వచ్చి తగ్గుముఖం పట్టడంతో పుట్టగొడుగులు తినడానికి అవతలి ఒడ్డుకు తాబేలు వెళ్లబోతుంది. అది చూసిన తేలు, తాబేలు మామా, నా కుటుంబం అంతా ఆవలి ఒడ్డున ఉంది, నన్ను నీతో పాటే అవతలి ఒడ్డుకు తీసుకువెళ్ళు అంది. అలాగే నా వీపు పైకి ఎక్కి హాయిగా కూర్చో, నేను నెమ్మదిగా ఈదుతూ ఆవలి ఒడ్డుకు చేర్చుతాను, భయపడకుండా కూర్చో అన్నాడు తాబేలు. తేలు తాబేలు వీపుపై ఎక్కి కూర్చున్నది. తాబేలు నీటిలో దిగి నెమ్మదిగా ఈదసాగింది. కొంత సమయం గడిచాక తేలు తాబేలు వీపుపైన తన కొండెతో చిన్నగా కుట్టింది. తేలు అల్లుడు, ఏమిటి నువ్వు చేస్తున్న పని? తప్పు కదూ, సహాయం చేసే నన్నే శిక్షింపజేయడం న్యాయం కాదు, ఇటువంటి పనులు నీకు తగవు అన్నది తాబేలు.
4: తాబేలు మామ, నేను కొండే ఎత్తాను అంటే ఏనుగైనా నా ముందు మోకరిల్లవలసిందే, నీ శక్తి ఏపాటిదో పరీక్షిస్తాను అని తన కొండెతో బలంగా 2 సార్లు తాకిన తేలు ఆశ్చర్యంగా ఉందే అని మరో 3 సార్లు తాబేలు వీపుపై బలంగా కొండెతో కుట్టి, మామ, నీ వీపుపైన ఉండే రక్షణ కవచం మహాగట్టిది సుమా, ఎదుటి ప్రాణిని కుట్టడం నా సహజ లక్షణం కనుక నా అలవాటు ప్రకారం నేను నిన్ను కుట్టాను అంతే అన్నది తేలు.
5: ఓహో, నీ అలవాటు ప్రకారం నువ్వు కుడితే నా అలవాటు ప్రకారం నేను అలసినప్పుడు నీటిలో మునిగి ఈదుతాను, ఇప్పుడు నాకు అలసటగా ఉన్నందున నేను నీటిలో మునిగి ఈదుతాను, ఇది నా సహజ లక్షణం అన్నది తాబేలు అని తాబేలు బుడుంగున నీటిలో మునిగి ఈది ఆవలి ఒడ్డు క్షేమంగా చేరింది. చేసిన సహాయాన్నే మరిచి తాబేలుకు అపకారం తలపెట్టిన తేలు నీటి ప్రవాహంలో కొట్టుకు వెళ్ళి మరణించింది.
1: ఇంతవరకు కతిందాం కార్యక్రమంలో మాతాత చెప్పిన

మా మంచి కథలు కథల సంపుటి నుండి సహజ లక్షణం కథ విన్నారు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథను చెప్పినరు ఎం వాణి. శ్రోతలు, ఇప్పటిదాకా ప్రసారమైన ఈ కథలను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మళ్ళా మళ్ళా వినాలనుకున్నా, శ్రోతల సౌలభ్యం కోసం ఇవి మా యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మీరు నుండి మీ దోస్తులకు చుట్టాలకు వినిపించండి. మీరు అందరి నాక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుడు మరకొన్రీ. ఇంతటితో ఇలాంటి కతిందాం కార్యక్రమం సమాప్తం. రేపు పొద్దుమట్ల 5:30 సంబురం పిల్లల కార్యక్రమంలో కొమ్మచాటు కోయిల ఆదిలాబాద్ చెందిన చిన్నారి ఉత్కర్షతో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు బి అఖిల. తర్వాత నిర్మల్కు చెందిన షాన్వికతో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు టి సౌమ్య. ఆ తర్వాత కొన్ని పిల్లల పాటలు ఉంటాయి.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది 100.2 FM మనస్సు నిండ. మీరు వింటున్నారు యువవాణి యువజనుల కార్యక్రమం. యువత వారికి నచ్చిన రంగాలలో ముందుకెళ్తూ వారు సాధించిన విజయాలను, వారి అనుభవాలను, అనుభూతులను ముచ్చట్ల రూపంలో అందిస్తున్న కార్యక్రమమే ఈ యువవాణి. ఈలటి యువవాణి కార్యక్రమంలో జోడెద్దుల సవారీ. ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క వ్యవసాయం చేస్తున్న నార్నూర్ మండలం మాంజిరి గ్రామానికి చెందిన యువకుడు మడావి సీతారాంతో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు కేలినిన్.
2: నార్నూర్ మండలం మాంజిరి గ్రామానికి చెందిన యువరైతు మడావి సీతారాం బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసి అటు డీసెట్ కూడా రాసి ఒక పక్క చదువును కొనసాగిస్తూనే మరోపక్క వ్యవసాయం కూడా చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా వ్యవసాయంలో ఉన్నారు. పత్తి, కంది, జొన్న వంటి పంటల్ని సాగు చేస్తా ఉన్నారు. మళ్లీ ఈ సంవత్సరం కూడా వానాకాలం సాగుకు సిద్దమై వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు వారి సాగుకు సంబంధించిన అనుభవాల్ని మనతో పంచుకుంటారు. నమస్కారం సీతారాం.
3: నమస్కారం సార్.
2: సీతారాం, నువ్వు ఒక పక్క చదువుకుంటేనే ఇటు వ్యవసాయంలోకి వచ్చినావు కదా, ముందు చదువు గురించి మాట్లాడుకుందాం. ఎక్కడ చదువుకున్నావు?
3: నేను డిగ్రీ వేద ఇంజనీరింగ్ కాలేజ్ నేను నార్మల్ గా చేయించిన. ఆ తర్వాత నా ఇంటర్ మంచిలో అయిపోయింది. నేను అసమీ స్కూల్ అన్ని మొత్తం గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్నా. డిగ్రీ డిగ్రీ జస్ట్ ప్రైవేట్ లా చేయండి, ప్రైవేట్ లా చేసుకుంటా. అట్లా నేను డిగ్రీ చదువుకుంటా ఇట్లా కొంచెం డాడీ ఎక్స్పైర్డ్ 5 ఇయర్స్ కింద. అప్పటి నుంచి మళ్ళీ ఇట్లా కొంచెం యాక్చువల్లీ నేను స్టడీ బంద్ చేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు స్టడీ ఇట్లా బంద్ చేస్తే మళ్ళీ ఎట్లా అని చెప్పేసి రెండు కూడా కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి నేను ఇక్కడ ప్రైవేట్ లో డిగ్రీ కాలేజ్ జాయిన్ అయ్యి అక్కడ కొంచెం అప్పుడప్పుడు క్లాస్ కి అటెండ్ అవుతుంటా. తర్వాత ఇటు ఇట్లా వ్యవసాయం చేసుకుంటా అట్లా 5 ఇయర్స్ కింద నేను అట్లా పీపీడ్ లా చేసిన. ఆ తర్వాత ఏమైంది మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ ఇప్పుడు పత్తి మొన్న నేషన్
2: ఇప్పుడు డిగ్రీ ఏ సంవత్సరం పూర్తి చేసినావు?
3: రీసెంట్ అయిపోయిందండి.
2: అది ఇప్పుడు ఈ డిగ్రీ పూర్తి చేసినావు, అట్లానే డీసెట్ కూడా రాసినావు, ఐటీఐ కూడా పూర్తి చేసినావు కదా, అది ఎప్పుడు చేసినావు?
3: నేను ఇంటర్ అయిన తర్వాత ఐటీఐ చేసిన. అది ఐటీఐ ఇట్లా కోపా టెక్నికల్ కోర్స్ చేసుకుని అక్కడ చేసుకున్నా. అది ఐటీఐ చేసి ఇక అదే 3 ఇయర్స్ బ్యాక్ ఆ తర్వాత డిగ్రీ అయిన తర్వాత ఇప్పుడు డిగ్రీ రీసెంట్లీ అది డిగ్రీ అయిపోయింది. తర్వాత మొన్న అట్లా డీసెట్ రాసిన, మంచి ర్యాంక్ వచ్చినాయి 3000. అయితే ఫస్ట్ ఫేజ్ లో నేను అటెండ్ కాలే, తర్వాత సెకండ్ ఫేజ్ కి అటెండ్ అయినా. అంతా ఓకే, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా, ఇంకా రిలీజ్ ఏం చేయాలి.
2: అయితే ఇప్పుడు ఒక పక్క చదువు కొనసాగిస్తున్నావు, మరోపక్క వ్యవసాయ బాధ్యతలు కూడా నువ్వే చూసుకుంటా ఉన్నావు. అయితే ఇప్పుడు ఈ వానాకాలం ఏం పంటలు వేసిండ్రు?
3: ఈ వానాకాలం పత్తి వేసినాం, మక్క వేసినాం, మొక్కజొన్న, పత్తి. అండ్ ఇప్పుడు జొన్న లేస్తే ఏమైందంటే మన సైడ్ ఎక్కువ పందులు ఉన్న వాటాలే అవి మొత్తం తినేస్తాయని చెప్పేసి మాక్సిమం జొన్నలు అయితే వేస్తలేము. ప్రజెంట్ అయితే మొక్కజొన్న తింటానే, కాకపోతే కంచేసి ఏటైనా కాపాడుకుంటే ప్రయత్నం చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ నేను బాగా లాస్ అయినా, మా ఊర్లో ఎక్కువ లాస్ అయిందంటే మొక్కజొన్న నేను లాస్ అయినా.

0: లాస్ అయిపోయింది. మొత్తం చేతికి వచ్చిన పంట ఏంటనే మొత్తం పందులు ఒక్క 2 డేస్ లో తినేవాడేస్తుంది. ఆ తర్వాత ఏజీలు అర్థం కల తోచలే ఒక 40-50 క్వింటల్ వెళ్తే అనుకునే టైంలో కూడా అంత అట్లా చేసిన నేను. తర్వాత వెళ్ళలే బాగా పడ్డా. తర్వాత 10 క్వింటల్ టెన్త్ వెళ్ళినాయి, బాగా లాసిపోయినా. అందుకని ఈసారి కొంచెం నెక్ తక్కువ వేసిన, 2 ప్యాకెట్లు వేసిన మొక్కజొన్న అండ్ 6 ప్యాకెట్లు ఏమో పత్తి వేసిన, కందులు వేసిన, ఇదంతే అండి.
1: అయితే ఇప్పుడు ఈ ఏడు వానాకాలం సీజన్ ఇప్పుడిప్పుడే షురు అయింది. ఒక పక్క మొన్నటిదాకా వాన లేవు, ఇప్పుడిప్పుడే కొంచెం చినుకులు పడుతున్నాయి. ఈ ఏడు వేసిన పంటలు ఎట్లా ఉన్నాయి వాటి గురించి కంటే ముందు 5 ఏళ్ల నుంచి వ్యవసాయంలో ఉన్నారు కదా, ఎనకటి అనుభవాల గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. ఇంకా మీ గడిచిన 4 ఏళ్ళు 5 ఏళ్ల కిందటి అనుభవాలు, మొదటి నుంచి ఈ పత్తి జొన్న మొక్కజొన్న ఇవే పంటలు వేస్తున్నారా లేకపోతే వేరే పంటలు కూడా వేసింటివా?
0: లేదండి, మేము మా డాడీ ఉన్నప్పటి నుంచి ఇవే పంటలు వేస్తాం, ఇదే కంటిన్యూగా. ఎందుకంటే ఇప్పుడు మా భూమికి తగ్గట్టుగా పండే పంటలు ఇవే, వేరే పంటలు ఇప్పుడు వేస్తే మా పంట పండాయి, వేరే పంటలు రావు కూడా. అందుకని చెప్పేసి మా డాడీ వేస్తూ వస్తున్నాడు కదా, అదే పంటని ఇప్పుడు అదే పంట కంటిన్యూ చేస్తున్నాం. పత్తి జొన్న ఇవే, కందులు మినుములు ఇవే కంటిన్యూ చేసుకుంటూ ఇప్పుడు దగ్గర ఇవే చేస్తున్నాం. కానీ మా డాడీ ఉన్నప్పుడు కొంచెం బాగానే పండేది, బాగానే పత్తి వెళ్ళేది, కందులు ఇంకా మొక్కజొన్న జొన్నలు కూడా బాగా వెళ్ళేటి, పెసరపప్పులు అవి అన్ని వేసేటోళ్ళం అప్పుడు బాగా వెళ్ళాయి. అయితే 5 ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే మా డాడీ పిడుగుపడి చనిపోరండి. చేనులలో పిచికరి మందు స్ప్రే చేస్తుండ పత్తి పంటల అకస్మాత్తుగా పిడుగుపడి అక్కడెక్కడికి చనిపోయింది. బాగా వర్షం ఉండే అప్పుడు ఫుల్ వర్షంలో అట్లా చనిపోయారు. కొంచెం బాధాకరం విషయం అది, ఇప్పటికీ తెలుసుకుంటే బాగా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. తర్వాత మళ్ళా నేను ఏం చేయాలి అప్పుడు స్టడీ ఏం చేయాలి అర్థం కాక మళ్ళా స్టడీ కూడా కంటిన్యూ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చేసిన, పర్లేదు అప్పుడు బాగా పండేది. కానీ అప్పటికి బాగా డిఫరెంట్. అప్పుడు మంచి టైంకి వర్షం పడేటేవి, కానీ ఇప్పుడు ఈ సంవత్సరం అయితే బాగా టైర్డ్. ఇప్పుడు మొన్న ఒక 2 రోజుల ముందటనే కొంచెం మా ఊర్లో వర్షం పడ్డది, అండ్ నైట్ కూడా కొంచెం అట్ట చినుకులు లేక పడ్డది. తర్వాత ఇంకా వర్షాలు అయితే కష్టం అండి సార్.
1: అయితే ఇప్పుడు మొన్నటి వానాకాలంలో వానలు ఎక్కైనాయి, పంట నష్టమైంది, బాగా మందికి పత్తి పంట నుక్సాన్ అయింది, సోయా పంట కూడా వేసిండ్రు. అయితే మొన్నటి వానాకాలంలో యాసంగిలో ఏం పంటలు వేసిండ్రు?
0: మొన్నటి వాన ఒకవేళ మన దగ్గర ఎక్కువ అంటే అవి ఉంటాయండి, వేరే పంట చేంజెస్ అనేవి ఉండదు. అప్పుడు మా నాన్న 5 ఇయర్స్ బ్యాక్ అప్పట్లో సోయా పంట కూడా వేసేటోళ్ళం. తర్వాత ఏమైందంటే సోయా పంట వేసుకుంటే కొంచెం తక్కువ ఉంటుంది, అది పంట ఎంత వేసినా వెళ్ళకపోయేది. ఒక 2 బ్యాగులు వేసిన అందులోకెళ్ళి ఒక 5 క్వింటల్ 6 క్వింటల్ మాత్రమే వెళ్ళేటివి. అందుకని చెప్పేసి ఏమైంది, అది మొత్తానికి మా ఏరియాలు, మా ఇంట్లోనే కాదు మా ఏరియాలే, మా ఊర్లో అయితే ఎవరు అసలు సోయాబీన్ ఎవరు వేస్తలేదు. ఎందుకంటే దాని సారంత మొత్తం తగ్గిపోయింది. ఎందుకు మరి, భూమిది అట్లా ప్రాబ్లము లేకపోతే ఒక వాతావరణం బట్టి అట్లా ప్రాబ్లం. కానీ అంత ముందు బాగా నెలది, కానీ కొన్ని రోజుల తర్వాత 5 ఇయర్స్ బ్యాక్ తర్వాత ఎప్పుడైతే దిగిన కదా, నేనైతే మొత్తం నేను ఈ పీడ్ల దిగినప్పటి నుంచి, ఈ పీడ్ల వచ్చినప్పటి నుంచి నేనైతే ఒక్కసారి కూడా సోయాబీన్ వేయలేదు. ఎందుకంటే అది బాగా సారంతం తగ్గిపోయింది.
1: ఇప్పుడు సరే మిగతా రైతులతో పోల్చినట్లయితే ఇప్పుడు మీరు కొంత విద్యావంతులు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిండ్రు, చదువుకున్నారు, మీకు ఆలోచించే కొంత నేర్పు ఉన్నది కదా, అసలు సోయా ఎందుకు బంద్ చేసిండ్రు, కారణం ఎందుకు ఇక్కడ సోయా వెళ్ళకపోవడానికి ఏమన్నా?
0: అది ఇంతవరకు అయితే నాకు తెలిసి అయితే ఒకవేళ భూమిలోనే ప్రాబ్లం ఉన్నది అనిపించిందండి. మేము ఏదైతే పొలంలో వేస్తున్నాం కదా, ఆ పొలంలోనే ఇంతకుముందు మా నాన్న ఉన్నప్పుడు వేసిన పొలంలో మంచిగా వెళ్ళేది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే కొంచెం తక్కుండే పంట కొంచెం తక్కువ వచ్చేది. వచ్చిన తర్వాత కొంచెం మరి భూమిదే ప్రాబ్లం అని నాకైతే అనిపిస్తుంది. దీనిలో కొన్ని కెమికల్స్ ఏరియా వల్ల ఎక్కువ ఏంటలే, సో అందుకని సోయేది. ఇప్పుడు ఎక్కువ వర్షం, ఈ వర్షం కూడా ఎక్కువ వర్షం పడితే అట్లా కూడా నష్టం ఉన్నది. ఇప్పుడు పంటకు తగినంత మాత్రమే వర్షం వస్తే అది పంట దిగుబడి అని బాగా వస్తుంది. కానీ దానికి మించి ఎక్కువ వర్షం వస్తేనేమో కొంచెం పంట కూడా నష్టమయ్యే అవకాశాలు అట్ట ఎక్కువ అయినాయి. కాబట్టి కొంచెం అది కూడా తగ్గించినవండి సోయాబీన్.
1: అయితే ఇప్పుడు మొన్నటి యాసంగిలో ఆనాకాలం పత్తి వేసిండ్రు, మొన్నటి యాసంగిలో ఏం పంటలు వేసిండ్రు, అవి ఎట్లా వచ్చినాయి దిగుబడులు?
0: మొన్నటిగా వేసింది మంతన అంటే పత్తి ఇవే ఉంటాయండి సార్, ఇవే ఉంటాయి. పత్తి, మినుములు, కందులు, మొక్కజొన్న ఇవే ఉంటాయి. ఇప్పుడు శనగలు అంటారు, శనగలు మన సైడ్ అయితే అసలు వేయండి, వేసినా కూడా అవి దిగుబడి ఎక్కువ రాదు. అందుకని చెప్పేసి అవి వేస్తలేం ఎక్కువ. ఎప్పుడంటే ఎప్పుడు కంటిన్యూగా ఇప్పుడు పత్తిని ఎక్కువ, కందుల మీదనే ఎక్కువ ఉంటారు.
1: కందులు ఎట్లా వెళ్ళినాయి పోయిన సంవత్సరం
0: కందులు బాగా వెళ్తాయి, మంచినే పూతకి ఇంకా మంచిగానే వస్తుంది, బాగానే పండుతున్నాయి. కానీ ఏమైందంటే ఈ పందుల ఒకటి బాగా గోల్ అయింది, ఈ పందుల వల్ల మొత్తం నష్టపోతున్నాను. లాస్ట్ ఇయర్ నా చేతిలోనే ఒక నేను 5 బ్యాగులు వేసిన కందులు, 5 బ్యాగులు వేస్తే దాంట్లోకి వెళ్ళి మాక్సిమం బాగా వెళ్తాయి అనుకున్నా, ఒక 50-60 క్వింటల్ వెళ్తాయి అనుకున్నట్లా నేను గెస్ చేసిన. కానీ అవి ఏం చేసినాయి అంటే చేతికి వచ్చిన పంట మొత్తం తినేసిన పందులు 20 క్వింటల్లో 15 కిలోమీటర్ 15 క్వింటల్ వెళ్ళినాయి.
1: అయితే ఇప్పుడు ఇటు మీకు నీళ్ళ సౌలభ్యం

0: లో ఉన్నది వర్షాధారమేనా లేకపోతే ఇంకా వేరేమన్నా కెనాల్ గాని మోటార్లు బావులు అట్లా ఏమన్నా ఉన్నాయా?
1: మోటార్లు బావులు అలాంటివి ఏం లేవు, ఎందుకంటే మొత్తం వర్షం మీద ఆధారపడి పంటలు. వర్షం వస్తేనే పంట పండినట్టు, వర్షం రాకపోతే ఏం లేదు. ఎడారి ప్రాంతాలు లేక అంతే.
0: ఎట్లా ఎన్ని పంటలు తీస్తారు ఏడాదిలో?
1: ఏడాదిలో ఓన్లీ ఖరీఫ్ పంటనే. రవి పంట వేద్దామని అంటే మంచిగా వేయచ్చు, కానీ కెన్నల్ లాంటి అలాంటి మంచిగా అది ఉంటే వేయచ్చు రబ్బి. కానీ రబీ పంట వేసేంత వాటర్ ఉండదు కాబట్టి ఖరీఫ్ పంట మీద ఫోకస్ ఉంటుంటది. ఖరీఫ్ పంటను ఎక్కువ పండిస్తామండి.
0: అయితే ఇప్పుడు ఈ ఏడు వానాకాలం ఏం పంటలు విత్తిండ్రు?
1: ఏడులో అదే అండి, పత్తి కందులు మొక్కజొన్న.
0: కందులు పత్తి మొక్కజొన్న. అయితే ఇప్పుడు ఈ పత్తి పంటలో కంది అంతర పంట వేసిండ్రా లేకపోతే ఒక సైడ్ మొత్తం పత్తి వేసి మిగతా సైడ్ కంది అట్లా వేసిండ్రు?
1: లాస్ట్ ఇయర్ నేను వన్ సైడ్ మొత్తం ఒక చేనులో అన్ని కందులు వేసిన, తర్వాత పత్తి ఇంకో చేనులో వేసిన. కానీ ఈసారి ఏం చేసిన అంటే పత్తి అండ్ కందులు కలిపేసిన. ఎందుకంటే అట్లా వేసిన తర్వాత కూడా కొంచెం నేను ఒకటి అంటే ఒక బుక్ చదువుకున్నా, చదువుకున్న దాంట్లో ఏంటంటే కలిపేస్తే పంట బాగా దిగుబడి వస్తుంది అని చెప్పేస్తే అట్లా చదువుకొని నేను ఒకసారి లాస్ట్ ఇయర్ అట్లా వేసిన, ఈసారి కూడా అట్లా చేసిన.
0: అయితే ఇప్పుడు పత్తి ఎన్ని సార్లకు మధ్యలో ఇట్లా కంది వేసి?
1: ఇప్పుడు ఐదు ఆరు లైన్లు పత్తి విత్తేస్తాం, దాని పక్కనే ఒక లైన్ ఏమో కందేస్తాం. సో ఈసారి నేను అట్లా చేసిన, ఐదు లైన్లు ఏమో పత్తి నాటేసిన, దాన్ని పత్తి నాటి పక్కనే కందులు నాటేసిన.
0: మరి మొక్కజొన్న ఎట్లా వేసిండ్రు? మొత్తం సపరేట్ గా అదే ఒక పంట వేసిండ్రు?
1: మొక్కజొన్న ఒక సపరేట్ ఉంటాం, అది లాస్ట్ ఇయర్ కూడా అట్లా వేసి ఉండే సపరేట్ గా ఒక చేనులో మొత్తం మొక్కజొన్న సపరేట్ అట్లా వేసేసినాం.
0: అది ఇప్పుడు ఈ పత్తి కందికి సంబంధించి మొలకలు గిట్ట వచ్చినాయి?
1: ఒక ఇప్పుడు 2 రోజులు అయితుంది కదా, 2 రోజులకి కొంచెం మొలక బయటకు వచ్చింది.
0: అయితే మొన్నటి షురువుల పడ్డ తొలకరి వాన కొందరు పెట్టుకున్న రైతులు అయితే మళ్ళా కొంత మొలకలు వచ్చినాయి, ఇంకా కొందరేమో వర్షం ఆస్తలేదని చెప్పి ఆగిండ్రు, కొందరు ఇప్పుడు పెట్టుకుంటున్నారు కదా.
1: అవును, కొంతమంది కొంచెం బాగా ఎండలు బాగా సిట్యూట్ కొట్టేటాయి కదా, బాగా ఎండ ఉన్నదని చెప్పేసి వర్షాలు వస్తావు రావు ఇక అంత ఇప్పుడు ఎత్తే మొత్తం లాస్ అవుతాం కదా అని చెప్పేసి కొంతమంది ఆగిపోయిండ్రు. కొంతమంది ఇక అంత దేవుని దయ అని చెప్పేసి వేసేసింది ఇక పత్తి నాటే సీన్లు. అంతలోపే మంచిగా దేవుని దయలో మంచిగా అయింది, వర్షం పడ్డది 2 డేస్.
0: ఎట్లా అనిపిస్తున్నది వ్యవసాయం చేస్తుంటే?
1: వ్యవసాయం చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి, ఎందుకంటే ఇప్పుడు మంచి చేనులో పోతే చాలా ప్రశాంతంగా ఉంటది, ఎలాంటి డిస్టర్బెన్స్ అలాంటి ఏముండే, మంచిగా పక్షుల సౌండ్స్ అవి వినుకుంటా, మంచిగా దున్నుకుంటా, విత్తనాలు ఆడుకుంటా, ముచ్చట్లు పెట్టుకుంటూ మంచిగా ఇట్లా పని చేసినప్పుడు మంచి చాలా బాగా అనిపిస్తుంది
0: మనసుకు, మంచిగా హాయిగా ఉంటది, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటది కదా.
1: అవును, చాలా బాగా ఉంటది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మంచిగా పక్కన చేనులలో బాబాయ్ మామయ్య అనుకుంటా, ఈలలో పిలుచుకుంటా, దమ్మ ఏం సర్దుబాటుకు వచ్చిన దిందాం కలిసి అని చెప్పేసుకుంటా, ఇట్లా మాకు ముచ్చట్లు చాలా బాగా అనిపిస్తాయి.
0: అది ఇప్పుడు డీసెట్ రాసిండ్రు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోయింది, మరి సీటు వస్తే ఎట్లా చేస్తారు? మరి ఇటు వ్యవసాయం అటు డిఎడ్ రెండు కలిపి ఎట్లా చేసుకుంటారు?
1: నేను ఈ అంటే ఈ ఆల్రెడీ నేను ఇట్లా ఆలోచించిన, ఇప్పుడు చేంజ్ చూసుకొని అట్లనే ఇప్పుడు మీసే అక్కడ కొంచెం అక్కడ నా దగ్గర పని చేస్తూ అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ నేను డీసెట్ రాసిన కదా, ఇప్పుడు ఎట్లా అనేది కొంచెం నేను ఇది యాక్చువల్లీ నేను నైన్టే కొంచెం ఆలోచించాను, ఎందుకంటే రేపు వెళ్ళి రిజల్ట్ వస్తుంది మళ్ళీ ఎట్లా అని చెప్పేసి అనుకున్నాను. అయితే ఇప్పుడు దాంట్లో ఇప్పుడు నేను గవర్నమెంట్ లో వస్తే రెగ్యులర్ ఓడి ఉంటుంది అండి, ఖచ్చితంగా అటెండ్ కావాలి రెగ్యులర్. అదే కొంచెం ప్రైవేట్ లో అంటే అప్పుడప్పుడు పోయి అటెండెన్స్ సైన్ చేయించుకుని రావాలి. కానీ అట్లా చేసుకోవాలంటే ఫస్ట్ కాలేజ్ ఫీజు కట్టుకోవాలి, 15,000 లో 12,000 ఉంటుంది, అది కట్టుకోవాలి. కొద్దిగా కష్టమైన పనులు అని చెప్పేసి సైడ్ కి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ పని చేసిన మళ్ళీ కాలేజ్కి ఫోకస్ చేస్తే మరి ఇట్లా ఎవరు యూజ్ అని చెప్పేసి ప్రైవేట్ లోనే తీసుకుని, ప్రైవేట్ లోనే ఒకవేళ గవర్నమెంట్ వచ్చినా కూడా నేను ప్రైవేట్ లోనే తీసుకుని ఒక అటెండ్ వారానికి 2 సార్లు 3 సార్లు అటెండ్ అయ్యి కాలేజీలకు పోయి వ్యవసాయం కూడా చూసుకోవాలని అట్లా నిర్ణయించుకున్నాను.
0: మొత్తానికైతే జోడెడ్ల ప్రయాణం చేస్తున్నారు, ఒక పక్క చదువు ఇంకో పక్క వ్యవసాయం. మీ ఈ ప్రయాణం సాఫీగా సాగి మీరు అనుకున్న లక్ష్యం చేరుకోవాలని ఆకాంక్షిస్తూ మీ ఈ వ్యవసాయపు అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు, నమస్కారం.
1: థ్యాంక్ యూ.
2: ఇంతవరకు యువవాణి కార్యక్రమంలో జోడెద్దుల సవారీ, ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క వ్యవసాయం చేస్తున్న నార్నూర్ మండలం మాంజిరి గ్రామానికి చెందిన యువకుడు మడావి సీతారాంతో కేలిని వెట్టిన ముచ్చట విన్నారు. శ్రోతలు, ఇప్పటిదాకా ప్రసారమైన ఈ ముచ్చటను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మళ్ళా వినాలనుకున్నా ఇది మా యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మీరు ఇన్నరి మీ దోస్తులకు చుట్టాలకి వినిపించండి. మీరు అందరినాక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుడు మరకుండ్రి. ఇంతటితో ఈ యువవాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6 గంటలుగా వస్తుంది. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఐఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఐఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
0: ఇయలటి రేపటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాల గురించి తెలుసుకుందాం. ఈ పొద్దుమట్టు ఇంకొంచెం సేపట్లో అంటే 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్ర కథ 5వ భాగం వింటారు. జానపద గీతాలు, ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కె లక్ష్మీ బృందం పాడిన సుందర చైతన్య భజనలు 2వ భాగం వింటారు. 6:45 ఇయల రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మొండి జాతి కలుపు నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. తర్వాత రైతు అంతరంగంలో పాడితో స్థిరమైన ఆదాయం గురించి తాంసీ మండలం పొన్నారి గ్రామానికి చెందిన యువ పాడి రైతు అందె యాదగిరితో కేలెనిన్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. పుస్తకంతో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 12వ భాగంలో సంగీత సామ్రాజ్ఞి కిషోరి ఆమోన్కర్ గురించి విశేషాలు 2వ భాగం వింటారు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. ఈ కార్యక్రమం ఇయల 9:30 ఉంటుంది. రాత్రి 10 గంటలకు సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఇయల ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. రేపు పొద్దుగల్ల 7:15 ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణరెడ్డితో ముచ్చట 7వ భాగం వింటారు. వీరితో ముచ్చట పెడతారు సుమనస్పతిరెడ్డి. తర్వాత మన వంటలు మన సంస్కృతి హోటల్ రంగంలో అనుభవం కలిగి ఉన్న సత్యకుమార్తో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. పొద్దుగల 8:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 12వ భాగంలో సంగీత సామ్రాజ్ఞి కిషోరి ఆమోన్కర్ గురించి విశేషాలు 2వ భాగం వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇక పొద్దుగల 8:45 సింగిడి కార్యక్రమంలో కోరిన సినిమా పాటల్ని వింటారు. రోజుటి తిరంగ నేరే పొద్దుమట్టు 5 గొట్టంగా మాట చెప్పున్ రీ పాట అయిన రీ కార్యక్రమం ఉంటుంది. 5:30 సంబురం పిల్లల కార్యక్రమంలో కొమ్మచాటు కోయిల ఆదిలాబాద్కు చెందిన చిన్నారి ఉత్కర్షతో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు బి అఖిల. ఆ తర్వాత నిర్మల్కు చెందిన శాన్వికతో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు టి సౌమ్య. పల్లెపదాలు కార్యక్రమంలో తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కాడెపోతన్న బృందం పాడిన నవుల్ల రామకృష్ణయ్య రాసిన భజనలు 2వ భాగం, ఇంకా ఉట్నూరుకు చెందిన టేకుల మంత్రి గంగారాం బృందం పాడిన జానపద పాటలు 2వ భాగం వింటారు. రేపు పొద్దుమట్టు 6:20 రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో వానాకాలం వరిసాగులో తలెత్తే చీడపీడల సమగ్ర యాజమాన్యం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఏ నాగరాజుతో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. తర్వాత పాల నాణ్యత నిర్ధారణ గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదనరావుతో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. ఇవి రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు. ఇంతటితో ఈ కార్యక్రమాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సుని

0: రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ ను పూణే, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. హైదరాబాద్ లో ఈరోజు జరిగిన పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ, హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వల్ల ప్రయాణ కాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానత మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. భారతదేశంలో వేగంగా వృద్ది చెందుతున్న ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాల గురించి కూడా మంత్రి ప్రస్తావించారు. దేశం ప్రస్తుతం ఏఐ యూజీఎం సర్వీస్ మోడల్ను అవలంబిస్తోందని, ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. చీఫ్ డిజైనింగ్ రంగానికి అవసరమైన దేశీయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా 315 విశ్వవిద్యాలయాలలో సెమీకండక్టర్ డిజైన్ టూల్స్ను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బుల్లెట్ రైలు ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 5 లక్షల కోట్లను కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లితో సహా 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సంగారెడ్డి జిల్లా శివారులోని నందిగామ ప్రాంతంలో 375 ఎకరాలు విస్తరించి ఉన్న మేధ రైల్వే కోచ్ విడిభాగాల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. పరిశ్రమలోని విడిభాగాల తయారీని, కార్మికుల నైపుణ్యాలను, తయారీ విధానాన్ని కార్మికులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు తెలంగాణ రాష్ట బీజేపీ అధ్యకుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, ఆ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎమిరేట్స్ వైమానిక సంస్థ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సర్హాన్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా హైదరాబాద్లో ఎమిరేట్స్ A380 సర్వీసులను ప్రారంభించేందుకు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సుముఖత వ్యక్తం చేయగా, వైమానిక సేవలను పెంచాలని, అలాగే తెలంగాణలో మరో 2 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో అక్కడ కూడా ఎమిరేట్స్ MRO ఆపరేషన్స్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కోరారు. ఇందుకుగాను కావలసిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గచ్చుబౌలి స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడాకారులకు శిక్షణ అందించేందుకు స్పాన్సర్షిప్ ఇవ్వడానికి ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరగా ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సానుకూలంగా స్పందించారు. భూభారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట వ్యాప్తంగా భూ రీసర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ధరణి రద్దు చేసి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని, రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పైలట్ ప్రాతిపదికగా చేపట్టిన రీసర్వే ద్వారా భూ సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. రీసర్వే కోసం సుశిక్షితులైన సర్వేయర్లను వినియోగించుకోవాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. ఈ సందర్బంగా ఆసిఫాబాద్ మండలంలోని మాణిక్గూడ, ధనోరా, కోమటిగూడల్లో పలు పంచాయతీ వీవో భవనాల స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ధనోరాలో మాట్లాడుతూ, పోడు సాగుదారుల సమస్యలను కేంద్రం మాత్రమే పరిష్కరిస్తుందని, రాష్ట ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. గిరిజనేతరులకు ROFR చట్టం ఎటువంటి హక్కులను కల్పించదని గుర్తు చేశారు.
1: ఫారెస్ట్ చట్టం అనేది రాష్ట్ర ప్రభుత్వం పనులు లేదు, ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం. ఎక్కడ ఫారెస్ట్ ఉన్నా అక్కడ ట్రైబల్స్, నాన్ ట్రైబల్స్ అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. అది ఇల్లు కట్టుకునే విషయంలో అయినా, వ్యవసాయం చేసుకునే దానిలో కూడా ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి, వాళ్లను ఇబ్బంది పెడుతుందని ఫారెస్ట్ అధికారులు చెప్పడం జరిగింది.
0: అయితే మానవతా దృక్పథంతో తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న రైతులను ఇబ్బందులకు గురి చేయకూడదని అన్నారు. అలాగే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. సెమీకండక్టర్ రంగానికి ఊతమిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని టీ వర్క్స్ లో దేశంలోనే మొట్టమొదటి కెమికల్ మెకానికల్ పాలిషింగ్ ప్యాడ్ టెక్నాలజీ హబ్ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ప్రారంభించారు. సెమీకండక్టర్ల తయారీలో కీలకమైన పేపర్ ఫ్యాబ్రికేషన్ కోసం ఉపయోగించే CMP ప్యాడ్ల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ కేంద్రం ఏర్పాటైంది. జపాన్కు చెందిన తోహో కోకి శిషాకుషో భాగస్వామ్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా స్టార్టప్లకు, పరిశోధకులకు అవసరమైన సాంకేతిక మద్దతు, శిక్షణ లభిస్తుందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.

రంగారెడ్డి జిల్లాలోని దైవాలగూడలో జరిగిన దారుణ సామూహిక హత్యలో కలకలం సృష్టించింది. 28 ఏళ్ల రాజకుమారి అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో పాటు తనపై పోక్సో కేసు పెట్టిన మైనర్ బాలిక సహా మొత్తం 6 దారుణంగా హత్య చేశాడు. బెయిల్పై బయటకు వచ్చిన నిందితుడు మొదట ఆ మైనర్ బాలిక ఆమె తల్లి నానమ్మల గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత తన ఇంటికి చేరుకుని భార్యతో పాటు 2 చిన్న కుమారులను కూడా హతమార్చాడు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన 6 హత్యలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ బలహీనమైన వాదనల కారణంగా పోక్సో కేసులో నిందితుడు బెయిల్ పొందగలిగాడని, ఈ దారుణ హత్యలు ప్రభుత్వ అసమర్థత వల్లే జరిగాయని మాజీ మంత్రి ఆరోపించారు. నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని బాధితురాలి కుటుంబం ఎంతగానో ప్రాధాయపడినా వారి భయాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఇంతటి దారుణం జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. వీటిని ప్రభుత్వ ప్రేరేపిత హత్యలుగా ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ గెలవడం అసాధ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈరోజు తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం స్వయంగా చేయించుకున్న అంతర్గత సర్వేల ప్రకారం బీఆర్ఎస్ 78 స్థానాలతో విజయం సాధించబోతుందని తెలిందని ఆయన పేర్కొన్నారు. తన పాలనపై ముఖ్యమంత్రికి నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి లేదా పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని కేటీఆర్ సవాలు విసిరారు. ప్రస్తుత ప్రభుత్వ నీటి యాజమాన్య తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కన్నెపల్లి వద్ద అందుబాటులో ఉన్న గోదావరి నీటిని పంపు చేయకుండా రాష్ట్రాన్ని ఉద్దేశపూర్వకంగా ఎండబెడుతున్నారని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే ప్రభుత్వం ఇలా కృత్రిమ కరువును సృష్టిస్తోందని అన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే ప్రభుత్వం కృత్రిమ కరువు సృష్టిస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. గోదావరిలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వం కన్నేపల్లి పంపులను నడపడానికి నిరాకరిస్తోందని, దీనివల్ల వేలాది ఎకరాలకు సాగునీరు అందకుండా పోతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో 17 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బస్ స్టేషన్కు మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా రవాణా మౌలిక వసతులను అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు కల్పించామని పేర్కొన్నారు. వియత్నాం పర్యటనకు వెళ్లిన భారతీయ పర్యాటకుల స్పీడ్ బోటు సముద్రంలో బోల్తాపడిన ఘటనలో 15 ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారున్నారు. ప్రమాద సమయంలో పడవలో 32 భారతీయులతో పాటు 4 సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. తీరానికి కేవలం 400 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని ప్రధాన ఆలయ ముఖమండపం బంగారు వాకిలి ప్రాంగణంలో ఈరోజు నూతన దేవస్థాన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. చైర్మన్ గా ఎం సత్యనారాయణ రెడ్డి, సభ్యులుగా ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖతో పాటు ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ను ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్ గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్లో ఎమిరేట్స్ వైమానిక సంస్థ తన సేవలను విస్తరించేందుకు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సర్హాన్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ పాలనపై నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి తాజాగా ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట వ్యాప్తంగా రవాణా మౌలిక వసతులను అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

మన పురాణాలు. జానపద కథాగానాలను వినిపించే కార్యక్రమం.

ఇలా బుర్ర కథ, ఒగ్గు కథ, బుడిగజంగం కథ, మందహెచ్చుల కథ, చిందు యక్షగానం వంటి జానపద ప్రక్రియల్లో సాగే వివిధ రకాల కథలను, గాథలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం.

0: కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడువులో తామరా బురద పుల్లా సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మన పురాణాలు. ఇయలటి మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ 5వ భాగం వింటారు. 4వ భాగంలా బాలనాగమ్మను మాయల పకీరు భిక్షం వేయడానికి బాలనాగమ్మ వస్తే ఆమెను కర్రెకుక్కను చేసి తీసుకొని పోతాడు. మరి బాలనాగమ్మ కొడుకు బాలవద్దిరాజు పెరిగి పెద్దయి ఆ తర్వాత ఇప్పుడు 5వ భాగంలో ఏమేం చేస్తాడో ఇప్పుడు విందాం. ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్తున్న బాలనాగమ్మ బుర్ర కథ 5వ భాగంలో.

0: చెప్పాలబుర్ర కదా.
1: అవును.
0: మరి కథ చెప్పే వారు పసుపుల లింగన్నాజి శ్రీనివాసు, శ్రీ సుదర్శన్ రామ్ నగర్ అదిలాబాద్.
1: అవును.
0: కథ పేరు బహలనాగమ్మ.
1: అవును.
0: మరి ఐదో భాగం కథ చెప్పబోతున్నాం. నాలుగో భాగంలో మహిళ పగీరు బాలనాగమ్మను కర్రె కుక్కను వేసుకొని తీసుకుని పోయాడు. మరి అదే విధంగా బాలవతి రాజు మరి పెరిగి విద్యబుద్ధులు నేర్చి
1: నేర్చాడు.
0: అమ్మా అవసరావా యొక్క నేటికి రామయ్య. మరి కంచు మాయి వాళ్ళు వేసిన బంగారు బంగారం తీసుకున్నాను. నా తల్లి తండ్రి పుట్టగానే పొడగొట్టుకోమన్నారు. మరి నా తండ్రిని చంపిన వారు నా తల్లిని తీసుకుపోయిన వారు ఎవరు చెప్పానంటే వారు మహిళ పగిరు. నీ తల్లిని కర్రె కుక్కను చేసుకుని తీసుకుపోయాడు బిడ్డ.

బాధ లేదు. ఇదిగో నేను ఖచ్చితంగా పోతుంటున్నావు బిడ్డ. చిన్నవాడు ఒక చెంపకుడితో పాలు, ఒక చెంపకుడితో రక్తం, నిన్ను చూసి దీపం పెట్టిన కొడుకు ఆ వద్దు వద్దనంగా గాని. అయితే నా పేరు చెప్పి తులసి చెట్టు పెట్టుండి, రోజు గంటకి నీళ్లు పోయండి. తులసి చెట్టు పచ్చగా ఉంటే నా కొడుకు ఉన్నాడు అనుకోండి, తులసి చెట్టు నల్లబడిపోతే నా కొడుకు మరణమైండు అనుకోండి. నేను పోతున్నా.

నేను ఉంటాను. మహిళపకి రువాణి చిత్తును పొత్తి వేసి కథం చేసి వాణ్ణి వధించి నా తల్లిని తండ్రిని తీసుకొని వస్తానని చెప్పి ఆ తల్లుల దీవని తీసుకొని కోడశంభుని గుడికాడికి పిలగాడు వచ్చిండు. ఓ శంభుడా కోడశంభుడా, పాపకారి పకీరు వాడు నా తల్లిని కుక్కని చేసుకుని పోయిండు. నా తల్లి నాకు కావాలి, నీ దయ కటాక్షణ నాకు ఉండాలి. కోడశమ్ముని గుడికాడ పిలగాడు వా యొక్క బంగారు షాలు వరుసుకొని 3 రోజుల తపస్సు బట్టి బాలుడు బంగారు బొంగరం తీసుకొని గుళ్ళె పెట్టిండు. నీ శక్తి బలమంతా ఇందులో నిండాలని చెప్పి భగవంతునికి దండం పెట్టాడు. ఆ వేగన్న కోడశంభుడు, బిడ్డా నా తదస్తు నీకు ఎక్కడమైనా విజయం అని చెప్పి ఆ బంగారు బంగరం మీద వా యొక్క 2 చేతులు అస్తములు మోపాడు. కోడశంభుడు ఆ శక్తి బలం తీసుకొని పిల్లగాడు అడవి జంగళ్ళకెళ్ళి తల్లి కోసం ఎలాగ వస్తున్నాడు.

ఎండ తరిమి కొడుతున్నది, రోయిని ఎండలు రోకన్లు వలిగాడి ఎండలు, కొడుకు దుబ్బల్ల అవుతారే అని ముండల్ల పల్లరిగా ఎల్ల పాడు దుబ్బల్ల. హరణ్యం బ్రహ్మహారణ్యం చిట్టజూడని పిరికడివి, సీమల దూరని సిట్టడివి, చిత్రకోటి మధ్యాహ్నము తారుగు బూరుగు జిల్లా చెన్నంగి, అవన్నీ దాటుకుంటా పిల్లగాడు వస్తున్నాడు. రోయిని ఎండలు కొడితే రోకన్లు వలుగుతాయట. రోయిని ఎండలున్నప్పుడు అప్పుడు సన్రదుడ్లు చెక్కి రోకన్లు వేసి పెడుతుంటారట. ఆ రోయిని ఎండలు కొడితే రోకన్లు వలిగేంత ఎండలట. నేలక ఉల్లారిపోయింది, గుండె ఉల్లారిపోయింది, దప్పి దూప బాగైంది. అక్కడ పులిరాజు పట్నం అగబడ్డది. పులిరాజు పట్నం వచ్చిండు బాలుడు బాలవద్ది రాజు, తంబల్ల పెద్దమ్మ ముసలమ్మ ఉన్నది. అమ్మా

నాగు ధూపైతున్నది తల్లి, రొయ్యిని ఎండలు రోగన్లు వలగే ఎండలు కొట్టినాయి, ధూప బాగైతున్నదమ్మా, కొన్ని నీళ్ళిస్తే తాగిపోతా తల్లి. అప్పుడు తమ్మల పెద్దమ్మన్నది, బిడ్డ ఇది పులిరాజు పట్నం, ఈ ఊళ్ళో పులిరాజు ఉన్నాడు, అతని బిడ్డ పందం కాసింది, ఈ ఊళ్ళో మంచినీళ్ళకు పోయినోని పులి కొరకు చంపుతున్నది, మంచినీళ్ళు లేవు ఉప్పు నీళ్లు ఉన్నాయి, ఆ పులిని చంపిన వానికి రాజు బిడ్డే పందం కాసింది, ఆ రాజు బిడ్డ పెళ్ళాడుతుంది బిడ్డ, నీళ్లు లేవు తండ్రి నెట్లు ఇయ్యాలి రానన్నది. అమ్మా ఎక్కడ ఉంది పులి? మంచినీళ్ళ నూతికాడ ఉందా? అప్పుడు బాలవద్ద రాదు, అయినా నేను నీళ్లు తీసుకొని వస్తా అమ్మా, ఓ కమండలము ఒక కుండ ఇవ్వు నీళ్ళేస్తా. అప్పుడు కుండ, నీళ్ల కుండ వచ్చింది, నీళ్ల కుండ పట్టుకొని

0: నూతిలో దిగి ఆ తంతెలున్నాయి నూతికి, ఆ తంతెలు మెట్లు దిగి కుండెడు నీళ్లు తీసుకుని బుడబుడ బుడబుడ నీళ్లు ముంచి కుండల నీళ్లు తీసుకుని బయటకెచ్చాడు.
1: బయటకెచ్చాడు
0: ఆ పెద్ద పులి వా యొక్క ధ్వనులాపడ ఉన్నది.

0: కంచుమాయి అవసల రామయ్య వేసిన బంగారు బొంగరము, ఆ బొంగరము సీత పట్టుకున్నాడు. కోడి చెమ్మునికి దండం పెట్టి, తండ్రి నీవే తల్లివైన నీవు, తండ్రివైన నీవు, సకుడవైన నీవు, నీకన్నా ఇత పరులు ఎవరులు ఏరు తండ్రిని, ఎడమకున్న పెద్దపులను కొడుకు దింపుడా సిరక్కలు పట్టి పంపిన గొట్టి దోని ఎద మీద మూడు గుద్దులు బంగరంతో గుద్దిండే బా మరణించింది. దాని ముంగటి గోర్లు,
1: గోర్లు
0: కొనా గోర్లు, కొనా షవులు, కొనా తోక
1: తోక
0: కోసుకొని ముసలమ్మ ఇంటికి వస్తున్నాడు.
1: వచ్చాడు.
0: ఏడంతరాల భవనం మీదకి పులిరాజు బిడ్డ పుష్పకనే చూసింది.
1: చూసింది.
0: చూస్తేవా, ఒక చంపగొడుతో పాలు, ఒక చంపగొడుతో రక్తం. అంత చండాల బాలుడు నేను చూడంగా పులిని చంపి పట్టవరునెట్టు మధ్యాహ్నం పులివాయకం కొన గోర్లు, కొన చెవులు, కొన తోక తీసుకుని వచ్చిండు. ఇతన్ని ఖచ్చితంగా పెళ్లాడుతని చెప్పి తండ్రికి చెప్తున్నది. ఈ సంగతి ఇలాగుంది. అమ్మాయి తమ్మల పెద్దమ్మ, ఇదిగో నీళ్లు తాగు తల్లి. ఓ బిడ్డ, నేను పులి ఏమనలేదా? ఏమనలేదమ్మా, పులిని చంపాను. దాబిడ్డవు దాబిడ్డా అని చెప్పి ముసలమ్మ ఇంట్లో కూర్చుండ పెట్టుకున్నది బాలవద్ది రాజును. ఆవులు ఎవరు? సాకలి తిప్పన్న, ఇక తిప్పన్న భార్య తిప్పమ్మ, వాళ్ళిద్దరు భార్య భర్తలు. ఓ పెళ్ళామా, ఇక మనం బట్టలు దుకు తంప. గాడిద మీద బట్టల మూట పెట్టుకున్నారు, ఎలాగ పోతున్నారు.

0: మైలో బట్టలు వేసుకొని వస్తున్నారు. పిల్లగాడు కొట్టి చంపేసింది దారికి అడ్డం పడినది పెద్ద పులి.
1: పెద్ద పులి
0: పెద్ద పులిని చూసిండు సాకలి తిప్పన్న, ఆడపులి వన్నదే నా పాణం పోతదే.
2: ఏమైతే
0: అవో పులి వన్నదే
2: పండు గుడ్డ కథ సంపవు.
0: నువ్వు ముందు
2: నువ్వు మొగని కావా,
0: నచ్చిన కానీ ఇంకో పెళ్ళాన్ని చేసుకుంటేనే దానికి పోరగలన్న పుడతారు.
2: ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? అసలు మొగనివి పోయి దాన్ని కథం చేసేయాలి కత్తితోటి.
0: అరే నీకు దండం పెడతానే
2: నేను పోయి సంపన్న, మరి నేను పోయి సంపుతా మరి ఆడదాన్ని. మరి
0: రాజు బిడ్డకు నేను మొగన్న అయితేనే.
2: అబ్బో రాజు బిడ్డకు
0: చూడు చూడు అన్నాడు, అక్కడిక్కడ చూస్తే లేస్తలేదు. దీని మూతలకెళ్ళి రక్తం గారుతున్నది, దీని చెవులకెళ్ళి రక్తం గారుతున్నది, ఇది సచ్చిందా బతికిందా? ఒక్క రౌతు బట్టి వేసిండు దుప్పుకుమన్నది. రాలేరా? రెండో రౌతు కొట్టిండు.
1: అవును
0: ఈ పులి చచ్చినట్టే ఉన్నది. మెల్లగా వేయిండు సాకలి తిప్పన్న, కోళ్ళ కోసే కత్తున్నది, కస్స కస్స పులిని ఒడిసిండు, రక్తం అంతా తీసి పై నిండా పోసుకున్నాడు, దాని పేగులు తీసిండు, మెడలేసుకున్నాడు. బాలభద్ర రాజేమో కొనయి గోల్రు కొన చెవులు కొన తోక తీసుకుపోయిండు. ఇతడేమో మొండి గోల్రు మొండి ముక్కు మొండి చెవులు మొండి తోక తీసుకున్నాడు.

0: ఆడికి పోయినంటే రాదు బిడ్డ లగ్గం చేసుకుంటది, పులి రాదు కళ్ళున్నయిత, ఈ ఊరుకు రాజు రైత, వెళ్ళామా నీ ఇంటికి వెళ్ళిపో.
1: నేను వెళ్ళిపో అన్న, అయితే ఇన్ని రోజుల దాకానేమో నా మెడ తిరుగుతుంది, ఇలానేమో
0: కొత్తగా బిడ్డ పెళ్ళాడుతున్నది ఏమనుకుంటున్నా,
1: పడుచు పోరం చేసుకుంటావు అన్న.
0: చూడ ఇప్పుడు పులిని నేను చంపినా,
1: ఇక ఇప్పుడు నువ్వు చంపినవో మరి ఎట్లా చేస్తుడో, అది అంతగా దేవునికే గుర్తు. ఇక పెద్దలు ఏర్పాటు చేస్తాడా, నువ్వు చంపినవో ఎవరు చంపినో తెలుస్తుంది. కొంత
0: అక్క నీ యొక్క సమతత్వం సంబరపడుతున్నావు,
1: అంటే సమతేస్తాను నేను సంబరపడుతున్నా.
0: పాగబోర్రానని చెప్పి ఆ ముసలమ్మ వెళ్ళిపోయింది పాపం. ఇక రాజు దగ్గరికి వచ్చిండు. ఓయ్ రామ.

0: మొండి చెవులు, మొండి తోక, మొండి ముక్కు, మొండి గోలు తెచ్చిపెట్టిండు. కూసుండు బిడ్డగా నా బిడ్డకు నీకు పెళ్ళని చెప్పి ఇక నీకు లగ్గం చేయబడుతున్నా అగన్నాడు.
1: సరే సరే.

0: నువ్వు కోటి నోముల నోమంగా పుట్టిన ఒక్కతే పెట్టావు, ఇక అల్లుడు పందెం పెట్టిండు,
1: సరే
0: ఇక రాయిగ లగ్గమాడాను పట్టి ఏడంత్రల మీడ ముందున్నది, కారు మబ్బుల కురులది. అటువంటి వా యొక్క వా తల్లి వచ్చి తిప్పను చూసింది,
1: చూసాది,
0: ఓ నాయన ఈయన ముఖం గీడేనా, ఈయన ముఖానికి ఈయన ముఖం పాడు కాని వీడు ఎంటంటమున్నాడు, బట్టలకు తోడు బట్టలు ఉతుకగా, అడుక్కొని తింటోడు తినక నా మీద కన్నేసి నన్ను చేసుకుంటాడు. తంబల్ల ముసలమ్మ ఇంటి కాడున్నాడు, ఆ బాలుడు అతన్ని పులిని చంపిండు, కొనా గోల్రు కొనా చెవులు కొన ముక్కు తీసుకున్నాడు చూడుకోండి. బాలవద్ది రాజుని ఐదుగురు జమాన్లు పిలుచుకొని వచ్చిండ్రు. బాలవద్ది రాజు ముఖం చూసి పుష్పగన్నే బంగారు పూలమాల చేసి అటువంటి పిల్లగాను బాలవద్ది రాజు మెడలేసింది. అప్పుడు బాలవద్ది రాజు, మామయ్యా ఏమంటివి ఏమంటివి, నా బిడ్డ పందెము కాసింది, పులిని చంపిన వాడిని పెళ్లాడుతున్నది, నా బిడ్డని నీకు విచ్చి రంగరంగ వైభవంగా పెళ్లి చేసి ఈ రాజ్యం నీకు పట్టాభిషేకం కడతాను అన్నాడు. మామయ్యా నేను వచ్చిన ఒక కారణం మీద, ఒక పని మీద వచ్చినాను, మాది పానుగంటి పట్టణము, నా తల్లి శ్రీ బాలనాగమ్మ, నా తండ్రి కార్యవర్తి రాజు, నా గల్లపుడి గట్టు లోపట మహిళ పకి రువాడు మంత్రాలు చేసి నా తల్లిని కర్రె కుక్కను చేసుకొని పెండు, నా తల్లి ఎంత ఏడుస్తున్నదో, నా తండ్రి వాళ్ళు సిడిరాళ్ళు చేసిండు, పకిరువాన్ని చంపి నా తల్లిని తీసుకొని రావంగా అప్పుడు పెళ్లాడతగానే హద్వార్ దాకా పెళ్లి అద్దు.

0: బాధపడవయ్యా, నీ ఇంటి ముంగట అష్ట జమాలను ఇస్తాడు.
1: సరే,
0: నాకు జమాన్లు వద్దు,
1: వద్దు,
0: నాకు ఎవరతో నేనే ఒంటరికి పోతాడు.
1: సరే సరే,
0: బాలుడు బాలవద్య రాజు రావంగా నీ బిడ్డని పెళ్లి ఆడుకుంటానని చెప్పి అడవి దంగలు తోబట్టి అలాగ పోతున్నాడు. అయితే ఈ తిప్పడునుడు కదా, ఈ తిప్పని సంగతి ఏందో చూడండి.
2: నువ్వు చంపినంటివి కదరా తిప్పన్న,
1: నేనే చంపినా.
2: నువ్వు చంపినావా?
0: ఇగో గోలురుడు, గోలురు, గోలురు,
2: మొండి
1: గోలు.
0: ఆ తిప్పని పళ్ళు పళ్ళు కొట్టి బట్టలు తోనిగి
1: నీ కాలుముక్త నీ బాంచం తప్ప అయిపోయింది. ఇక మళ్ళీ ఎప్పుడన్నా బాంచం నీ కాలుముక్త, ఇక ఊళ్ళో బట్టలు ఉత్తుకొని
0: బతుకుంది కాదు. నా బిడ్డ మీద కన్నేసిన దానికి వీనికి మూడు రేవుల నెత్తు కొడుకుండి, నెత్తికి పర్రె షాట, మెడల పాంపడిగా ముళ్ళీనికి తాలి, గారి మీద కూసుండబెట్టి ఊరవతలు దాగరం పొరి
1: గుచ్చకపోదా.
0: ఆ సాకలి తిప్పని ఊరేళ్ళ కొట్టిండ్రు. ఈ సంగతి ఇలాగుంది.
1: సరే,
0: పిల్లగాడు బాలవద్య రాజు అడవి జంగళ్ళకెళ్ళి తల్లి కొరకు

0: ఉదయం పాడబడ్డ గుడి ఉన్నది, రాత్రి అయిపోయింది. ఆ గుడిలో పిలగాడు ప్రబలించిండయ్యా, ఎప్పుడూ ప్రబలించిండు. ఆ ఊళ్ళో మాత్రం ఆడికి దగ్గర ఎవరున్నది?
1: ఎవరు?
0: అటువంటి చిలకవాజు పట్టణము. చిలకవాజు పట్టణము లోపల రారాజుకు ఒక బిడ్డే చిలకావతి. ఆమెకు రాసపుండు పుట్టింది. ఇక తెల్లారి వాయొక్క నాడికి పాడగట్టి తీసుకుపోతున్నారు, మరణించింది. ఇక అయిపోయింది, ఈమె మరణమైందని చెప్పి పాడగట్టి తీసుకుపోతున్నారు. ఆ సంగతి అలాగుండగా కరకర కరకర కరకర కరకర పొద్దు వర్ష సమయమైంది. గుడిలో భాలవతి రాజు ప్రబలించిండు. అక్కడ ఏమొచ్చినాయి?
1: ఏమొచ్చాయి?
0: ఎలుగుబంటు.
1: అవును,
0: అంటే గుడ్డేలుగు.
1: గుడ్డేలుగులు.
0: ఒక పెద్ద పులి.
1: పెద్ద పులి.
0: ఆ అటువంటి వాయుక నేడికి ఒక నాగసర్పం.
1: నాగసర్పం.
0: ఒక నక్క.
1: నక్క.
0: అక్కడికి వచ్చి
1: అవును
0: ఆ మహాదేవుని గుడి కాడ పండుకున్నాయి.
1: అవును.
0: అందులో నక్క కెక్కౌ అన్నది.
1: అవును.
0: గుడి లోపల పిల్లగాడు అన్నది ఎవరికి తెలియదు?
1: తెలియదు.
0: బాలభద్రరాజు గుళ్ళో ఉన్నారు. ఆ నక్కబాబు అన్నది ఏమోయ్ పెద్ద పులి, ఇవాళ ఏంది రచ్చిన పోయి? ఓహో, చెలితూడను కొట్టుకుని తినవచ్చిన అన్నది. ఓహో, ఆవుని చంపుకుని తినచ్చినవా? ఏమే గుడ్డేలుగా నువ్వేం తిన్న పోయి? నేను పుట్టకలుగులు తిన్నా. తాటి చెట్లు, అటువంటి వా యొక్క తాటి చెట్లు ఎక్కి తాటుకళ్ళు తాగినా. మరి వా యొక్క దుంత తేనెలు తినచ్చిన్న అన్నది. ఓహో సర్పమా, నువ్వేమి తిన్నవన్నది. అమ్మా, నిన్న నాగుల పంచమి, పుట్టలోపల పాలు పోసాడు, పాలు తాగి వచ్చిన అన్నది. మరి నువ్వేం తిన్నవని చెప్పి నక్కబాబుని అడిగారు. నక్క ఏమన్నది? ఈ దగ్గర ఉన్నది చిలకవాది పట్నం. చిలకవాది పట్నంలో అతను కూతురు చిలకావతి, ఆమె కుష్టివాది రాసపుండు పుట్టింది. రాసపుండుతో ఇవాళ వచ్చింది, ఆమెను బొంద పెడితే ఆ బొక్క తింటా అని చెప్పి ఉపాసమును అక్కన్నది. సర్వం బాగా చూసి ఏమన్నది ఓమూరు కూడా మనముండంగా సావు కోరుతావా? ఈ గుడి మీద వా యొక్క ఏడు తెల్లాకుల సంజీవని ఉన్నది. ఏడాకుల సంజీవని ఎవరైనా తీసుకొని ఆ పుండు మీద పోస్తే పుండు తక్క ఆమె బత్తది అని చెప్పి అక్కడక్కడ వెళ్ళిపోయి పిల్లగాడు లేచిండు. గుడి మీద ఉన్నదట సంజీవని.
1: అవును.
0: ఏ పుణ్యము చేస్తే నాకింత మోక్షము, ఆ సత్యవరుణ్ణి బతికేయాలని చెప్పి ఆ గుడి వెక్కి ఏడాకుల సంజీవని తీసుకొని చిలకవాది పట్టం చిలకావతి పట్టణం వచ్చిండు. చిలకావతి పట్టణంలో ఇక చిలకావతిని తీసుకున్నారు. దింపుడు గల్లం కాడ దించిండ్రు, అంటే చనిపోయింది అనుకున్నారు. ఆడికి వచ్చిండు బాలవద్ది రాజు. అయ్యలారా ఆగండి, ఏమైంది ఆమెకు?
2: ఏమైందంటే రసపండు పుట్టి చచ్చిపోయింది.
0: ఓహో, ఆమె సావలేదు, నేను మందు వస్తాను, ఆమెను కాపాడుతాను, బతికిస్తాను, ఆపండి. అటువంటి పిల్లగాడు భగవంతుని

బ్రహ్మండ నాయక ఆదిమద్యంతని చెప్పి మరణించిన ఆమెలు ఇవ్వాలని సంజీవను బట్టి ఆ పసరు నలిచి పిల్ల ఆమె మీద నోట్లో పొడి పోసిండో. అటువంటి వారి యొక్క చిలకావతి కళ్ళు నలుసుకొని షాటలు పుండు కొడదడాయి మొత్తం పుండు తక్కైపోయింది. అప్పుడు వా యొక్క శిలకవాది రాజు ఏమన్నాడు, అయ్యా నా బిడ్డకు వా యొక్క నీకే పెళ్లి, నా పట్టం నీకేస్తాడు. ఈ పిల్లగాడు బాలవద్ది రాజు జరిగినదంతా చెప్పి, అయ్యా ఇప్పుడు నాకు పెళ్లి వద్దు, నా తల్లిని బాలనాగమని పకిరిబడి తీసుకుపోయాడు, అచ్చేటప్పుడు నీ బిడ్డను పెళ్ళాడదా. ఈ 5వ భాగము సమాప్తము. బుడగదంగంబుర్ర కథ. మరి కథ చెప్పేవారు పసుపుల లింగన్న, జి శ్రీను, టి సుదర్శన్, రామ్ నగర్ ఆదిలాబాద్. కథ పేరు బాలనాగమ్మ, 8 భాగాల కథ.

ఇప్పటిదాకా మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ ఐదవ భాగం విన్నారు.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: శ్రోతలు, ఇప్పటిదాకా ప్రసారమైన ఈ బుర్ర కథను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా, లేక మళ్ళా మళ్ళా వినాలనుకున్నా, శ్రోతల సౌలభ్యం కోసం ఇది మా యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మీరు వినండి, మీ దోస్తులకు చుట్టాలకి వినిపించండి. మీరు అందరినాక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుడు మరకుండ్రీ.

ఇంతటితో ఇయలటి మన పురాణాలు కార్యక్రమం సమాప్తం. రేపొజామట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తాంసీ మండలం వడ్యాడి గ్రామానికి చెందిన కాడిపోతున్న బృందం పాడిన నవ్వుల రామకృష్ణయ్య రాసిన భజనలు రెండవ భాగం, ఇంకా ఉట్నూరుకు చెందిన టేకుల మంత్రి గంగారాం బృందం పాడిన జానపద పాటలు రెండవ భాగం వింటారు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా జానపద గీతాలు ఇయలటి కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కె లక్ష్మీ బృందం పాడిన సుందర చైతన్య భజనలు రెండవ భాగం ఇప్పుడు విందాం.
1: కృష్ణుడు జ్ఞానస్వరూపుడు, రేపల్లెవాడలో అందరినీ ఆనందపరిచిన గోపాలకృష్ణుడు, అందరికీ ఆనందం కలిగించి ఆనంద స్వరూపుడు కాబట్టి ఆయన అంటే అందరికీ ప్రేమ. ఆయన భజనలు ఎవరికి ఎంత ఇష్టమో అందరూ ఆనందంగా ఆయనను ప్రార్థిస్తూ ఉంటారు.

కృష్ణుడు రాజకుమారుడు, నందగోపకులంలో పుట్టినవాడు, రాధాలోలుడు. బృందావనంలో రాధకు మరిమయమించి ఈ పాడిన పాట ఏనందలాలా.

ఇంతవరకు జానపద గీతాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కె లక్ష్మి బృందం పాడిన సుందర చైతన్య భజనలు రెండవ భాగం విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. విద్యా ఉద్యోగ సమాచారం. ముందుగా ఒక సమాచారం. డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ పరిధిలో 7 టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో రాష్ట్ర స్థాయిలో 2 ఖాళీలు, మల్టీజోన్ స్థాయిలో 5 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 22 వరకు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు కమిషన్ వెబ్సైట్లో పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ను చూడాలని తెలిపారు.

ఇప్పుడు మరో సమాచారం. హైదరాబాద్లోని తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు 10 నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ది అధికారి భగత్ సునీత తెలిపారు. డిగ్రీ పాసైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యోగులు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీలోగా https://tsstudycircle.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

0: ఇప్పుడు ఇంకో సమాచారం. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో 2026-27 సంవత్సరానికి ఎస్సీ వర్గానికి చెందిన అర్హులైన న్యాయశాస్త్ర పట్టభద్రుల నుంచి న్యాయ పరిపాలన శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి భగత్ సునీత ఒక ప్రకటనలో తెలిపారు. 39 ఏళ్లలోపు వయసు గల ఎస్సీ న్యాయశాస్త్ర పట్టభద్రులను జిల్లాలోని లా ఆఫీసర్ల వద్ద 3 ఏళ్లపాటు శిక్షణకు అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ప్రతీ నెల 3,000 రూపాయలు స్టైఫండ్తో పాటు న్యాయశాస్త్ర గ్రంథాలు, ఇతర అవసరాల కోసం ఒకేసారి 50,000 ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఈ పాస్ పోర్టర్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని సంబంధిత ధృవీకరణ పత్రాలను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ది అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9948019142 నంబర్ని సంప్రదించాలని కోరారు. ఇది ఇయలటి విద్యా ఉద్యోగ సమాచారం. ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 7:05. మరికొంచెం సేపట్లో తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్పెయిన్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీలో భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. ఇక వార్తల వివరంగా. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

0: ఆక్లాండ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ శాశ్వత స్నేహం, ఉమ్మడి విలువలు, ఉజ్వల భవిష్యత్తు పట్ల నిబద్ధతపై భారత్ న్యూజిలాండ్ దేశ సంబంధాలు నిర్మించబడ్డాయని అన్నారు. ఆక్లాండ్ నుంచి వెల్లింగ్టన్ వరకు, క్రిస్టియన్ చర్చ్ నుంచి క్విన్స్టోన్ వరకు ద్వైపక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషించారని మోదీ అన్నారు. భారత్ న్యూజిలాండ్ సంబంధాలకు బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యానికి ఇది నిదర్శనమని చెబుతూ ప్రధానమంత్రి, ఈ కార్యక్రమానికి హాజరైన న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లుక్సన్ ఆ దేశ ప్రభుత్వ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్బంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: హర్ యుగ్ మే హర్ దౌర్ మే భారత్ నే ఖుద్ కో ట్రాన్స్ఫార్మ్ కియా హై ఔర్ ఇస్కా కారణ హై హమారీ సీఖనే కీ లలక్. భారత్ సబ్సే సీఖతా హై. हमारे लिए सामने वाले देश की जनसंख्या नहीं, जन कल्याण की भावना मायने रखती है और इसलिए हमने न्यूजीलैंड से भी बहुत कुछ सीखा है. न्यूजीलैंड दुनिया का वो देश है जिसने सबसे पहले महिलाओं को वोटिंग का राइट दिया था.
0: కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల చారిత్రాత్మక పర్యటనను ముగించుకుని భారత్కు తిరిగి బయలుదేరారు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఈ పర్యటన దోహదపడింది. ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లుక్సన్తో చర్చలు జరిపారు. రక్షణ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ, పాడి పశుసంవర్ధక రంగాలతో సహా పలు రంగాల్లో ఇరు దేశాల నాయకులు 5 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్బంగా న్యూజిలాండ్ ప్రధానమంత్రి లుక్సన్ మాట్లాడుతూ, భారత్ ఒక నమ్మకమైన మిత్రదేశమని, న్యూజిలాండ్ ప్రగతికి భారతీయ సమాజం చేసిన కృషిని ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అభినందించారు. ప్రధానమంత్రి మోదీ, ప్రధానమంత్రి లుక్సన్ ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పర్యటన భారత్ న్యూజిలాండ్ సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయమని మోదీ చెప్పారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభిస్తూ మంత్రి, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గొప్ప స్వాతంత్ర సమర యోధుడని, దేశానికి విశేష సేవలందించిన జాతీయ నాయకుడని అమిత్ షా కొనియాడారు. దేశ నిర్మాణంలో గ్రంథాలయాల పాత్రను ప్రస్తావిస్తూ, ఆధునిక విద్యతో పాటు దేశ సంస్కృతిని, విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గ్రంథాలయాలు శక్తివంతమైన వేదికగా పనిచేస్తాయని హోంమంత్రి అమిత్ షా అన్నారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు గ్రంథాలయాలను పాఠశాలలతో అనుసంధానించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు.
2: కిశోరోనే ఔర్ యువాఓనే అప్నే రుచి కే విషయ ఛాన్ లేనే చాహియే ఔర్ సునే సునాయే జ్ఞాన్ కి బగర్ హమారే రుచి కే విషయ మే జిన్హోనే పూరా జీవన్ ఖపా దియా హై, జిన్హోనే పూరా జీవన్ లగా దియా హై, ఐసే లోగోనే జో అప్నే అనుభవ, అప్నే విచార్, అప్నా చింతన్ ఔర్ చింతన్ కి వ్యవహారితా जो पुस्तकों में अंकित की है उसको पढ़ना चाहिए. ये बहुत बड़ा मौका है दिल्ली के युवाओं के लिए कि फ्री ऑफ कॉस्ट 32,000 पुस्तक और 1 करोड़ ई बुक का एक्सेस है.
0: హైదరాబాద్ ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్ గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ ను పూణె, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్లు తెలియజేశారు. హైదరాబాద్ లో ఈరోజు జరిగిన ఒక పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వల్ల ప్రయాణ కాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానత మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బుల్లెట్ రైల్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 5 లక్షల కోట్లను కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లితో సహా 43 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు తెలియజేశారు.
3: The reforms has reached Hyderabad. Our city will soon be home to 3 out of 7 high speed rail elevated corridors. The connectivity to Hyderabad to Bangalore, Hyderabad to Pune, Hyderabad to Chennai further enhance these cities with the 5 lakh crores of this bullet trains connectivity expenditure.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమని, అయితే రాజ్యాంగం ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత అత్యంత ముఖ్యమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. బీహార్లోని గయా జిల్లాలో బీహార్ శాసనసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఉపరాష్టపతి ప్రసంగించారు. ప్రజాస్వామ్య విలువలు, పారదర్శకత, ప్రజల పట్ల జవాబుదారీ

0: గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఉపరాష్టపతి ఆకాంక్షించారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం తెలియజేశారు. సమ్మిళిత సుస్థిర అభివృద్దికి స్వచ్చంద కుటుంబ నియంత్రణ, ఆరోగ్యకరమైన కుటుంబాలే పునాదే అనే సందేశాన్ని ప్రపంచ జనాభా దినోత్సవం తెలియజేస్తుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. తల్లి బిడ్డల శ్రేయస్సు కోసం మాతృత్వానికి సరైన సమయం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జనాభా దినోత్సవాన్ని నిర్వహించినట్లు సామాజిక మాధ్యమ వేదికగా మంత్రి తెలియజేశారు. పిల్లల మధ్య సరైన అంతరం ఉంటే కుటుంబాలు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాయని, పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరాన్ని బలపరుస్తాయని నడ్డా పేర్కొన్నారు. మహారాష్టలోని నాగ్పూర్లో ఈరోజు జరిగిన మూడవ బ్రిక్స్ రవాణా మంత్రుల సమాపేశానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షత వహించారు. ఈ సమాపేశానంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ, ప్రత్యామ్నాయ పర్యావరణ హిత ఇంధనాలు, కాలుష్యరహిత సాంకేతికతలను అవలంబించడం ద్వారా రోడ్డు, రైళ్లు, విమానయానం, జలమార్గ రవాణాల్లో కార్బన్ ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలపై ప్రతినిధులు చర్చించారని గడ్కరీ తెలియజేశారు. పటిష్టమైన సముద్ర తీర రవాణా రంగంలో సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాలు చర్చించాయని మంత్రి పేర్కొన్నారు. స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీల్లో జ్యోతి సురేఖ వెన్నం, పృతికా ప్రదీప్, చికిత తనపడతీలతో కూడిన భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. భారత్ కొలంబియా మధ్య జరిగిన ఫైనల్ పోటీలో కొలంబియా 228-232 తేడాతో భారత్పై విజయం సాధించింది. మరోవైపు పృతికా ప్రదీప్ మహిళల విభాగంలో సెమీఫైనల్కు చేరుకున్నారు. సెమీఫైనల్లో ఆమె మలేషియాకు చెందిన ఫాతి నూర్ఫ్ తేహాతో తలపడతారు. లోక్సభ, రాష్ట శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల పరిపాలన బలోపేతమవుతుందని, ఖర్చులు తగ్గుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై ఏర్పాటిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఎంపీ పీపీ చౌదరి అన్నారు. గోవాలో పీపీ చౌదరి విలేకరులతో మాట్లాడుతూ, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 41 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, రాజ్యాంగ నిపుణులు, ప్రజలు, ఇతర సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తుందని తెలియజేశారు. ఈ కమిటీ పర్యటిస్తున్న 9వ రాష్ట్రం గోవా అని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా బిల్లును పరిశీలించేందుకు 9 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసింది. రిటైర్డ్ జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ ఈ కమిటీకి అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్పెయిన్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీలో భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

0: శాస్త్రవేత్తల సూచనలు సలహాలను ముచ్చట్ల రూపంలో అందించే కార్యక్రమమే ఇది. ఇయ్యలటి కిసాన్ వాణి కార్యక్రమంలో మొండి జాతి కలుపు నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్తో కేలినిన్విటిన ముచ్చట ప్రసారమవుతుంది. ఆ తర్వాత ప్రతి సోమ గురు శనివారాలల్లా ప్రసారమయ్యే రైతు అంతరంగంలా పాడితో స్థిరమైన ఆదాయం గురించి థాంసీ మండలం పొన్నారి గ్రామానికి చెందిన యువ పాడి రైతు అందే యాదగిరితో కేలినిన్విటిన ముచ్చట ఉంటది. వాతావరణం. ఆదిలాబాద్ జిల్లాల వాతావరణం సాధారణంగా ఉండి అక్కడక్కడ ఆకాశం మేఘవృతమై ఉండే గాలిలో తేమ 58%గాను గాలి గంటకు 21 కిలోమీటర్ల వేగంతో వీచింది. గడిచిన 24 గంటలల్లా నమోదైన ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. గరిష్టంగా 33 డిగ్రీల సెల్సియస్ గాను కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్ గా నమోదైనయి. ఇక రానున్న 24 గంటలల్లా ఎక్క ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ గా తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశమున్నది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన అది. మీరు ట్యూన్ చేసింది 100.2 FM. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రైతులకు పంటలతో పాటు పంటలను వెరగనీయకుండా ఎన్నో రకాల కలుపు మొక్కలు పంటలల్లా పెరుగుతూ ఉంటాయి. అందులో వయ్యారి భామ, గుర్రపు డెక్క, తుంగ ఇట్లా ఎన్నో రకాలు ఉంటాయి. మరి వీటిని ఏ విధంగా, ఎప్పుడు, ఎట్లా నివారించాలా అన్న విషయాలను ఇప్పుడు విందాం. మొండి జాతి కలుపు నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్తో కేలినిన్విటిన ముచ్చట్లో.
1: నమస్కారం శ్రీధర్ చౌహాన్ గారు.
2: నమస్కారం అండి.
1: అయితే ఇప్పుడు మన ప్రాంతంలో ఇసుంటి కలుపు మొక్కలను మనం మొండి జాతి కలుపు మొక్కలుగా పరిగణిస్తాం, చెప్పుకుంటాం, వాటి గురించి చెప్తారా?
2: మన జిల్లా కావచ్చు లేదా మన రాష్ట్రం కావచ్చు, ఒక 3-4 రకాలైన జాతులను మనం మొండి జాతి కలుపుగా చెప్పుకుంటా ఉన్నాం. అందులో ప్రధానంగా అన్ని రకాలైన భూములలో తుంగ అనేది ఒక ప్రధానమైన సమస్య. అట్లాగే వయ్యారి భామ, కాంగ్రెస్ గడ్డి అంటాం, ఇది ఒక సమస్య. ఈ రెండు మనకి అంటే డ్రైల్యాండ్ అగ్రికల్చర్ లో గానీ కొంత వెట్లాండ్ అగ్రికల్చర్ లో ఒక పెద్ద ప్రాబ్లమెటిక్ వీడ్స్ గా చెప్తా ఉన్నాము. అంటే ప్రతి సీజన్ లో, ప్రతి సంవత్సరం రిపీటెడ్ గా వచ్చే కలుపు మొక్కలు ఏవైతే ఉంటాయో వీటిని మొండి జాతి కలుపు మొక్కలు అని చెప్తా ఉంటాము. అట్లాగే కొన్ని కలుపు మొక్కలు నీటిలో పెరుగుతా ఉన్నాయి. అందులో మన రాష్ట్రంలో తీసుకుంటే ముఖ్యంగా గుర్రపు డెక్క, జంబు, పిస్టియా, పొన్నగంటి కూర, ఇవి ఇట్లాంటివన్నీ కూడా నీళ్లలో అంటే నీటిలో పెరిగే మొండి జాతి కలుపు మొక్కలు. ఇవి మనకి ఉన్న ప్రధానమైన అవరోధాలు. సో ఇలాంటి కలుపు మొక్కల వల్ల సుమారుగా మన ప్రధాన పంటలు ఏవైతే ఉన్నాయో జిల్లాలో సాగు చేసుకునేవి, కాటన్ గాని, సోయాబీన్ గాని, కంది గాని, లేదా తర్వాత దశలో సాగు చేసుకునే శనగ గాని, తర్వాత జొన్న, మొక్కజొన్న, ఇట్లాంటి అన్ని రకాలైన పంటలలో ఈ మొండి జాతి కలుపు వల్ల ప్రధానమైన సమస్య ఉంది. ఇప్పుడు అదే నీటి వనరుల్లో, ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక నీటి వనరుల లభ్యత పెరుగుతా ఉంది. ఉన్న పాత చెరువులన్నీ కూడా పూడిక తీతతో మళ్ళా నీటితోటి కలకలాడుతున్నాయి. సో అలాంటి ఊరి నీటి చెరువులలో కూడా లేదా వాటర్ బాడీస్లలో కూడా మనకి నీటిలలో పెరిగే కొన్ని రకాలైన సమస్యలు పెరుగుతా ఉన్నాయి కలుపు మొక్కలతోటి. అందులో ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు గుర్రపు డెక్క అనేది ఒక ప్రధానమైన సమస్య. ఇప్పుడు ఆదిలాబాద్ టౌన్ లో తీసుకుంటే ఈ ఖానాపూర్ చెరువులంతా కూడా గుర్రపు డెక్కనే ఎక్కువ కనిపిస్తుంది. ఇవి అంటే మనకి అంటే జనవాసాలకి లేదా నీటి యొక్క నాణ్యత గురించి తీసుకున్న చేపల పెంపకానికి ఇవన్నీ కూడా అవరోధంగా ఏర్పడతా ఉన్నాయి. సో అందుకని ఈ వీటిని మనం మొండి జాతి కలుపు మొక్కలుగా చెప్తా ఉన్నాము. వీటిని సకాలంలో నివారించకపోతే మాత్రం తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంటది.
1: అయితే ఇప్పుడు ఈ వివిధ రకాల మొండి జాతి కలుపుల గురించి చెప్పినట్టు ఏవిటైతే మనం మొండి జాతి కలుపుగా చెప్పుకుంటామో దాంట్లో ఈ తుంగ నివారణకు ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఎట్లా చేపట్టాలో దాని గురించి చెప్తారు.
2: తుంగను నివారించుకునే క్రమంలో ఒక 4-5 పద్ధతులు రైతులకు చెప్తా ఉన్నామండి. ముఖ్యంగా ఎవరైతే వేసవి లోతైన దుక్కులు చేస్తా ఉన్నారో వాళ్ళకి ఈ తుంగ ప్రాబ్లం అనేది కొంత తక్కువ వస్తుంది. వేసవి లోతు దుక్కులు ఎప్పుడు చేస్తూ ఉంటామంటే రెండు పంట కాలాలు అయిపోయిన తర్వాత ఏప్రిల్ మే మాసాలలో మనము ఎంబిప్లవ్ తోటి లోతుగా కనీసం 1 ఫీట్ లోతుగా మనం ఎంబిప్లవ్ కొట్టుకోగలిగితే ఈ తుంగకు సంబంధించిన వేరు వ్యవస్థ గడ్డలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయట ఈ వేడిమికి లేదా తీవ్రమైన ఎండకి అవి బాగా కూడా డెసికేట్ అయిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది, లేదా కొన్ని రకాలైన పక్షులు వచ్చి వాటిని ఏరుకుని తినిపోయే అవకాశం ఉంటుంది. ఇదొక పద్ధతి. తర్వాత సాగు చేసుకునే క్రమంలో మనం చాలా మంది రైతులకు ఏం చెప్తున్నాం అంటే గ్రీన్ మాన్యువర్ క్రాప్స్ ని గ్రో చేయమని చెప్తున్నాం. అంటే పచ్చి రొట్టె ఎరువులు ముఖ్యంగా జనుము, జీలుగా, పిల్లి పెసర లేదు ఇవి మూడు ప్రధానమైన విత్తనాలు దొరకకపోయినా కూడా మన దగ్గర సాగు చేసుకునే పెసర కావచ్చు.

0: మినుములు కావచ్చు, ఈవెన్ చివరికి సోయాబీన్ కూడా కావచ్చు. సో ఇట్లాంటివి కొన్ని రకాలైన మొక్కలను ఒక 1-1.5 మంత్ మనం ఒక ఎకరంలో బాగా ఒత్తుగా చల్లుకొని 1-1.5 మంత్ నీటి సాగు ఉన్న రైతులు ఎవరైతే వీటిని పెంచుకోగలిగే అవకాశం ఉందో, మళ్ళా భూమిలో కళ్ళే దున్నుకొని వదులుకుంటే పచ్చిరొట్ట ఎరువులన్నీ కూడా బాగా మురిగిపోయి భూమికి సారవంతం పెరుగుతుంది. తర్వాత ఇట్లాంటివి ఏవైతే ముండిజాతి కలుపు మొక్కలు ఉన్నాయో అవి న్యాచురల్ గా కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇక మూడవ పద్ధతి ఏంటరా అంటే, ఇది ఒక పాత పద్ధతి, దీనిని ఇంగ్లీష్ లో స్టేల్ సీడ్ బెడ్ మెథడ్ అంటాము. ఇంట్లో ఏం చేస్తామంటే, ఏ భూములలో అయితే మనకి తుంగ ఒక ప్రధానమైన సమస్య కనిపిస్తా ఉందో ఆ భూమికి ఏం చేస్తామంటే కావలసినంత నీళ్లు ఇచ్చి తుంగను న్యాచురల్ గా పెరగనిస్తాము. తర్వాత అవసరమైతే వాటికి ఇంత ఎరువుల రూపంలో యూరియన్ కూడా ఇచ్చేసి వాటిని బలవంతంగా పెరగడానికి మనం అవకాశం కల్పిస్తాము. ఒక 15-20 రోజులు బాగా పెరిగిన తర్వాత, ఇంతకు ముందు ఏంటంటే మనకి గ్లైఫోజేట్ అనే గడ్డి మందు దొరుకుతా ఉండే. సో ఇది గ్లైఫోజేట్ అనే గడ్డి మందును లీటర్ నీటికి 10 ml కలిపి అందులో ఒక 15 లీటర్ల నీటికి ఒక 300 గ్రాముల యూరియా గాని లేదా అమ్మోనియం సల్ఫేట్ సాల్ట్ ని కలిపి మనం స్ప్రే చేసి ఒక 10 రోజులు వదిలిపెడితే ఈ బాగా ఏపుగా పెరిగిన తుంగ అంతా కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. అట్లా రిపీటెడ్ గా ఒక 2-3 టైమ్స్ మనం చేసి ఈ తుంగనంతా కూడా చంపిన తర్వాత మళ్ళీ దుక్కి చేసుకుని ప్రధానమైన సీజన్ లో సాగు చేసుకోవడం. ఇది తుంగను మనం కంట్రోల్ చేసుకోవడానికి ఉన్న 2-3 ప్రధానమైన అవకాశాలు. తర్వాత ఇంకొక మెథడ్ ఏం చెప్తా ఉన్నామంటే, డీప్ ప్లవింగ్ చేసి లేదా అంటే సమ్మర్ ప్లవింగ్ చేసిన తర్వాత వరి సాగు చేసుకునే ప్రాంతాల్లో లేదంటే వరి ఉనుక బాగా దొరుకుతుంది లేదా వరి తౌడు దొరుకుతుంది. ఈ వరి ఉనుక గాని తౌడుని తీసుకుని అందులో కొంత బెల్లం కలుపుకొని మొత్తం విదజల్లేస్తే ఈ స్వీట్నెస్ కి ఏమైతారంటే చీమలు వచ్చేసి ఏవైతే బయట ఎక్స్పోజ్ అయిన తుంగ కలుపు గడ్డలు ఏవైతే ఉన్నాయో వాటిని తినడానికి ఇష్టపడతాయి అవి. అట్లా కూడా మనం తక్కువ ఖర్చుతో న్యాచురల్ గా ఈ తుంగని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. లేదు అసలు చాలా విపరీతంగా తుంగ సమస్య ఉంది, ఎంత చేసినా కూడా అయితలేదు అనుకుంటే అట్లాంటి భూములని ఒక సీజన్ గాని 2 సీజన్ గాని వరి సాగు చేసుకోవడానికి మనం కన్వర్ట్ చేసుకోగలిగితే అట్లా కూడా మనం న్యాచురల్ గా తుంగని కంట్రోల్ చేసుకోవచ్చు.
1: అది ఇప్పుడు ఈ తుంగ నివారణ గురించి చెప్పింది కదా, ఇప్పుడు ఇంకొక రకం కలుపు మొండిజాతిది వయ్యారి భామ, మరి దీన్ని మనం ఎట్లా అదుపు చేయొచ్చు?
0: వయ్యారి భామ ఇది ఒక నేషనల్ ఇంపార్టెన్స్ వీడ్, ఇది ప్రధానంగా ఆగస్టు చివరిలో గానీ కొన్నిసార్లు సెప్టెంబర్ 1st వీక్ లో నేషనల్ పార్థినియం అవేర్నెస్ వీక్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నారు. ఒక 1 వీక్ ప్రోగ్రామ్ ఇది. ఇది ఒక 6-7 సంవత్సరాలుగా గత మన కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే టేకప్ చేసింది దీన్ని. ఈ వయ్యారి భామ కంట్రోల్ చేసుకోవడానికి ఇస్తున్నాం అంటే మొదటి ప్రయత్నం ఏంటంటే, ఈ కలుపు అనేది ఒక రైతు లేకపోతే ఒక ఊర్లో ఒకరు చేస్తే కాదు, ఇది సామూహికంగా చేపట్టవలసిన మన కార్యక్రమం ఇది. ఈ కలుపు నివారణ చేయాలంటే అందరు కూడా కమ్యూనిటీ బేసిస్ మీద ముందుకొచ్చి వయ్యారి భామ పూత రావడానికి ముందు లేదా పూత తొలి దశలో మనము సమూలంగా అంటే అప్పుడు సమృద్దిగా వర్షాలు పడతా ఉంటది ఆగస్ట్ సెప్టెంబర్ మాసాలలో, భూమిలో కావాల్సినంత పదనం ఉంటది, మనం ఈజీగా మొక్కను పీకలించి దాన్ని నిర్మూలించే అవకాశం ఉంటది. అందుకని అసలు ఎలాంటి ఖర్చు లేకుండా ప్రతి రైతు వాళ్ళ వాళ్ళ కమతాలలో లేదా గ్రామం చుట్టుపక్కల గ్రామ పంచాయతీ చుట్టుపక్కల స్కూల్ చుట్టుపక్కల ఎక్కడెక్కడైతే ఈ వయ్యారి భామ పెరిగే అవకాశం ఉందో అక్కడ అన్ని చోట్ల కూడా ఈ 1 వీక్ 10 డేస్ ప్రోగ్రామ్ లో అందరూ సామూహికంగా చేయగలిపి దీనిని నిర్మూలించుకుంటే మంచిది. ఎందుకంటే ఒకసారి ఇది ఫ్లవరింగ్ వచ్చింది పూత దశకు వస్తే సుమారుగా 15,000 నుంచి 30,000 విత్తనాలు తయారైతుంది. చాలా తేలికపాటి విత్తనాలు కాబట్టి కొన్ని మీటర్ల నుంచి కిలోమీటర్ల దాకా కూడా గాలితోటి లేదా వర్షం నీటితోటి కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. లేదా ఆ పొలాల వెంబడి ఏదైనా ఫామ్ ఇంప్లిమెంట్స్ పోయినా ఫామ్ మిషనరీస్ పోయినా యానిమల్స్ పోయినా వాటి ద్వారా కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఇవి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి ఒక భయంకరమైన లేదా మొండిజాతి కలుపును నివారించాలంటే చాలా అంటే అందరూ సామూహికంగా ఈ పని చేస్తేనే అవుతుంది. తర్వాత తప్పనిసరిగా మనం రసాయనిక ఎరువులను వాడాలనుకుంటే ఇంతకుముందు చెప్పినట్టే గ్లైఫోజేట్ అనే ఒక గడ్డి మందు ఇంతకుముందు సమర్థవంతంగా పనిచేస్తా ఉంది. అయితే గ్లైఫోజేట్ అనే గడ్డి మందు గత 2 సంవత్సరాల నుండి మనకి తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు లేదా ఆల్ ఇండియా లెవెల్లో నిషేధం విధించారు. అయితే ఇది పూర్తి స్థాయి నిషేధం కాదండి, రెస్ట్రిక్టెడ్ యూజ్ అంటాం, అంటే పరిమితికి లోబడి మనం దీనిని వాడుకోవచ్చు. అంటే ఏ ప్రాంతంలో అయితే ఇలాంటి గడ్డి అంటే ముండిజాతి కలుపు సమస్య వల్ల జనజీవనం అస్తవ్యస్తం అయితా ఉంది, పశు సంపద ఇబ్బంది పడతా ఉంది, లేదా వాటర్ బాడీస్ నీటి కుంటలు గాని చెరువులు గాని గడ్డి వల్ల ఇబ్బంది పడతా ఉన్నాను అనుకుంటే ప్రభుత్వం యొక్క సహాయంతో అంటే అక్కడ ఉన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ తోటి ఈ గ్లైఫోజేట్ అనే గడ్డి మందుని మార్కెట్ నుంచి మనం కొనుక్కొని ఈ పరిమితికి లోబడి మనం వాడుకుని కూడా మనం నివారించుకునే అవకాశం ఉంది. తర్వాత ఇంకొక సింప్లెస్ట్ వే ఏంటంటే, శాకీయ దశలో ఈ వయరి భామ ఉన్నప్పుడు మనం తినే ఉప్పు ఏదైతే ఉంటుందో, దొడ్డు ఉప్పు ఏదైతే ఉంటుందో, ఇది లీటర్ నీటికి 50 గ్రాములు, లేదా ఒకవేళ ఇది పూత దశకు చేరుకుంటే లీటర్ నీటికి 100 గ్రాముల సాధారణ ఉప్పుని మనం తీసుకుని స్ప్రే చేసుకోగలిగినా కూడా మనం వయరి

0: పరిమాణం నియంత్రించుకునే అవకాశం ఉంది.
1: ఇప్పటి వరకు మనం వివిధ పంటల్లో కలుపు మొండి జాతి కలుపు దాని గురించి మాట్లాడుకున్నాం. ఇక నీటి వనరుల్లో కూడా ఈ కలుపు సమస్య ఉంటే ఎట్లా దీన్ని ఎదుర్కోవాలి?
0: అయితే నీటి వనరులలో ఏమైతుందంటే, ఈ నీటి వనరుల్లో ఉన్న మొండి జాతి కలుపులను నివారించడానికి రిజిస్టర్డ్ అయిన కలుపు మందులు వాస్తవంగా లేవండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా పర్మిట్ చేయట్లేదు. అయినా కూడా ఎక్కడైతే, ఇప్పుడు ఉదాహరణకి ఆదిలాబాద్ టౌన్ పక్కన ఉన్న ఖానాపూర్ చెరువులో చూస్తే మొత్తం కావాల్సిన గుర్రబ్డెక్క ఉంది. ఆ నీళ్లే కొన్నిసార్లు టౌన్ వాసులకి వాళ్ళకి తాగునీటికో లేకపోతే వాళ్ళ వివిధ పనులకు వాడుతూ ఉన్నారు. సో అట్లాంటి పరిస్థితులలో కూడా ప్రభుత్వ అనుమతి ప్రకారం ఒక రెండు మూడు రకాలైన పద్ధతులతో మనం చేసుకోవచ్చు. ఉదాహరణకి భౌతిక పద్ధతులు ఉన్నాయి. దీనికి ఏమైతే యంత్రాల ద్వారా వాటిని తీసివేయట, లేదా వలలను ఉపయోగించి వాటిని ఏరివేయట, లేదా నీటి పారుదలకు అడ్డంగా కట్టలు కట్టి వీటిని నియంత్రించడం, లేదా గొలుసులను ఉపయోగించి ఆ పైన ఏదైతే నీటిలో తేలి ఉన్నాయో వాటిని అన్నింటి కూడా సేకరించి ఏరివేయడం, లేదా వీడి కట్టర్లు అంటే కొన్ని రకాలైన యంత్రాలను ఉపయోగించి వీటిని కట్ చేయడం. ఇది కొన్ని రకాలైన భౌతిక పద్ధతులు. దీంట్లో ఎలాంటి కెమికల్స్ వాడరు. కాకపోతే ఇది లెబోరియస్, కొంత ఇబ్బందికరమైన పద్ధతి కాబట్టి చాలా మంది దీన్ని ఆప్ట్ చేయట్లేదు. తర్వాత రెండవది రసాయనాలతో కలుపు నివారణ అంటే, ఇంతకుముందు చెప్పినట్టు ఎలాంటి రిజిస్టర్డ్ కెమికల్స్ లేవు, కానీ మార్కెట్లో కొన్ని రకాలైన రసాయనాలు ఉన్నాయి. వీటి ద్వారా వీటిని కూడా మనం కొన్ని పరిమితులకు లోబడి వాడుకోవాలి. ముఖ్యంగా అంటే ఆ నీళ్లు పశువులకు కావచ్చు, లేదా మనుషులకు కావచ్చు, లేదా వ్యవసాయానికి వాడకుండా ఉంటే అట్లాంటి వాటర్ బాడీస్లలో మనం కలుపు నివారణ చేసుకోవచ్చు. ముఖ్యంగా మార్కెట్లో దొరికే కొన్ని రకాలైన మందులలో ఇంతకుముందు చెప్పినట్టు ఈ పారాక్వాట్ కావచ్చు, లేదా మనకి గ్లైఫోసేట్ కావచ్చు, లేదా మెట్సల్ఫ్యూరాన్ మిథైల్ కావచ్చు, ఇట్లాంటి రెండు మూడు రకాలైన కలుపు మందులు ఉన్నాయి. వీటి సరైన మోతాదులో గుర్రబ్డెక్క లాంటి నీటిలో తేలియాడే మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం స్ప్రే చేసుకోలేతే 1 వీక్ 10 డేస్ లోపల ఇవన్నీ కూడా అబ్జర్వ్ అయిపోయి చనిపోయే అవకాశం ఉంది. ఇక మూడవది జీవ నియంత్రణ పద్ధతులు అంటాం. అంటే దీంట్లో కొన్ని రకాలైన చేపలను ఇంట్రడ్యూస్ చేయడం, లేదా కొన్ని రకాలైన పురుగులను గానీ కీటకాలను ఇంట్రడ్యూస్ చేసి ఈ గుర్రబ్డెక్క గానీ పిస్టే గానీ కలువా గానీ ఇట్లాంటి మొక్కలను ఇష్టపడే కొన్ని పురుగులు ఉంటాయి, వాటిని పెద్ద మొత్తంలో రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసి వాటిని కంట్రోల్ చేయడం లేదా అదుపులు పెట్టడం అనేది ఇంకొక పద్ధతి. కాకపోతే జీవ నియంత్రణ పద్ధతిలో వాడే కీటకాలు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఏంటంటే మన లోకల్లో అంత ఈజీగా అవి లేదు. సో మనము ఏదైతే డైరెక్టరేట్ ఆఫ్ వీడ్ రీసెర్చ్ ఇది ఎక్కడుందంటే జబల్పూర్ మధ్యప్రదేశ్ లో ఉంది. సో వాళ్ళ టెక్నికల్ అవగాహనతోటి వాళ్ళ దగ్గర నుంచి ఆ కీటకాలను తీసుకొచ్చి మనం మల్టిప్లై చేసుకుని మన ప్రాంతాలలో వాటిని వాడుకోగలిగితే మంచిది. ముఖ్యంగా ఈ తిలాపియా జాతి చేపలు గానీ గ్రాస్ కార్ప్ ఇట్లాంటి కొన్ని రకాలైన స్పెషల్ చేపలు ఉన్నాయి. వీటిని ఆ నీటి పరిసర ప్రాంతాల్లో వదిలిపెడితే కొంత సర్టెన్ పీరియడ్ తర్వాత వీటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవి ప్రధానమైన పద్ధతులు.
1: చాలా సంతోషం శ్రీధర్ చౌహాన్ గారు. ముఖ్యంగా మొండి జాతి కలుపుకు సంబంధించి వీటిని నివారించడానికి ఏ రకమైన పద్ధతులు ఉన్నాయి, అట్లాగే పంటల్లోనే కాకుండా నీటి వనరుల్లో కూడా ఉత్పన్నమయ్యే కలుపు నివారణకు ఎసుంటి మార్గాలున్నాయనేది చక్కగా చెప్పిండ్రు. మరి రైతులు ఈ పద్ధతుల్ని అవలంబించి ఈ కలుపు సమస్య నుంచి బయటపడతారని ఆశిస్తూ ఈ చక్కని వివరాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలండి.
2: ఇంతవరకు మొండి జాతి కలుపు నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్తో కేలినిన్విటిన ముచ్చట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులను సాధించి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను రైతు అంతరంగం శీర్షికన శ్రోతలకు అందజేస్తున్నది ఆకాశవాణి. ఇయలటి రైతు అంతరంగంలా పాడితో స్థిరమైన ఆదాయం. తాంసీ మండలం పొన్నారి గ్రామానికి చెందిన యువ పాడి రైతు అందె యాదగిరితో కేలినిన్విటిన ముచ్చట వింటారు. అయితే కొందరు రైతులు పంటలతో పాటు బర్రెలను, ఆవులను, అట్లా పశుపక్షాదులను పెంచుతూ ఉంటారు. మరి ఆ పశువుల పాడితో ఎంతో ఆదాయాన్ని కూడా పొందుతున్నారు. ఇందులో భాగంగానే ఇయ్యల రైతు అంతరంగంలా ఇప్పుడు విందాం పాడితో స్థిరమైన ఆదాయం గురించి తాంసీ మండలం పొన్నారి గ్రామానికి చెందిన యువ పాడి రైతు అందె యాదగిరితో కేలినిన్విటిన ముచ్చట.
1: అందరిలాగా ఆలోచించకుండా కొంత విభిన్నంగా ఆలోచన చేసి వ్యవసాయానికి తోడు పాడి పరిశ్రమని ఎంచుకుని ఆ రంగంలో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న యువ రైతు అందె యాదగిరి. తాంసీ మండలం పొన్నారి గ్రామానికి చెందిన ఈ రైతు అనతి కాలంలోనే అంచెలంచెలుగా ప్రగతిని సాధిస్తూ పాడి రంగంలో మంచి లాభాలను గడిస్తున్నారు. మరి ఈ పాడి రంగం పశుపోషణకు సంబంధించి వారి అనుభవాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం యాదగిరి.
3: నమస్కారం అండి.
1: ముందుగా మీ నేపథ్యం చెప్పండి. మీ కుటుంబం వ్యవసాయం నుంచి వచ్చిండ్రా, ఎట్లా పాడి పరిశ్రమలోకి ఎట్లా వచ్చిండ్రు?
3: మాది వ్యవసాయ కుటుంబం.

0: అండి. ముందు నుంచి తాతల కాలం నుంచి వ్యవసాయమే. అంటే మా తాతలు గొల్లు మేపుతుండేనట, కానీ మా సరికి వచ్చేసరికి మా నాన్న వాళ్ళైతే వ్యవసాయం మీద గట్టిగా పట్టున్న వ్యక్తులు. కూరగాయలు కూడా మా నాన్ననైతే సొంతగా కూరగాయలు అమ్మి, ఫస్ట్ రైతు బజార్ పెట్టినప్పుడు కూడా కూరగాయలు ఫస్ట్ తననే అమ్మి మంచి పేరు సంపాదించిన కూరగాయలతోనే భూమి కొన్నాడు.
1: ఎంత ఉంటుంది మీకు భూమి?
0: మాకు అంటే మా ఇద్దరు అన్నదమ్ముల మంచి 12 ఎకరాలు వచ్చింది.
1: అయితే ఇప్పుడు ఈ మొత్తం 12 ఎకరాలు ఈ దాంట్లో ఏమేం పంటలు పండించేది?
0: మేము మక్క, గోధుమ, పత్తి బేసిక్ గా అంటే జూన్ లో పత్తి వేస్తాం, పత్తి సోయాబీన్ వేస్తాం, తర్వాత మక్క జొన్నలు వేస్తున్నాం ఇప్పుడు.
1: అయితే ఇప్పుడు దాదాపు 12 ఎకరాల్లో మంచి పంటలు సాగు చేస్తా ఉన్నారు కదా, మరి ఎందుకు ఇట్లా పశు పోషణ వైపు మళ్ళీ పాడి పరిశ్రమ నెలకొల్పాలని ఎందుకు అనిపించింది?
0: పత్తి తీయడం గాని అంటే వర్షాధారితంగా మనం పత్తి పండిస్తున్నాం. నెక్స్ట్ ఖరీఫ్ లో నీళ్లతో ఇబ్బందులు, నీళ్లు వాతావరణం సహకరించక ఏదైనా కొత్తగా ఆలోచించుదామనే లోపల మా వ్యవసాయ కూడా ముందు నుంచి మాకు పాడి పరిశ్రమ ఉండే, దాని మీద ఐడియా ఉన్నది కాబట్టి అట్లా ఆలోచిస్తూ ఇక సొంత డబ్బులు కావాలని ఆలోచిస్తే అప్పుడు పిఎంఈజీపీ గురించి తెలిసేసరికి ఇక దాన్ని ఆ లోన్ బ్యాంక్ లో చూస్తే సిబిల్ మంచిగా ఉండే ఇచ్చేసింది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఇచ్చింది రాంపూర్ బ్రాంచ్. అయితే ఇక అప్పుడు పెట్టుకుందామని ఆలోచనతోనే ఇక స్వచ్ఛమైన పాలు ఇద్దామని.
1: అయితే ఇప్పుడు ఈ గేదెల పెంపకం పాడి పరిశ్రమ నెలకొల్పి ఎన్నేళ్ళు అయింది, ఎన్ని పశువులతోని షురు చేసినారు, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర గేదెలు?
0: మా ఇంటి దగ్గర అయితే 3 గేదెలు ఉండే అప్పుడు, మంచి పాలిచ్చే గేదెలనే ఉంచుకుంటాం, చుట్టాలకే అమ్మే వాళ్ళం వేరే అంటే ఎక్కువ అయితే. ఇక 3 గేదెలు అయితే ఇప్పుడు రెగ్యులర్ 3-4 అయితే ఇప్పుడు ఉండేవి. ఇక నేను వచ్చేసరికి ఇప్పుడు ఈ పిఎంఈజీపీ లో లోన్ పెట్టుకున్నా కాబట్టి ఇక 12 బర్రెలది 20 లక్షల లోన్ పెట్టుకున్నా. షెడ్ కు 4-5 నుంచి 6 లక్షలు ఖర్చు పెట్టాను. ఇక మంచి చేద్దామని మరి ఇంట్రెస్ట్ పోతుంది, షెడ్ మంచి లేకపోతే ఇంట్రెస్ట్ పోతుంది అని ఇక షెడ్ మంచి చేసుకుని స్టార్ట్ చేస్తే ఇప్పుడు 6 గేదెలతో ఫస్ట్ బ్యాచ్ లో 6 గేదెలు తీసుకున్నా హర్యానా నుంచి. ఇక నెక్స్ట్ ఇంకా 6 గేదెలు తెచ్చేది ఉన్నాయి, సొంతగా తీసుకున్నా ఇంకా 4 గేదెలు.
1: అయితే ఇప్పుడు ఎంత వరకు పాల దిగుబడి వస్తుంది, మరి వీటికి సంబంధించిన మేత ఎట్లా చేస్తారు?
0: మేత వచ్చేసి ఫస్ట్ మనం ఆలోచన వచ్చిన తర్వాతనే పచ్చిగడ్డి అన్నది వేసుకోవాలండి. పచ్చిగడ్డి వేసుకోవాలా, ఎండుగడ్డిని కూడా జమ చేసుకోవాలి. ఇక్కడ ఏ సీజన్ బట్టి ఆ సీజన్ శనగపొట్టు, అరిగడ్డి, ఈ సోయాబీన్ పొట్టు అలాంటి వేస్తే మనం ఎంత పచ్చిగడ్డి వేస్తామో అంత ఎండుగడ్డి కూడా డిపెండ్ అయి ఉండాలా. ఇక ఏది ఎక్కువ మొత్తం వేసినా డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. ఇక పాల దిగుబడి వచ్చేసి ఇక ఇప్పుడు 6 బర్రెలకైతే మినిమం అంటే 60 నుంచి 70 లీటర్లు వచ్చినాయి 2 పూటలు కలిపి. పూటకు 32-30 అట్లా 28 లీటర్లు ఒక టైం అట్లా వస్తుండే.
1: అయితే ఇప్పుడు పాలు అంటే ఎన్ని లీటర్లు వస్తుంటాయి, ఎన్నిసార్లు పితుకుతారు పాలు, ఒక్కసారేనా 2 సార్లు?
0: 2 టైమ్స్ ఎప్పటికప్పుడు మరి ఆదిలాబాద్కే తీస్తాం. ఇక ఊళ్ళో కూడా తీసుకుంటారు, ఫామ్ కి వచ్చి తీసుకుంటారు. ఇక్కడ ఆదిలాబాద్ లో కూడా మార్నింగ్ ఇంటింటికి సప్లై చేస్తాం, మిగిలినవి మిల్క్ అండ్ మోర్ మదీనా వాళ్ళకి ఇచ్చేస్తాం.
1: ఇక్కడ ఆదిలాబాద్ లో హోటళ్లలో ఇంట్లో ఇంటి అవసరాలకు కూడా మీరు అంటే వాడకం ఉన్నారు మీ దగ్గర? అయితే ఇప్పుడు ఈ పాల దిగుబడి మంచిగా రావాలంటే గేదెలకు మనం ఇచ్చే దాణా మేత మీద ఆధారపడి ఉంటాయి కదా, మరి ఈ పచ్చికి మేత కోసం ఎట్లాంటి ఏర్పాట్లు అంటే ఎట్లాంటి సౌలభ్యం చేసుకున్నారు?
0: పచ్చి మేత కోసం మా భూమి వచ్చేసి నల్ల సాయిల్, అది మనం హైదరాబాద్ నుంచి తెప్పించినాం. రెడ్ నేపియర్, సూపర్ నేపియర్, బుల్లెట్ ప్రూఫ్ అది తెప్పించి ఇక 3 వెరైటీలు అట్లా పర్మనెంట్ కోసం వేసాం. ఇక్కడ కూడా అగ్రికల్చర్ వాళ్ళు పర్మనెంట్ గడ్డి అనేది ఇచ్చిండ్రు, అది కొంచెం సన్న జాతి అని వదిలేసిన కానీ ఇది బేసికలీ 2.5 ఎకరాలు పచ్చిగడ్డికి కేటాయించినాం. ఇక మా ఫామ్ ఉందర 1 ఎకరం అట్లనే ఉంది, గడ్డికి యూజ్ చేస్తున్నాం అది కూడా.
1: అంటే ఇప్పుడు పచ్చిగడ్డికి అయితే పచ్చి మేత కోసం కొరత లేదు మీ భూమిలోనే?
0: మా సొంత భూములు ఉంటే.
1: మరి ఎండు మేత కోసం ఎట్లా చేస్తారు?
0: ఎండు మేత వచ్చేసి బయట కొనాల్సిందే అండి. ఇక సీజన్ బట్టి ఏ సీజన్ లో మనకు మెయిన్ అంటే శనగపొట్టు మంచిది, పాల క్వాలిటీ ఉంటది, డైజెషన్ కూడా ప్రాబ్లం ఉండదు. ఇష్టంగా తింటాయి బల్లు గాని ఆవులు గాని ఇష్టంగా తింటాయి అంటే శనగపొట్టు. ఇక అరిగడ్డి అప్పుడప్పుడు చేస్తుంటే సోయాబీన్ పొట్టు అరిగడ్డి.
1: ఇంకా మీరు బయట నుంచి కూడా ఈ ఎండు దానా తెప్పిస్తారు కదా, మరి దాని గురించి?
0: ధర్మాబాద్ నుంచి కిలోలు ఇస్తావు తీసుకున్నారు, క్వింటాల్ అంటే 30 క్వింటాళ్లకు అట్లా వస్తాయి, 1000 కిలోల వాళ్ళే తెచ్చిపోస్తారు. 7 రూపాయల నుంచి పరిచయం ఉన్న వారికి 5 రూపాయలు 6 రూపాయలు అట్లా ఇస్తాయి, లాస్ట్ 7 రూపాయల కిలో అలా ఉంటాం మేము.
1: అది ఇప్పుడు ఈ మన దగ్గర దొరికే ఎండు దానా దానికి ఆ ధర్మాబాద్ నుంచి తెప్పించే దానికి ఏమైనా తేడా ఉంటుందా?
0: ఆ తేడా అని కాదు, ఇక్కడ కూడా దొరుకుతుంది కానీ చిన్న చిన్న కుప్పలుగా వెతకడం, లేబర్ వెతకడం ఇబ్బంది అని మేము అట్లా వస్తే వాళ్ళు తెస్తారు కాబట్టి తెస్తారు, ఇక్కడ కూడా తీసుకుంటాం అట్లా ఏం లేదు.
1: అయితే ఇప్పుడు ఈ గేదెలకు సంబంధించి మీ దగ్గర ఉన్న బర్రెలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఏమైనా ఆరోగ్య

0: సమస్యలు వచ్చినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
1: గేదెలు అనేది ఇప్పుడు మనం సెలక్షన్ లో హర్యానా ముర్రా అనేది మన వాతావరణం ఆదిలాబాద్ వాతావరణకు మంచి సెట్ అవుతాయి. ఇక సెట్ ఏమి, ఇక వాళ్ళకన్నా మనమే మంచిగా చూసుకుంటాం, మనం ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం. అయితే ఇక దీనికి ఆరోగ్యపరంగా ఏమి ఉండదు దాదాపు. ఇక వచ్చిన కొత్తలో ఒక 3 మంత్స్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటది. ఇక తర్వాత మన వాతావరణం మెయిన్ ఏమంటే, మన షెడ్ నీట్ గా ఉంచుకుందాం అనుకో, ఆటోమేటిక్ గా ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మనం కూడా అంటే దుడ్డులకు టీకాలు ఇప్పించడం గానీ, నట్టల మంద వేయడం గానీ ఇంపార్టెంట్. ఇక వారం వారం నట్టల మంద వేయడం, ఇవి మనం దుడ్డుల్ని బతికించుకున్నాం అనుకో, ఆటోమేటిక్ గా మన ఫామ్ లో సక్సెస్ అయినట్టే.
0: అయితే ఇప్పుడు ఈ ఫామ్ షెడ్ నిర్వహణకు సంబంధించి అన్ని పనులు మీరు ఒక్కరే చూసుకుంటారా, మీకు సహాయం పెట్టుకున్నారా?
1: షెడ్ అంటే చేసుకోవాల్సింది తప్పదు, కానీ ఈ షెడ్ వ్యవహారంలో మనం పాలు విత్తడానికి అన్ని పనులు మనమే చేద్దామని కాదు, చెయ్యాల్సిందే తప్పదు. కానీ బీఆర్ లేబర్ ఒక ఆయన ఉంటాడు షెడ్ లోనే, ఎప్పుడు ఉంటాడు ఇప్పుడు 10 బాలకు ఒక ఆయన చూసుకోగలుగుతాడు. ఇక మన మా ఊరు నుంచి గడ్డి కోయడానికి ఒక ఆయన అంటే రెగ్యులర్ వస్తారని కాదు, కానీ రాకుండా మేము చేయగలుగుతాం అన్నట్టు. మేము కోసుకోగలుగుతాం,
0: నీళ్లు పెట్టడం అవసరం అనిపించినప్పుడు మేము చేయాల్సింది. ఎట్లా ఉంటది దీని నిర్వహణకు సంబంధించి, ఎప్పుడు పని ఉంటదా?
1: ఎప్పుడని కాదు, మార్నింగ్ సెక్షన్ లో అది నీట్నెస్ అనేది చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. వాళ్ళు బీఆర్ లేబర్స్ చేసుకుంటూ ఉంటారు. మనం ఏమంటే మార్నింగ్ ఏ టైం కు ఫుడ్ అది ఒక టైం టేబుల్ పెట్టుకుని ఆ టైం టేబుల్ మెయింటైన్ చేస్తే మనం ఖచ్చితంగా అనుకున్న పాలు తీయగలుగుతాం, పాల అంటే బర్రె నుంచి.
0: అయితే ఇప్పుడు ఈ పాల దిగుబడి అనేది ఎట్లా ఉంటది? ఇప్పుడు ఒక్కొక్క కాలం ఎండాకాలం ఎట్లా ఉంటది, వానాకాలం ఎట్లా ఉంటది, ఎప్పుడు ఒకే రకంగా ఉంటదా లేదా ఎప్పుడైనా తక్కువ ఎక్కువలు అయితే?
1: వర్షాకాలం పాలు ఎక్కువనే వస్తాయి, కానీ పత్తులా ఉంటాయి. ఇక అంటే ఫ్యాట్ శాతం అనేది తక్కువ ఉంటాయి వర్షాకాలం. ఈ ఎండాకాలంలో ఫ్యాట్ మంచిగా ఉంటది, పాలు తక్కువ ఉంటాయి. ఒక 2 నుంచి 3 లీటర్లు తక్కువ ఇస్తాయి బర్రెలు, అంటే ఎక్కువ ఇచ్చే బర్రెలు అయితే. ఇప్పుడు 6 లీటర్లు ఇచ్చే బర్రెలు 4 లీటర్లు ఇవ్వచ్చు, ఎండకు సఫర్ అవుతుంటాయి. ఇక మనము ఈ కడగడం అన్నది నీట్ గా కడగడం, పచ్చిగడ్డి ఎక్కువ వేయడం ఎండాకాలంలో అట్లాంటివి చేస్తే మనం అనుకున్న అనేది తీయగలుగుతాం.
0: అంటే ఇప్పుడు ఈ పశువుల్ని కడగడం అనేది రోజు చేస్తూ ఉంటారా లేదా?
1: రోజు 3 టైమ్స్ కూడా చేయబడతాయి, 2 టైమ్స్ కూడా అవుతాయి. అంటే వర్క్ అని బట్టి టైర్డ్ అయితే 2 టైమ్స్ అయితే పక్కా చేస్తాడు. ఈ సమ్మర్ లో మాత్రం కడగడం బెటర్, కడుక్కుంటుంటే నీటి ఉంటే చల్లదనం ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా గేదె అనేది పాలు కరెక్ట్ ఇస్తుంది.
0: అంటే దాన్ని చల్లబరచడం కోసం రోజు, అంటే ఎండ తీవ్రత ఉన్నా లేకపోయినా రోజు కూడా 2 సార్లు
1: కడగాల్సింది,
0: అంటే శుభ్రత కోసం.
1: శుభ్రత.
0: అయితే ఇప్పుడు ఈ పాడి పరిశ్రమ నిర్వహణకు సంబంధించి ఖర్చులు ఎట్లా ఉంటాయి, ఆదాయం ఎట్లా ఉంటది, దాని గురించి చెప్పండి.
1: అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో అయితే కల్లి రేటు విపరీతంగా పెరిగిపోయింది. మామూలు 1200 బస్తా వచ్చేది, ఇప్పుడు 1800 నుంచి 2000 వరకు ఉంది. ఇక మేము మీ మక్క జొన్నలు గోధుమలు కలిపి మేము పట్టిస్తూ అందులో కల్లి వేస్తూ, ఇక ఖర్చులు ఉంటాయి మంత్లీ 30 నుంచి 40 వేలు 10 గేదెలకు అయితే పెట్టనే పడుతుంది ఖర్చు. 40 వేలు కావచ్చు, 50 వేలు కావచ్చు. బీఆర్ లేబర్ కేమో అంటే 22 వేలు ఇవ్వాల్సి వస్తుంది. ఇక మిగతా మన బెనిఫిట్స్ వస్తుంటాయి. 30 వేలు అయితే మనం ఈఎంఐ కట్టుకుంటాం, అవి ఖర్చులు పోగా 30 వేలు మిగులుతాయి మంత్లీ 10 బఫెల్లో.
0: అయితే ఇప్పుడు మీరు నిర్వహిస్తున్న ఈ పాడి పరిశ్రమ ఏదైతే ఉందో దీని నిర్వహణ కోసం ఏదైనా ప్రభుత్వ పథకానికి సంబంధించిన ప్రయోజనం గాని లబ్ధి గాని పొందినరా?
1: పిఎంఈజీపీ లో 35% సబ్సిడీతోని లోన్ పెట్టుకున్నా. సబ్సిడీ అయితే రాలేదు, మాది శాంక్షన్ తో నడుస్తుంది. కానీ గవర్నమెంట్ కి ఏం చెప్పాలంటే, ఏ గవర్నమెంట్ అని ఉండండి, రాష్ట్ర గవర్నమెంట్ మనం ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఇప్పుడు హర్యానా గానీ యూపీ పంజాబ్ గానీ ఆ రాష్ట్రాల్లో ఏమంటే సబ్సిడీలు అనేది ఎక్కువ ఇస్తుంది, ప్రోత్సహిస్తుంది డైరీలని. డైరీలను ప్రోత్సహించాలంటే దానా సబ్సిడీ, బర్రెలు కొనుగోలు సబ్సిడీ ఏంటనే తొందరగా సబ్సిడీలు వస్తుంటే రైతులు ఏమంటే ఇంట్రెస్ట్ ఉంటది బాగా. ఇప్పుడు ఉన్న యువతకి ఏమంటే తక్కువ టైంలో డెవలప్, ఇప్పుడు రీల్స్ చూసి ఇన్స్టాగ్రామ్ గానీ యూట్యూబ్ చూసి పెట్టిద్దామంటారు, కానీ సక్సెస్ కాలేకపోతున్నారు. ఎందుకంటే అనుకున్నంత లాభాలు అనే ఉండదు, కష్టపడితే లాభాలు ఉంటాయి. ఇట్లాంటి ఈ గవర్నమెంట్ సహకారాలు ఇస్తే ఏమంటే యువత, ఇప్పటి యువత కరెక్ట్ గా పోగలుగుతాడు. రాష్ట్ర గవర్నమెంట్ మాత్రం ఈ డైరీ వ్యవస్థకు సబ్సిడీలు అన్నవి ఒక ప్లానెట్ గా ఇస్తే బాగుంటది.
0: అందరిలాగా కాకుండా కొంత భిన్నంగా ఆలోచించి ఈ రంగం ద్వారా సుస్థిరమైన ఆదాయాన్ని సంపాదించాలన్న ఆలోచన, లక్ష్యం, సంకల్పంతో పాడి రంగాన్ని ఎంచుకుని ఈ రంగంలో పోతున్నారు. రానున్న రోజుల్లో అంచెలంచెలుగా ఈ రంగంలో మీరు ఎదిగి అనుకున్న లక్ష్యాన్ని, ఆదాయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తూ ఈ పాడి రంగానికి సంబంధించిన మీ అనుభవాన్ని పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
2: ఇప్పటిదాకా రైతు అంతరంగంలో పాడితో స్థిరమైన ఆదాయం గురించి తాంసీ మండలం పొన్నారి గ్రామానికి చెందిన యువ పాడి రైతు అందే యాదగిరితో కేలిని వెట్టిన ముచ్చట విన్నారు. శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మళ్ళా మళ్ళా వినాలనుకున్నా శ్రోతల సౌలభ్యం కోసం అన్ని కార్యక్రమాలను ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నది. ఆ కార్యక్రమాలను వినాలంటే మీరు సంప్రదించాల్సిన యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వినొచ్చు. మీరు వినుడే కాదు, మీ దోస్తులు చుట్టాలకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసురు, మరకుండ్రీ.

రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో వానాకాలం వరి సాగులో తలెత్తే చీడపీడల సమగ్ర యాజమాన్యం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఏ నాగరాజుతో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు కేలినిన్. ఆ తర్వాత పాల నాణ్యత నిర్ధారణ గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్.

మరి శ్రోతలు, మీరు కూడా గీ జోరులో హోరైన పాటల్ని వినాలనుకుంటున్నారా? అయితే వెంటనే 0873 కోన్ను జత చేసి 2950 లేదా 2300 ఈ నంబర్లకు ఫోన్ చేసి మాతో మంచిగా ముచ్చట పెట్టి మీకు తెలిసిన వింతలు విశేషాలు ఏమున్నా సుక మా శ్రోతలతో పంచుకోవచ్చు ఈ పాటల నడుమ. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు మరోసారి చెప్తున్నా, 2950 లేదా 2300 ఈ నంబర్లకు 0873 కోను జత చేసి

0: ఫోన్లు చెయ్యండి. కార్యక్రమాన్ని ముందుగానైతే ఒక మంచి పాటతో షురు చేద్దాం.
1: జింగుజుగు జింజి గాంగుజుగు జింజి గాంగుజుగు జింజి గాంగుజుగు జింజి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్

0: ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. శ్రోతలు, మీరు కూడా ఇసుంటి జోరైన పాటల్ని వినాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 కోడ్ను జత చేసి 29501, ఇంకొక నంబర్ 2300081. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ఫోన్లు చేయుండ్రి, మీకు నచ్చిన పాటల్ని అడిగి ఇనుండ్రి. కార్యక్రమంలో ఇప్పుడైతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాట విందాం.

ఇది నాలుగు జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం, భీమాసేబాద్. ఈ నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. అయితే శ్రోతలు, చాలా మంది టీ లేదా కాఫీ తాగడానికి డిస్పోజబుల్ కప్పులను ఉపయోగిస్తూ ఉంటారు, కానీ వీటిలలో తాగడం వల్ల ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ప్లాస్టిక్ను ఉపయోగించడం వల్ల మైట్రోసమైన్, వెప్సినాల్ వంటి ప్రాణాంతక రసాయనాలు వీటిలలో ఉంటాయట. టీ కానీ కాఫీని కానీ

తగిలినప్పుడు ఇవి శరీరంలోనికి వెళ్ళి ఈ ప్లాస్టిక్ కణాలు పేగుల్లో పేరుకుపోయి ఆరోగ్యానికి హాని చేస్తాయని చెప్తున్నారు. డయేరియా, కిడ్నీ సమస్యలు కూడా తలెత్తుతాయని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి గాజు, స్టీల్ కప్పులలో తాగడం మంచిది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది తెలంగాణ యాస బాసలకు అచ్చమైన నిలవు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. అయితే శ్రోతలు, మీరు కూడా వెంటనే ఈ కార్యక్రమానికి ఫోన్ చేయండి, నాతో మంచిగా ముచ్చట పెట్టి మీకు తెలిసిన

విషయాలను శ్రోతలతో పంచుకొని ఈ పాటలు నడుమ. అందుకు మీరు పాటలు కోరడానికి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0873 2 కోను జత చేసి 2950 1, ఇంకొక నంబర్ 2300 0 1. అయితే శ్రోతలు, ఇప్పటి పరిస్థితులలో చాలామంది చిన్న వయసులోనే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అనుకుంటా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఎండు కొబ్బరిలో అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయట. ఎండు కొబ్బరిని 50 గ్రాముల చొప్పున రోజు తిన్నట్లయితే ఈ కీళ్ళ నొప్పులు తగ్గుతాయట. ఎండు కొబ్బరి తినడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ ఎండు కొబ్బరి తినడం వల్ల మలబద్ధకం తగ్గడంతో పాటు ఇందులో ఐరన్ పుష్కలంగా దొరుకుతుందట. ఈ కొబ్బరిని బెల్లంతో కలిపి తినడం వల్ల రక్తహీనత కూడా తగ్గుతుంది, మనకు రక్తం బాగా తయారవుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొబ్బరి బోండం చిత్రం నుంచి ఈ పాట. కొబ్బరి బొండ బొండ బొండ

0: మంచి హుషారైన కొబ్బరిబొండం సినిమా నుంచి కొక్కో కొక్కో కొక్కో నట్ పాట విన్నారు కదా. మరి ఇప్పుడు ఒక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. హలో హలో
1: హలో నమస్కారం మేడం.
0: నమస్తే, మీ పేరు?
1: రూపేందర్ మేడం.
0: రూపేందర్ ఎక్కడి నుంచి మాట్లాడుతుండ్రు?
1: నిపాని నుంచి మేడం.
0: నిపాని నుంచా? సరే రూపేందర్, ఏం చేస్తారు? పెట్టినరా మరి, ఏమంటారు, విత్తనాలు పెట్టినరా చేన్ల? అవునా, ఓకే ఓకే. ఇవాళ వెళ్ళొచ్చు మరి పనికి? తిన్నారా మరి, రాత్రి భోజనం అయిపోయిందా? అవునా, సరే సరే, ఫోన్ చేయగానే ఫోన్ కలిసింది కదా. ఏం మరి శ్రోతలకు ఏమైనా చెప్తారా? అవును కదా, కరెక్టే, వర్షాలు ఏవాడు లేదు. ఓ రెండు మూడు రోజులు పడ్డాయా? మంచిగా పడ్డాయి కదా, మాటే పోయినాయి ఇక
1: మళ్ళా.
0: అవును, పనులు నడుస్తాయి, పంటలు మంచిగా ఉంటాయి, రైతులకు కూడా కష్టమే కదా. అవును, కరెక్టే, అన్నిటికీ మంచిగా ఉంటుంది అంటావు వర్షాలు పడితే. ఇంట్లో ఎవరెవరు ఉంటారు రూపేందర్?
1: అమ్మ, నేను, చెల్లెలు.
0: చెల్లె ఏం చదువుతుంది మరి? పెళ్ళి అయిపోయిందా? ఓకే, సరే. మరి ఎవరు వాళ్ళు అంటే చెల్లె పిల్లలా?
1: చెల్లె పిల్లలు.
0: ఓకే, మీ దగ్గరనే ఉంటారా మరి చెల్లె పిల్లలు? ఇదే ఊళ్ళు ఉంటారా? ఓకే, అంటే చెల్లెని ఇక దగ్గరనే ఉంచుకున్నావు అన్నట్టు రోజు అట్లా. ఒక్కతే చెల్లె, మళ్ళీ అల్లుడు, కోడలు, కండ్ల ముందరు ఉంటారు. చెల్లె కూడా కండ్ల ముందరు ఉంటుంది కదా. మంచిగా చూసుకుంటావా మరి చెల్లెను? అదే. సరే రూపేందర్, ఏ పాట వింటావు మరి? ఏ పాట? అదే భద్ర సినిమా నుంచి ఏ పాట? తప్పకుండా పాట వస్తుంది, విందామా మరి? సరే రూపేందర్, మంచిగా మాట్లాడినావు, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. నీ పాట వస్తుంది, విందాము.

ఇది మనయాస మనవాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో ఉషారైన పాటల్ని. అయితే శ్రోతలు, ఈ కార్యక్రమం 8:45 నిమిషాల దాకా ఉంటుంది. గీనడమల మీరు కూడా ఫోన్లు చేయొచ్చు, పాటల్ని కోరచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 2 కోన్ను జత చేసి 2950 0 ఇంకొక నంబర్ 2300 1.

మరి ప్రేమ మరి బెస్ట్ ఫ్రెండ్?

ఇది మనందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో ఉషారైన పాటల్ని. అయితే ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్తే. నమస్తే, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను కూడా బాగున్నా, నేను కూడా మంచిగున్నా. చెప్పండి, ఏం చేస్తారు మీరు? దారం మిల్ చేస్తారా? ఇక్కడ నేను ఆదిలాబాద్ లోనేనా? ఆహా, ఇప్పుడు దారం మిల్లు నడుస్తున్నదా? అందులోనే చేసిండ్రు అంతకుముందు కూడా? చెప్పండి, మరేం సంగతులు? ఓ, కాకరకాయ కూర తిన్నారు గణేష్ గారు అయితే. మీ ఆవిడ మస్తు చేసింది మరి వంటలిగా. కాకరకాయ మంచిది కదా శరీరానికి, చాలా మంచిది కదా. చెప్పుని మరి కాకరకాయ తింటే అయితే శ్రోతలకు తినమని చెప్తున్నావు అంతేనా? అవును, ఇప్పుడు వర్షాకాలంలో మంచిగా ఫ్రెష్గా వస్తాయి కాకరకాయలు కదా, అది తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. లోపల ఏమన్నా పురుగులు ఉంటే కూడా చచ్చిపోతాయి కాకరకాయ తింటే. సరే గణేష్ గౌడ్, ఏ పాట వింటారు మరి? తప్పకుండా పాట వస్తుంది మరి, విందామా?

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో ఉషారైన పాటల్ని. మరో పాట కోసం ఇంకో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్లో ఉన్నారు. హలో హలో
1: హలో మేడం, నమస్తే
0: మేడం. నమస్తే, ఎట్లున్నారు? మంచి ఉన్నారా? మీ పేరు?
1: విలాస్ మేడం, యాపలగూడ.
0: విలాస్, యాపలగూడ. చెప్పాలా విలాస్, మరి ఏం నడుస్తున్నది, ఏం చేస్తున్నారు? అవి ఇక వర్షాలు అయితే వస్తలేవు, మరి ఎన్ని రోజుల వరకు పడయో ఏమో. పాపం చేనుల పంటలు ఎదురు చూస్తున్నాయి ఈ వర్షాల కోసం, రైతులు ఎదురు చూస్తున్నారు, అందరు కూడా చూస్తున్నారు కదా. నాలుగు రోజులు అయ్యాటే పోయినాయి ఇక. తిన్నారా మరి అన్నం? చెప్పండి ఏ పాట వింటారు? బాలమిత్రుల కథ నుంచి. సరే, తప్పకుండా మీరు కోరిన పాట వస్తుంది, విందాం మరి.

ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో ఉషారైన పాటల్ని. అయితే శ్రోతలు, ఈ కార్యక్రమం 8:45 దాకా ఉంటది. ఈ నడుమల ఫోన్లు చేయుండ్రి, మీకు నచ్చిన పాటల్ని అడుగుండ్రి, ఇంకా మీకు తెలిసిన కొత్త విషయాలను శ్రోతలతో పంచుకుని ఈ పాటల నడుమ. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 08732 కోను జత చేసి 2950081, ఇంకొక నంబర్ 2300081. అయితే శ్రోతలు, మనుషులం అన్నప్పుడు మనకు కొన్ని ఎన్నో ఇష్టాలు అలవాట్లు అనేటివి ఉంటాయి కదా. కాకపోతే ఆ ఇష్టాలు కోరికలు అనేటి హద్దు మీరకూడదు అంటారు పెద్దలు. ఇష్టాలకి అలవాటు పడితే ఇష్టం అనేది కొన్ని రోజుల తర్వాత కష్టమైన జీవితాన్ని ఇస్తుందట. అంటే ఇష్టాలు ఉండాలి, కానీ వాటికి ఒక పరిమితం అనేది ఉండాలంటారు. అదే ప్రతిదీ కూడా ఇష్టంగా మారిపోతే తర్వాత కష్టమైన జీవితం వస్తుందట. అదే మనం

కష్టానికి అలవాటు పడితే ఆ కష్టం తిరిగి మనకు ఇష్టమైన జీవితాన్ని బహుమానంగా ఇస్తుందట. మరి కార్యక్రమంలో ఇప్పుడైతే మరో పాట విందాం.

ఇది నాలుగు జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం, భీమాసేబాద్. ఈ నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. రేపటి ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో రేపు రాత్రి 7:15 వానాకాలం వరిసాగులో తలెత్తే చీడపీడల సమగ్ర యాజమాన్యం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఏ నాగరాజుతో ముచ్చట ఉంటది. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. ఆ తర్వాత పాల నాణ్యత నిర్ధారణ గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదనరావుతో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో ఉషారైన పాటల్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సీను చిత్రం కోసం కేఎస్ చిత్ర పార్థసారథి ఆలపించిన ఈ గీతం.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: పుస్తకంతో ఇలాంటి పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 12వ భాగంలో సంగీత సామ్రాజ్ఞి కిషోరి అమోన్కర్ గురించి విశేషాలు 2వ భాగంలో విందాం. రచన పఠనం ఎస్ రాజవర్ధన్.
2: కిషోరి అమోన్కర్ సంగీతం గురించి చాలా పరిశోధనలు చేసింది. తాను పరిశోధించిన విషయాలను గ్రంథస్థం చేసింది. అవి స్వరార్థరమణీయ, రాగరస సిద్ధాంత. ఈ 2 గ్రంథాలు ప్రామాణికమైనవి, సంగీత విద్యార్థులకు విజ్ఞాన సర్వస్వం వంటివి. సంగీతమంటే కేవలం నొటేషన్ పద్ధతి కాదని ఆమె నిశ్చితాభిప్రాయం. ఆమె తల్లి నేర్పిన సంగీత శిక్షణలో స్వరాల పరిచయం చేసిన విధానం ఆమె మనస్సులో ముద్రించుకొనిపోయింది. స్వర సాక్షాత్కారానికి సాధన చెయ్యాలి, రాగస్వరూపం కనుల ముందు ప్రత్యక్షం కావాలి. తాము ఏ పని చేస్తున్నా ఆ రాగం తమ మనస్సులో సుల్లు తిరుగుతూ ఉండాలి. వాతావరణం నిశ్శబ్దంగా ఉండాలి, మనస్సు రాగం మీదనే లగ్నమై ఉండాలి అని ఆమె అభిప్రాయం. అందుకే ఆమె సంగీతాన్ని భావాత్మక సంగీతమన్నది. ఒక సంగీత సభకు వెళ్లి వేదిక మీద కూర్చుని సభా నిర్వాహకులనుద్దేశించి, "అయ్యా, ఇంతకు ముందు ఒక కళాకారుడు యమన్ రాగం వాయించినారు. ఆ రాగస్వరాలు ఈ సభా ప్రాంగణమంతా ఆవరించి ఉన్నాయి. నిజానికి నేను మరో రాగం ఆలపించాలి, కాని ఎందుకో ఈరోజు ఉదయం నుండి నా మనస్సులో యమన్ రాగం ప్రతిధ్వనిస్తున్నది. దానిని బయటకు రానీయకపోతే నాకు మనశ్శాంతి లభించదు. కనుక నాకు కూడా యమన్ రాగాన్నే ఆలపించే అనుమతి ఇవ్వండి" అని వినయంగా తెలిపి యమన్ రాగాలాపన ప్రారంభించింది. ఆమె కంఠంలో ఆనాడు యమన్ రాగం అద్వితీయంగా పలికింది. జైపూర్ ఘరానా సంగీతం ఉజ్వలమైనది. కంఠమెత్తితే ఝంకారస్వరాలు పలుకుతాయి. వాళ్లు వేసే పేచిదార్ తాళ్లు, పల్టేదార్ తాళ్లు వేయాలంటే చాలా సాధన చేయవలసి ఉంటుంది. ఆ ఘరానా వాళ్లు ప్రచలిత రాగాలను కఠినంగా గానం చేస్తారు.

అప్రచలిత రాగాలను సునాయాసంగా గానం చేస్తారు. ఆ ఘరానా శైలే విలక్షణమైనది. శ్రద్ధగా గురుముఖత నేర్చుకుంటేనే ఆ సంగీతం పట్టుబడుతుంది. అంత కష్టపడి నేర్చుకున్న సంగీతాన్ని డబ్బు కోసమో కీర్తి ప్రతిష్టల కోసమో ఉపయోగించకూడదని మోగుబాయి నేర్పిన పాఠం. దీన్ని కిషోరితాయి చివరి వరకు పాటించింది. అందుకే ఆమె సంగీతం ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా ప్రశాంతంగా సాగుతుంది. ఆమె గాత్రానికి శ్రోతలు సమ్మోహితులవుతారు. సంగీతం ఒక సముద్రం. అందులో నుండి మనం జీవితమంతా సాధన చేసినా ఒక చెంబెడు నీళ్లు కూడా సంపాదించలేం. ఏదో కొంత సంగీతం నేర్చి ప్రదర్శనలిచ్చి అవార్డులు సంపాదించడం, పేరు ప్రతిష్టలు సంపాదించడం, తద్వారా ధనాన్ని సంపాదించాలనుకోవడం సరైంది కాదని ఆమె భావన. అందుకే తన శిష్యులకు శిష్యురాళ్లకు బాగా తర్ఫీదు ఇచ్చిన తర్వాత, వారు స్వతంత్రంగా కచేరీ చేయగలరని భావించిన తర్వాతనే కచేరీ చేయడానికి అనుమతించేది. అంటే కిషోరి తాయి పరిపక్వతకు ఎంత ప్రాధాన్యతనిస్తారో తెలుస్తుంది. తమ శిష్యులు ముందుగా తాము అత్రోలీ జైపూర్ ఘరానా విద్యార్థులమని, కిషోరి అమోణ్కర్ శిష్యులమని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదగాలని కిషోరి తాయి అభిమతం. కిషోరి అమోణ్కర్ను వ్యతిరేకించే వారికి ఇదీ ఒక ఆయుధమే అయింది. ఆమెకు చాలా గర్వమని, ఆమె ఎవరినీ లెక్క చేయదని ప్రచారం ప్రారంభించినారు. అయినా ఆమె బెదరలేదు. తన సంగీత వైదుష్యంతో సంగీతంలోని ఉన్నత స్థానాలను అందుకున్నది. పద్మభూషణతో మొదలై పద్మ విభూషణ వరకు, సంగీత నాటక అకాడమీ పురస్కారంతో మొదలై సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ వరకు ఎన్నో పురస్కారాలు అందుకున్నది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆమెకు లభించిన గాన సరస్వతి బిరుదు 10 పద్మశ్రీల పెట్టు. శ్రోతలందించిన స్వర నీరాజనాలైతే అమూల్యమైనవేనాయ్. పురస్కారాల వలన వాటికి గౌరవం దక్కింది గాని కిషోరి తాయికి కాదు. ఆమె శిష్యులలో మొదటగా పేర్కొనవలసిన వారు రఘునందన్ పన్షీకర్. ఇతను 17 సంవత్సరాలుగా కిషోరి తాయి ఇంట్లో ఉండి గురు శుశ్రూష చేసుకుంటూ గురుకుల పద్ధతిలో సంగీతం నేర్చినాడు. కిషోరి తాయి తల్లి మోగుబాయి శిక్షణ కూడా కొంతవరకు పొందిన అదృష్టవంతుడితడు. తాను అత్రోలీ జైపూర్ ఘరానా విద్యార్థినని, కిషోరి తాయి పట్టశిష్యుడినని గర్వంగా చెప్పుకునే అర్హత గలవాడు. ఇంకా నందిని బేడేకర్, మీరా పన్షీకర్, మీనా జోషి, సుహాసిని ముల్గావ్కర్ మొదలైన శిష్యురాళ్లున్నారు. ఇదంతా నాణ్యానికి ఒకవైపు. మరొక వైపు కిషోరి తాయి మనుమరాలు తేజశ్రీ అమోణ్కర్ ఉన్నారు. ఆమె తమ నాయనమ్మ ద్వారా తమ ఘరానా సంగీతం సాకల్యంగా నేర్చుకుని కచేరీలిచ్చే స్థాయికి ఎదిగి కిషోరి అమోణ్కర్ వారసురాలిగా నిలవగలుగుతారని అనిపిస్తున్నది. అయితే అది గురుతరమైన బాధ్యత. కిషోరి తాయి అంతటి విదుషిగా ఎదగాలని ఆశించడంలో తప్పులేదు గదా. కిషోరి తాయి మనవరాలి ప్రస్తావన వచ్చేంత వరకు ఆమె కుటుంబ విషయాలు మాట్లాడుకోలేదు. కిషోరి తాయి అభిజాత్య సంగీతాన్ని వారసత్వంగా అందిపుచ్చుకుని దేశ విదేశాలలో అత్యున్నత పురస్కారాలు అందుకున్న సాధారణ గృహిణిగానే జీవించింది. రాఘవేంద్ర స్వామి వారి భక్తురాలిగా, సంగీత యోగినిలాగా సాదా సీదాగా జీవించింది. నుదుట పావలాకాసంత బొట్టుతో తలమీది నుండి కొంగు తిప్పుకొని కుడిభుజం మీదికి జారవిడిచి కేవలం ముఖం మాత్రమే కనిపించే సగటు మరాఠీ గృహిణి వలెనే ఆమె రూపముండేది. రవి అమోణ్కర్ అనే ఒక సాదా సీదా బడిపంతులును వివాహం చేసుకున్నది. వారి దాంపత్య జీవితం ఆనందంగా గడిచింది. వారికిద్దరూ కొడుకులే. వారిని క్రమశిక్షణతో పెంచి సంస్కారవంతులుగా తీర్చిదిద్దింది. 1992 సంవత్సరం రవి అమోణ్కర్ స్వర్గస్థుడైనాడు. అతని తర్వాత కుటుంబానికి తానే పెద్ద దిక్కై సంసార నావను ఒడ్డుకు చేర్చింది. తన కుటుంబం, తన శిష్యులు, తన సంగీతం తప్ప అన్యమెరుగదు. అన్యాయాన్ని సహించదు. ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది. ఆమె అభిప్రాయాలు ఖచ్చితంగా ఉంటాయి. నిరంతరమైన అధ్యయనం వల్ల ఏర్పరచుకున్న అభిప్రాయాలవి. మిడిమిడి జ్ఞానంతో తమకు తెలిసిందే వేదమనుకునేవారు ఆమెకు సహజ శత్రువులు. తన కుటుంబాన్ని విడిచి దూరంగా ఉండలేనని భావించి సాధ్యమైన

0: అంతగా విదేశీ పర్యటనలను నిషేధించుకున్నది. ఆమె ఆలోచనలన్నీ సంగీతం చుట్టే తిరుగుతాయి. కర్ణాటక హిందుస్థానీ సంగీతంలోని సారూప్యతను నిరూపించటానికి కర్ణాటక హిందుస్థానీ సంగీతాల జుగల్బందీ చేయాలని సంకల్పించింది. హిందుస్థానీ సంగీత దిగ్గజాలైన పండిత్ భీమ్సేన్ జోషి, విదుషి కిషోరి అమోణకర్, పండిత్ హరిప్రసాద్ చౌరసియా, పండిత్ శివకుమార్ శర్మ, ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, ఎవరైనా కర్ణాటక సంగీతం నుండి ఎదుర్కొనే ఏకైక యోధుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణనే గదా. కిషోరి అమోణకర్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ జుగల్బందీ అపూర్వంగా సాగింది. కిషోరి తాయి పాయలియా ఝన్కార్ అనే పూరియా ధనాశ్రీ రాగంలోని బందిష్ గానం చేసింది. మంగళంపల్లి ఆమె బందిష్ అందుకుంటూనే స్వీయ రచనను గానం చేసినాడు. పూరియా ధనాశ్రీ రాగాన్ని కర్ణాటక సంగీతంలో పంతువరాలి రాగమంటారు. ఈ కార్యక్రమాన్ని అవసరమనుకుంటే యూట్యూబ్లో చూడవచ్చు, వినవచ్చు. కిషోరి తాయి విఖ్యాత దర్శకుడు వి శాంతారాం నిర్మించిన గీత్ గాయా పత్థరోనే చిత్రం కోసం దుర్గా రాగంలో అద్వితీయంగా గానం చేసిన పాట ఆ తరం శ్రోతలను ఉర్రూతలూగించింది. తర్వాత ఆమె దృష్టి అనే ఒక చిత్రానికి దర్శకత్వం వహించింది. తర్వాత ఆమె చిత్రసీమకు దూరంగా ఉండిపోయి తన సంగీతంతో తాను నిమగ్నమైపోయింది. ప్రముఖ నటుడు అమోల్ పాలేకర్, సంధ్యా గోఖలే కలిసి భిన్న షెడ్జ్ అనే పేరుతో కిషోరి తాయి అభిప్రాయాలు, ఆమెను గురించి ఇతరుల అభిప్రాయాలను కలగలిపి ఒక డాక్యుమెంటరీ రూపకాన్ని తీసినారు. పండిత్ హరిప్రసాద్ చౌరసియా అనుభవ్ అని పేరుతో ఆమె అభిప్రాయాలను రికార్డు చేసినారు. ఆమెకు ఆమె శిష్యులు చేసిన గురుపూజ చూడవలసిందే. మహారాష్ట్రులు ఆమెనెంత గౌరవిస్తారో తెలుసుకోవాలంటే అది చూడాలి. మహాత్ములు 85 సంవత్సరాలు జీవిస్తారట. సహస్రచంద్ర దర్శనమని వేడుక చేసుకుంటారు. 1000 పున్నమలు దర్శించుకున్నారన్నమాట. మరాఠీలో దాన్ని అమృతోత్సవం అంటారు. అది దాటితే 90వ సంవత్సరం నిండు జీవితం గడుపుతారు. అత్రోలే జైపూర్ ఘరానా మేటి ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ 90 సంవత్సరాలు జీవించి చివరి వరకు ధాటిగా గానం చేసిన ఘనుడు. అతన్ని మౌంట్ ఎవరెస్ట్ ఆఫ్ ది హిందుస్థానీ మ్యూజిక్ అని బిరుదుతో గౌరవించినారు. అతని శిష్యురాలు మొగుబాయి కురడీకర్ 96 సంవత్సరాలు జీవించి ధాటిగా గానం చేస్తూనే స్వర్గస్థురాలైంది. కాని కిషోరి అమోణకర్ 85వ జన్మదినానికి వారం రోజుల ముందే వెళ్లిపోయింది. ఆమె జన్మదినం 1వ తేదీ అయితే 3వ తేదీనే వెళ్లిపోయింది. 11వ తేదీన నిండు పున్నమ, దాన్ని దర్శించుకోకుండానే వెళ్లిపోయింది. ఇది యాదృచ్ఛికమేన? ఇటీవలనే ఢిల్లీలోని కమాణి ఆడిటోరియంలో కచేరీ చేసి హుసేనీ తోడీ రాగాన్ని గానం చేసింది. ఆ రాగాన్ని అత్రోలీ జైపూర్ ఘరానా వాళ్లు విలక్షణంగా గానం చేస్తారు. ఆ రాగం గానం చేయడానికి చాలా దమ్ము కావాలి. ఈ వయస్సులో ఆ రాగాన్ని అద్వితీయంగా గానం చేసినందుకు శ్రోతల అభిమానుల కరతాళ ధ్వనులు మిన్నుముట్టినాయి. ఆ కచేరీ విజయవంతమైనందుకు కిషోరి తాయి వారి అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంతేనా, మరింకొకసారి ఆహ్వానిస్తే మళ్లీ వచ్చి నా సంగీతాన్ని వినిపిస్తానని వాదా చేసి వచ్చింది. కాని వాదా నిభాయించకుండానే వెళ్లిపోయింది. ఢిల్లీ వారికంటే ముందే గంధర్వలోకం నుండి వచ్చిన ఆహ్వానాన్ని అందుకున్నది. తెలంగాణ పలుకుబడిలో అన్నట్లు రా అంటే పా అని వెళ్లిపోయింది. అనాయాసేన మరణం, వినాదైన్యేన జీవనం, ఇంతకంటే ఎవరికైనా ఏం కావాలి? ఒక శకం ముగిసింది. ఆ మహాగాయికా శిరోమణికిది అశ్రునివాలి.
1: ఇప్పటిదాకా పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 12వ భాగంలో సంగీత సామ్రాజ్ఞి కిషోరి అమోణకర్ గురించి విశేషాలు 2వ భాగం విన్నారు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్.

0: కథను చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
1: ఇంతటితో ఇయలటి పుస్తకంతో కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు సంపుటి నుండి నేను మామ దున్నపోతు కథ వింటారు. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

హరిహరన్ భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ నేపథ్య గాయకుడు మరియు గజల్ గాయకుడు. ఈయన 1955 ఏప్రిల్ 3 కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. ఈయన తమిళం, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ తదితర భాషల్లో 15,000 పాటల్ని పాడినరు. హిందీలో బోర్డర్ సినిమాలోని పాటకు, మరాఠీలో మరో పాటకు జాతీయ అవార్డులను కూడా అందుకున్నారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా పొందినరు ఈయన. ఇప్పుడు విందాం హరిహరన్ పాడిన గజల్లు మొదటి భాగం.

ఇప్పటిదాకా షామే గజల్ కార్యక్రమంలో హరిహరన్ పాడిన గజల్లు మొదటి భాగం విన్నారు. రేపు రాత్రి 9:45 ఇగ ఇనున్రీ కార్యక్రమంలో ఎన్కటి కాలం ముచ్చట్లు ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామానికి చెందిన భాగీరథతో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు ఎస్ మమత. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10:00 వస్తుంది. మరికొంచెం సేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: संगीत के अखिल भारतीय कार्यक्रम में अभी तक आप डॉक्टर रामवरपु माधुरी देवी का कर्नाटक शैली में वीणा वादन सुन रहे थे। आपकी संगत कर रहे थे मृदंगम पर श्री महादासु येडुकोंडलु और घटम पर श्री मावडूरु सूर्य प्रसाद। इसी के साथ आज का संगीत का अखिल भारतीय कार्यक्रम यही सम्पन्न होता है। यह कार्यक्रम आकाशवाणी के विशाखापट्टनम केंद्र में ध्वन्यांकित किया गया।
1: With this we come to the end of tonight's national program of music, wherein we brought you a Veena recital in Carnatic style by Dr. Ramavarapu Madhuri Devi. She was accompanied by Sri Mahadasu Erukondalu on the mridangam and Sri Mavuduru Surya Prasad on the ghatam. This program was recorded earlier at the studios of Akashvani Vishakhapatnam.
2: ये आकाशवाणी दिल्ली का इंद्रप्रस्थ चैनल है। मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज़, डीआरएम 810 किलोहर्ट्ज़ पर। अब से कुछ ही देर बाद यानी ठीक 11 बजे आप सुनेंगे हिंदी में समाचार और 11:05 पर अंग्रेजी में समाचार प्रसारित किए जाएंगे। 11:10 पर समय होगा आपकी फरमाइश कार्यक्रम का।
3: आकाशवाणी आदिलाबाद 100.2 FM मनस्सु निंडा। वातावरण ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల వాతావరణం సాధారణంగా ఉండి అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై ఉండే గాలిలో తేమ 58%గాను గాలి గంటకు 21 కిలోమీటర్ల వేగంతో వీచింది. గడిచిన 24 గంటలల్లా ఎక్కువ ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్గాను కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. వాతావరణ సూచన అది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

రేపటి కొన్ని ముఖ్యాంశాలు. రేపొద్దుగల 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణరెడ్డితో ముచ్చట 7వ భాగం ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు సుమనస్పతి రెడ్డి. ఇదైనాక మన వంటలు మన సంస్కృతి హోటల్ రంగంలో అనుభవం కలిగి ఉన్న సత్యకుమార్తో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. రేపొద్దుగల 8:30 పుస్తకంతో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పట్టణం 12వ భాగంలో సంగీత సామ్రాజ్ఞి కిషోరి ఆమోన్కర్ గురించి విశేషాలు 2వ భాగం వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. రేపొద్దుమట్టు 5:30 సంబురం పిల్లల కార్యక్రమంలో కొమ్మచాటు కోయిల ఆదిలాబాద్కు చెందిన చిన్నారి ఉత్కర్షతో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు బి అఖిల. తర్వాత నిర్మల్కు చెందిన షాన్వికతో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు టి సౌమ్య. రేపు రాత్రి 7:15 ఇల్లు యవసందారుల కార్యక్రమంలో వానాకాలం వరి సాగులో తలెత్తే చీడపీడల సమగ్ర యాజమాన్యం గురించి మంచిర్యాల జిల్లా పెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఏ నాగరాజుతో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. తర్వాత పాల నాణ్యత నిర్ధారణ గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. రాత్రి 10:00 రేడియో మాణిక్యాలు ఆమ్రపాలి చారిత్రక నాటకం 3వ భాగం వింటారు. రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం కలగా కృష్ణమోహన్, గానం సునీత ఉపద్రష్ట, బి సాయిచరణ్, నాటక పర్యవేక్షణ చావలి దేవదాస్, నక్క సుధాకర్ రావు, నిర్వహణ ఎస్బి శ్రీరామమూర్తి, సహకారం కొలిపాక శంకర్రావు. రాత్రి 10:30 మధురిమలో హాయన పాటలు కూడా వింటారు. ఇవి రేపు ప్రసారం కన్న కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి సమయం 11:00 దాటి 3:20. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల 5:55 ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై, ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.